శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 26వ తేదీ ఈరోజు మంగళవారం. వివిధ భారతి నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 47 సెకండ్లు. శుభోదయం.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికిచ్చే ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల తొలివిడత ప్రదానోత్సవం నిన్న రాష్టపతి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో 66 మంది రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. వీరిలో ఇద్దరు పద్మ విభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. రాష్టంలో ఇప్పటివరకు ఎంఎస్ఎంఈలకు 558 కోట్ల రూపాయల ప్రోత్సాహకంగా చెల్లించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

వాళ్లని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ, ఏపీలో వనరులు, అవకాశాలు, నైపుణ్యమున్న మానవ వనరులకు కొరత లేదని, వాటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు తీసుకువచ్చామని, ఎవరైనా పరిశ్రమ ప్రారంభించేందుకు అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు. గోదావరి నది కాలుష్య నివారణకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజలంతా సహకరించాలని, పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడుతూ, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, దీనికి కాలుష్య నియంత్రణ మండలి నోడల్ ఏజెన్సీగా ఉంటుందని చెప్పారు. ఈ కమిటీ సూచనల అమలుతో 6 నెలల్లో మార్పు కనిపించాలని, 2 నెలల్లో సమగ్ర ప్రణాళిక జరగాలని అన్నారు. కాలుష్య నియంత్రణ చర్యలకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు, మై జీఓవీ .in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఈ నెల 28న బక్రీద్ సెలవు కారణంగా 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఆంగ్ల భాష సబ్జెక్టు పరీక్షను జూన్ 5వ తేదీకి మార్పు చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 28న ఆంగ్ల భాష సబ్జెక్టు పరీక్ష జరగాల్సి ఉండగా ప్రభుత్వం 28న బక్రీద్ సెలవు ప్రకటించడంతో పరీక్ష తేదీని మార్చినట్లు పేర్కొన్నారు. రాష్టంలో 10 లక్షలు విలువ దాటిన కాలువల నిర్వహణ పనులకు స్వల్పకాలిక టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వారం రోజుల్లో ఈ టెండర్ల ప్రక్రియ ముగించేందుకు అవకాశమిచ్చింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 397.53 కోట్ల రూపాయలతో కాలువల నిర్వహణ పనులు చేపట్టనున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: శుభములిచ్చే వేల్పు

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఐడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ నిబంధనలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి అధికారులు

0: లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ఆ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా నిర్మిస్తున్న 8,000 మహిళా సంఘాల భవనాలకు ఆయన నిన్న హైదరాబాద్లో సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్టంలో ఇకపై రైస్ మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల నుంచి దశల వారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని చెబుతూ,
1: ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క టవర్ టవర్స్ ఉన్నాయి, విజిట్ చేశాను, ఆల్మోస్ట్ వర్క్ అయిపో వచ్చింది. ఎమ్మెల్యేలది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, మినిస్టర్ బంగ్లాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతా ఉన్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ల్యాండ్ ఇచ్చింది 30,760 మంది రైతులు, 35,059 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఇన్ని ఎకరాలు చేశాం, 34,535 ఎకరాలు, అంటే 98.6% ప్లాట్లు అలాట్ చేశాం.
0: విద్యాశ్వరం నుంచి సిద్ధాంతం మధ్య ఉన్న వశిష్ట రైట్ బ్లడ్ బ్యాంక్ కెనాల్ మీదుగా ఏటిగట్టు నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను కోరారు. రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నిడదవోలు నియోజకవర్గంలోని విద్యాశ్వరంలో పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రి దుర్గేష్ జలవనరుల శాఖకు సంబంధించిన ఏటిగట్టు ప్రతిపాదనను పవన్ కళ్యాణ్కు వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న 3 డిస్కంల సీఎండీలు, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా మార్చే దిశగా పలు కీలక ఆదేశాలిచ్చారు. విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాల సమయంలో వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింతగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చీపుళ్లపాడులో 12.22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: 24 మాసాల్లో ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యరూపం దారిస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి మొత్తం ఆన్లైన్ లో పెడతాం. ఈ జిల్లా బాగుపడాలంటే, మన జిల్లా నుంచి వలసలు విరికొత్తాలంటే మీరు ఒక పరిశ్రమకు భూములు ఇస్తే పరిశ్రమ వస్తుంది, తద్వారా మీరు బాగుపడిన

0: ఏమి చేస్తావు?
1: పద్మా అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఇద్దరు పద్మవిభూషణ్, ఆరుగురు పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి నుంచి పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ చైర్మన్, జాతీయ నూతన విద్యా విధానం 2020 రివ్యూ కమిటీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, అన్నమాచార్య సంకీర్తనల ద్వారా పేరు పొందిన గాయకులు స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున ఆయన కుమారుడు అనిల్ కుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, ప్రఖ్యాత సంస్కృత పండితులు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ది చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానం, దాని అమలు తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్సు రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించే చర్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: Yes, ma'am.
2: చెప్పండి.
4: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి?
5: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
6: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
7: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
8: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
7: కాసేపు ఉండొచ్చు కదా?
8: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
7: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
8: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
7: మీ తెలివి ముందు నాదేముందండి.
8: అబ్బో, సర్లే,

0: అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

7:05 కావస్తోంది. వివిధ్ భారతి స్టూడియోస్ లో సమయం. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారాన్ని వింటారు. అనంతరం భగవద్గీత పారాయణం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో క్వాడ్ కూటమిలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై ఈ మంత్రులు తమ అభిప్రాయాన్ని పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఆందోళన కలిగించే ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. జపాన్ ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు నిన్న ఢిల్లీ చేరుకోగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23వ తేదీన భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్ధతతో సుసంపన్నమైన, అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: Between India and Japan, of course, we have a special strategic and global partnership, and that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
0: Videshanga Mantri మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథులా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాక బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే కొన్ని రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సంచు సరిహద్దు అవుట్పోస్ట్ ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్ట్యా జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలున్న ఎవరైనా వెంటనే విమాన సిబ్బందికి తెలియచేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియచేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఇబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుసల సీట్లు, పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజ్లు, పీపీఈ కిట్లు మొదలైనవి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థనలు చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరుతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయి హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతుబలి సైతాన్కు ప్రతీకాత్మకంగా రాళ్లు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈరోజు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండల రోప్వే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లలో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగులెత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో కితన్సారి ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైయర్ రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. విశేషాలు మరొకసారి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దులు పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 22వ శ్లోకం.

అనగా సాత్విక రాజస జ్ఞానాల కంటే భిన్నంగా. యత్ ఏ జ్ఞాన సాధనం ఏకస్మిన్ ఒకానొక కార్యే శరీరంలో గాని విగ్రహంలో గాని కృత్స్నవత్ అదే సర్వస్వము అన్నట్లుగా సక్తం ఆసక్తి కలిగి ఉన్నదియు అహైతుకం హేతుబద్ధత లేనిదియు అతత్వార్థవత్ అనగా యథార్థమైన దానిని పట్టుకోనిది అయినటువంటి అల్పం అల్ప విషయాలను అల్ప ఫలితాలను అందించేదియు అవుతోందో తత్ అటువంటి జ్ఞాన సాధనం తామసం తమోగుణజన్యమని ఉదాహృతం చెప్పబడినది.

0: అతత్వార్థవదల్పంచ తత్తామసముదాకృతం.
1: అర్జున, మరో రకమైన జ్ఞాన సాధన ఉంది. అది గలవాడు ఒక పని పట్టుకుంటే వెనకా ముందు చూసుకోడు. ఇదే సర్వస్వం అంటాడు. తన శరీరాన్ని చూసుకుంటే ఇది నేనే, దీన్ని మించి వేరే జీవుడు లేడు అంటాడు. ఒక విగ్రహం పట్టుకుంటే దేవుడంటే ఈయనే, ఇంతకు మించి వేరే దేవుడే లేడు అంటాడు. హేతుబద్ధత గురించి పట్టించుకోడు, యథార్థతత్వాన్ని అందుకోడు. అల్పమైన విషయాల కోసం, అల్పమైన ఫలితాల కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఇలాంటి పనులు చేయించే జ్ఞాన సాధనం తమోగుణజన్యం. అది గనక నీకు ఉంటే దాన్ని తొలగించుకో. లోకంలో కార్యదీక్ష అనే పేరుతో కొందరు మంకుపట్టు పనులు చేస్తూ ఉంటారు. కొందరికి వ్యాపారమే ప్రాణం, కొందరికి విజ్ఞానశాస్త్రమే ప్రాణం, కొందరికి ఇల్లే ప్రాణం. ఇలాంటి పనులు చేసేవారంతా విద్యా విహీనులు కారు. వాళ్ళందరికీ జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానంలో తమోగుణం తీవ్రంగా ఉండడం వల్ల వారికి జీవితాన్ని సమగ్రంగా దర్శించే నేర్పు ఉండదు. ఇలాంటి ప్రవృత్తులన్నీ కలిపి భగవానుడు ఈ శ్లోకంలో ఏకస్మిన్ కార్యే అంటే ఒకే ఒక పనిలో అనే పదబంధంలో ఇమిడిచ్చాడు. ఇటువంటి ప్రవృత్తి తమోగుణమయమైన జ్ఞానానికి ఫలితం అన్నాడు. యత్

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 MHz బై మీ JSV. వాట్ ఎ బ్యూటిఫుల్ ట్వింక్లింగ్ ట్యూస్డే బాయ్స్. ఇవాళ మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది. ఎందుకు అంటే అందులోను మంగళవారం, దట్ టు విత్ మీ జేఎస్వి అంటే సంథింగ్ వెరీ స్పెషల్ కదా. మరి మీకోసం అయితే బోలెడని కబుర్లు తెచ్చేశాను. కానీ అంతకన్నా ముందు, అందరికీ అన్ని పనులు అవుతున్నాయి అబ్బా, నాకు మాత్రమే ఏ పని అవటం లేదు. ఒకవేళ అయినా ఎప్పుడో ఆలస్యంగా అవుతోంది, కానీ అందరికీ అన్ని పనులు అవుతున్నాయి. నేనేం చేశాను, నాకే ఎందుకు ఇలా అవుతోంది? అయ్యో, ఇదే ప్రశ్న కొన్ని వందల సార్లు మీ మనసుని ప్రశ్నించింది కదా. ఎన్నిసార్లు అడిగుంటుందో, కనీసం రోజుకు 2-3 సార్లైనా అనుకుంటారా ఇలాంటి మాటలు? అందరితో మనం ఉండాలి, అందరిలోనూ మనం ఉండాలి, ఇది కరెక్టే. కానీ మనలో ఉన్నటువంటి క్యాపబిలిటీస్లోనే వ్యత్యాసం ఉంటుంది. చేతికున్న 5 వేళ్లే ఒకేలా ఉండవు సమానంగా. అలాంటిది మన శక్తి, సామర్థ్యాలు, ప్రతిభ ఇవన్నీ కూడా డిఫరెంట్గానే ఉంటాయి కదా. ఇంకో విషయం చెప్తాను బాస్, ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తారు, చక్కగా గుడికెళ్తాం, దర్శించుకుంటాం, ప్రసాదాన్ని తింటాం. కానీ జీడిపప్పుతో కూడిన ప్రసాదం కొంతమందికి మాత్రమే వస్తుంది. లేట్ అయినా రాక్ సాలిడ్ గా ఉంటుంది. అందుకని అందరికీ అన్ని అవుతున్నాయి, నాకు మాత్రమే ఎందుకు అవటం లేదు అనేటువంటి మాటని ఫస్ట్ మైండ్లోంచి డిలీట్ చేసేయండి. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎలా జరగాలో అది అలానే జరుగుతుంది. కానీ అది ఎలా జరగాలి అని ఆలోచించే కన్నా, ఇప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి ఈ క్షణాన్ని ఎంత చక్కగా సద్వినియోగపరుచుకుంటున్నావు అనే దాని గురించి ఆలోచించు. ఈ నిమిషం బావుంటే, ఈ సెకండ్ బావుంటే, తదుపరి భవిష్యత్ అంతా కూడా జీడిపప్పు లాంటి ప్రసాదమే కదా. సో ఖచ్చితంగా నీకు ఆలస్యమైంది అంటే నీ క్యాపబిలిటీస్నే కాదు, నీ ఓర్పుని కూడా పరీక్షిస్తోంది అని చెప్పి, చివరిదాకా ఇదే సహనం ఉంచాలా అనే సందిగ్ధంలో మనసు ఎప్పుడూ ఉండకూడదు. ఆఖరి క్షణం వరకు అదే సంకల్ప బలంతో ఉన్నవాళ్లకే అర్హత, యోగ్యత దేనికో తెలుసా? చిరస్థాయిగా ఆ సక్సెస్ ని అందుకోవడానికి. ఇది కాలం పెట్టే పరీక్ష, అండ్ నీ మనసు నీకు పెట్టినటువంటి పరీక్ష. కాస్త ఓర్పుతో ఉండు, నేర్పుగా నేర్చుకో, అంగీకరించు, ఆ తర్వాత చూడు. సాధనా సాధ్యతే సర్వం. సో దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ సక్సెస్. అందుకనే ఎప్పుడొచ్చిందని కాదు, సక్సెస్ వస్తుంది, కానీ వచ్చే దారిలో నీ మనసు నీకు పెట్టేటువంటి పరీక్షకి నువ్వు నిలబడతావా లేదా అనేదే ఇక్కడ మనకి విషయం అన్నమాట. సో ఆలోచించండి, అందరిలోనూ మనం ఉండాలి, అందరితోనూ ఉండాలి, కానీ మనకి మనమేంటనేది తెలిసి ఉండాలి. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ట్వింక్లింగ్ ట్యూస్డే. మంచి మాట అయితే వినేశారు కదా, ఇంకెందుకు ఆలస్యం. ఒక అద్భుతమైన పాట కూడా మీకోసం వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి FM కాఫీ టైమ్ విత్ మీ JSV.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఇది చిన్న కథ కాదు, మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు కాఫీ టైమ్ విత్ మీ జేఎస్వితో. 7:32 అయిపోయింది బాస్. జీవితంలో అందరూ కూడా ఆనందంతో, విజయాలతో వెలిగిపోవాలి అని కాంక్షిస్తారు. ఇది నిజమే. ఎవరి జీవితంలోనైనా వెలుతురుంటే, అంటే లైట్ అనేది ఉంటే, ఎంత ఆనందంగా, ఎంత దేదీప్యమానంగా ఉంటుందో, అవునా? కానీ ఒక్కొక్కసారి అదే లైట్ పొల్యూషన్ గా మారే అవకాశం కూడా ఉంది. వాట్? జీవితంలో ఉన్న లైట్ కి పొల్యూషన్ ఏంటి జేఎస్వి? జీవితంలో వెలుగు గురించి కాదు నేను మాట్లాడేది, మనము యూజ్ చేసేటువంటి లైట్, దాన్ని గురించి మాట్లాడుతున్నాం. మామూలుగా మనకి లైట్ వల్ల పొల్యూషన్ వస్తుందా అనేటువంటి డౌట్ కూడా ఉంది. వినడానికి కాస్త వింతగా అనిపించినా, ప్రపంచ జనాభాలో 80% మంది స్వచ్ఛమైనటువంటి రాత్రిని చూడలేకపోతున్నారు అని అనటం అతిశయోక్తి కాదు. ఇది ఒక స్టడీ ద్వారా నిర్ధారణ అయిందన్నమాట. మరి చీకటిలో ఎలా? చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి కదా, ఆ లెక్కన లైట్లు ఆఫ్ చేసి ఉండలేం కదా. ఇలాంటి సమస్యలు ఉంటాయి. అందుకని జీవ వ్యవస్థను ప్రభావితం చేసినటువంటి ఈ యొక్క కాంతికి సంబంధించినటువంటి పొల్యూషన్ అండ్ లైట్ పొల్యూషన్ గురించి కాస్త లైట్ గా తెలుసుకుందామా ఈనాటి మన కాఫీ టైంలో. సో మరి ఏంటి ఈ లైట్ పొల్యూషన్? ఎక్కడుంది? ఎక్కడి నుంచి వచ్చింది? దీని యొక్క డీటెయిల్స్ ఏంటి? విందాం, తెలుసుకుందాం. ఆంటర్ దాన్ శివమణి మూవీ నుంచి మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. శివమణి మూవీ నుంచి చక్రి గారి సంగీతంలో హరిహరన్ ఇంకా కౌసల్య పాడినటువంటి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు కాఫీ టైమ్ మీ జేఎస్వితో. 7:39:29 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా కాంతి కాలుష్యం గురించి, లైట్ పొల్యూషన్. పర్యావరణ కాలుష్యం అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మూడు ప్రధాన విషయాలు, ఒకటి ఎయిర్ పొల్యూషన్, రెండోది వాటర్ పొల్యూషన్, మూడోది ప్లాస్టిక్ వినియోగం. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి కూడా చేరుకుంది, ప్రపంచవ్యాప్తంగా వేగవంతంగా మరో సమస్య తలెత్తుతోంది. అది ఏంటా అంటే అది కాంతి కాలుష్యం అన్నమాట. రాత్రివేళ అవసరానికి మించి ఎల్ఈడి లైట్స్, హోర్డింగ్స్, కమర్షియల్ లైటింగ్స్ వల్ల భూమిపైన సహజమైన చీకటి తగ్గుముఖం పడుతోందన్నమాట. ఇది కొన్ని పరిశోధనల ప్రకారం ప్రపంచంలో రాత్రి వెలుతురు ప్రతి సంవత్సరం 2% పెరుగుతోంది. అంటే చీకటి తగ్గుముఖం పట్టి వెలుతురు పెరుగుతోందన్నమాట. నేషనల్ ఏరోనాటిక్స్ ఇంకా స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శాటిలైట్ డేటా ప్రకారం ప్రపంచ జనాభాలో 80% మందికి అసలు సహజ సిద్ధమైనటువంటి నేచురల్ డార్క్ స్కై అనేది కనిపించటం లేదు. అసలు ఈ డార్క్ స్కై కనిపించకపోవటం ఇవంతా ఒక ఎత్తైతే ఈ లైట్ పొల్యూషన్ కి మానవాళి జీవితానికి ఏమిటండి సంబంధం? లైట్ ఎక్కడో మనం వీధిలో వెలిగిస్తాం, అఫ్ కోర్స్ మన ఇళ్లలో లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి ఎక్కువగా వెలుతురు లేనటువంటి లో లైట్ ఉన్నటువంటి లైట్స్ ని మనం వినియోగిస్తాం. మరి దీనికి మనకి ఏంటి సంబంధం? ఈ కాంతి పొల్యూషన్ వల్ల మనకేదన్నా ఇబ్బంది ఉందా తెలుసుకుందాం ఇలాంటి విషయాలు కూడా. సో ఒక మంచి పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తోంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హర్ ఉడాన్ సే పహలే ఏక్ ఫైసలా హోతా హై, హర్ ఫైసలే సే పహలే ఏక్ సవాల్, క్యా మై తయార్ హూ? అగర్ జవాబ్ హై హాన్, తో భారతీయ వాయుసేనా ఆప్కా ఇంతజార్ కర్ రహీ హై. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.co.in पर.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. వెల్, మరి మనం మాట్లాడుకుంటున్నాము కాంతి కాలుష్యం గురించి. అండ్ కాంతి కాలుష్యం వల్ల మానవాళికి ఏదైనా సంబంధం ఉందా, ఎనీ ఇంపాక్ట్, దాని గురించి కదా. కృత్రిమంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క విద్యుత్ వెలుతురు జీవ వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తుంది. వీటి వల్ల ప్రప్రథమంగా పక్షుల వలస మార్గాలన్నీ కూడా మారిపోతున్నాయి. రాత్రి ఎక్కువ వెలుతురు ఉండటం వల్ల, ఇంకా మనకి ఉన్నటువంటి ఈ యొక్క ఫోన్ అండ్ స్క్రీన్ టైం వల్ల మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గి నిద్రలేమి, ఒత్తిడి, గుండె సంబంధిత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. వీటికన్నా ఇంకొక స్పెషల్ ఎఫెక్ట్ ఏదైనా ఉంది అంటే, చాలా మటుకు ఉద్యోగరీత్యా నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. రాత్రిపూట ఉద్యోగం చేసేటువంటి వాళ్లు టోటల్ గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తో చాలా డిస్టర్బ్ అయి బాధపడి అనారోగ్య సమస్యలకి లోనవుతున్నారు. ఏకంగా క్యాన్సర్ వంటి సమస్యల బారిన కూడా పడుతున్నారు అని అనటం అతిశయోక్తి కానే కాదు. మరి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏం చేయాలి ఈ కాంతి కాలుష్యాన్ని ఎదిరించడానికి? ఇంకా ముఖ్యంగా మనం తగ్గుముఖం పట్టే దిశగా చర్యలు ఏం తీసుకోవాలి అంటే, స్మార్ట్ లైటింగ్ టెక్నాలజీ అన్నమాట. ఎస్, ఈ కాంతి కాలుష్యాన్ని తగ్గుముఖం పట్టించాలి అంటే మనం కూడా స్మార్ట్ గా ఆలోచించాలి బాస్. మరి స్మార్ట్ లైటింగ్ టెక్నాలజీ, మోషన్ సెన్సార్ లైట్స్ అవసరమైన చోట మాత్రమే వెలిగేటువంటి లైటింగ్ సిస్టమ్ ని ఉపయోగించాలి. మోషన్ సెన్సార్ లైట్స్ అనేవి మనందరికీ సుపరిచితమే కదా. మనం వెళ్తే మన యొక్క ఆ మూమెంట్ ని పట్టి సెన్సార్ యాక్టివేట్ అయి లైట్ వెలుగుతుంది. మనం వెళ్ళిపోయినప్పుడే వెంటనే కొన్ని సెకండ్స్ లో ఆ లైట్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇలాంటి మోషన్ సెన్సార్ లైట్స్ యూజ్ చేయడం వల్ల చాలా మటుకు కరెంట్ ఆదా అవుతుంది. అండ్ ఇంకొకటి, సోలార్ లైటింగ్ వ్యవస్థ వల్ల విద్యుత్ వినియోగం కూడా చాలా మటుకు తగ్గుముఖం పడుతుంది. జీవ వ్యవస్థ కూడా రక్షింపబడుతుంది. పర్ఫెక్ట్ లైట్ ప్లానింగ్ తో కనుక సిటీని మనం ప్లాన్ చేసి లైట్స్ ని చాలా జాగ్రత్తగా యూస్ చేస్తే 30-40% ఆఫ్ ద పవర్ ని కూడా మనం ఆదా చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఎనర్జీ స్టడీస్ చెప్తున్నాయి. సామాన్యమైనటువంటి స్టడీ కాదు బాయ్స్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంతో ఆసక్తితో ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత తెలుసుకున్నటువంటి విషయాలు ఇవి. సో ఎనర్జీ స్టడీస్ ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయాలని అమలు చేయడానికి అస్సలు మనం ఆలస్యం చేయకూడదు. ఎంతైనా సేవ్ అవర్ నేచురల్ రిసోర్సెస్ ఫర్ ఫ్యూచర్ అండ్ నర్చర్ విత్ ద నేచర్ ఫర్ ద బెస్ట్ ఫ్యూచర్ అన్నమాట. మనకున్నటువంటి సహజ వనరులని మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాల వాళ్ళకి కూడా అందించగలిగిన వాళ్లమవుతాం. ఆ తర్వాత ప్రకృతి హితంగా ఎప్పుడైతే మనిషి జీవిస్తాడో సకల రోగాలు తగ్గుముఖం పడతాయి. అండ్ అలాగే మొక్కలను ఎక్కువగా పెంపొందించడం, వీటితో ద్వారా ఎక్కడైతే కరెంట్ మనకి అవసరమో అక్కడ మాత్రమే ఈ యొక్క లైట్ ని వినియోగించడం ద్వారా కాంతి కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. సో కమర్షియల్ లైటింగ్స్ కానీ ఇవేవైనా సరే అవసరం మించి గనక ఉంటే మనకే అవి అపాయాన్ని కలిగిస్తాయి. ఇదండి కాంతి పంచినటువంటి కాంతివంతమైనటువంటి జ్ఞానం. తెలుసుకున్నాం కదా లైట్ పొల్యూషన్ కూడా ఉంది అని, దీని వెనక మానవాళికి ఎంత సంబంధం ఉందో. సో ఆలోచిద్దాం, మంచికి మాత్రమే అడుగు వేద్దాం, మన జీవితంలో వెలుగుల్ని చిరస్థాయిగా నిలుపుకుందాం.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి. వింటున్నారు వివిధ భారతి 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో 7:56:39 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో మరి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఆయన ఎవరు, ఆయన ఏం చేశారు, భారతదేశం వెలుపల ఉండి విదేశాల్లో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప విప్లవాత్మక నాయకులలో ఒకరైనటువంటి వారు, ఆయన పేరు చెప్తేనే నిజంగా ఒక అందరికీ కూడా, మరీ ముఖ్యంగా ప్రవాస భారతీయుల బృందానికి గుండెల్లో ఆనంద డోలికలలో తేలి ఆడుతుంది. మరి ఆయన ఎవరు, ఆయన ఏం చేశారు, ఆయన మనం అందరి

రాష్ట్రంలోని సముద్ర తీరం అభివృద్దికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళిక ఉండాలని అన్నారు. సముద్ర తీరం అభివృద్దికి సంబంధించి నిపుణులు అధికారులతో నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న 1000 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో అభివృద్ది ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని అన్నారు. ప్రస్తుత సాగు సీజన్లో ఎరువుల పంపిణీపై పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ప్రతినిధులకు సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో నిన్న జిల్లాలోని సహకార సంఘాల అధికారులు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ప్రతినిధులతో ఎరువుల సరఫరాపై సమీక్షించారు. అసైన్డ్ ఇళ్ల స్థలాల రిజిస్టేషన్ల కళను సాకారం చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి స్థలాల రిజిస్టేషన్పై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం పేర్కొన్న పత్రాలను తప్ప మరే ధృవీకరణ పత్రాలను రిజిస్టేషన్ అధికారులు అడగకూడదని పేర్కొంది. రాష్టంలో లోకాయుక్త ఎంపిక కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని మెంటర్ కన్వీనర్గా నియమించింది. లోకాయుక్త పదవి కోసం అర్హత కలిగిన 5 అభ్యర్థులతో సెర్చ్ కమిటీ ప్యానెల్ను సిద్దం చేస్తోంది. రాష్టంలోని చెరువులు, కాలువలు, సరస్సులు తదితర జలవనరులను శుభ్రం చేసేందుకు మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాటిలో పెరిగిన గుర్రపు డెక్కను తొలగించి దాన్ని కంపోస్టుగా మార్చనున్నారు. దీనిపై మున్సిపల్ శాఖ ఎస్ఓపీని విడుదల చేసింది. గుర్రపు డెక్క తొలగింపు బాధ్యతను పంచాయతీరాజ్ నీటి వనరుల శాఖ చేపడతాయి. తొలగించిన గుర్రపు డెక్కతో కంపోస్టు, బయో ఫెర్టిలైజర్స్ తయారు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్లో ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని డాక్టర్ సహదేవరెడ్డి ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్ఏఆర్ఎస్ మార్తేర్ అన్నారు. కర్నూలు జిల్లాలోని కోటకొండ గ్రామంలో రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. తక్కువ కాల పరిమితి, బెట్టను తట్టుకోగల పంటలు, అపరాలు, పప్పుదినుసులు సాగు చేయాలని అన్నారు. సాగుకు ముందు జీలుగులు, జనుము, పిల్లిపెసర భూమిలో వెదజల్లి మొక్కలు వచ్చాక కలయిదున్నితే భూసారం పెరుగుతుందని, ఎరువుల వాడకం తగ్గించి తగు మోతాదులో వాడాలని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. 8:06 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైం ఫర్ గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో భారతదేశ వెలుపల ఉండి విదేశాలలో స్వతంత్ర పోరాటాన్ని చేసినటువంటి గొప్ప విప్లవ నాయకుడిగా పేరు పొందినటువంటి చెంపక రమణ్ పిళ్ళై ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని క్లుప్తంగా తెలుసుకుందాం. చెంపక రమణ్ పిళ్ళై ఆయన పేరు వింటేనే మరీ ముఖ్యంగా ప్రవాస భారతీయుల హృదయం ఎంతో ఆనందపడుతుంది. ఎందుకంటే ఆయన దేశానికి చేసినటువంటి సేవ అంత గొప్పది కాబట్టి. చెంపక రమణ్ పిళ్ళై ఎలియాస్ వెంకిడి గారు ఆయన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జన్మించారు. ఆయన 17వ ఏటనే 1908 సంవత్సరంలో ఒక విదేశీయుని యొక్క సహాయంతో యూరోప్ చేరుకున్నారు. యూరోప్ చేరిన అనంతరం 1910 నుంచి 1914 సంవత్సరం వరకు ETH జ్యూరిచ్ ఇంజనీరింగ్ డిప్లొమోని అభ్యసించారన్నమాట. మరి అభ్యసించిన తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం. World War I అక్కడతో మొదలైనటువంటి ఆయన ప్రస్థానం ఆ తర్వాత ఒక మంచి నినాదాన్ని అందించి ఆయన జీవితాన్ని భారతమాత దేశ సేవ కోసం కొనసాగించారు. సో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఒక మంచి పాట తర్వాత. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మీ జేస్వితో మనం మాట్లాడుకుంటున్నాము. చంపక్రమణ్ పిల్లయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి, ఆయన చేసినటువంటి దేశ సేవ గురించి. 1910 సంవత్సరం నుంచి 1914 సంవత్సరం వరకు ఆయన జ్యూరిచ్ ఇంజనీరింగ్ డిప్లొమోని అభ్యసించారు. వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయిన తరువాత అంతర్జాతీయ ప్రో ఇండియా కమిటీని

స్థాపించి దానికి అధ్యక్షతని వహించారు. ఆ తర్వాత జర్మనీలో ఉన్నటువంటి ప్రవాస భారతీయుల బృందం వీరందరూ కలిపి బెర్లిన్లో ఒక భారత స్వాతంత్ర కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉంటూనే భారతదేశానికి సంబంధించినటువంటి స్వాతంత్రోద్యమంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఈ యొక్క భారత స్వాతంత్ర కమిటీలో వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, భూపేంద్రనాథ్ దత్త తదితరుల భారతదేశంకి సంబంధించినటువంటి వీరులందరూ కూడా ఎంతగానో పోరాడారు. అండ్ ఈ విషయాలన్నీ ఒక ఎత్తైతే ఎన్నో అవధులు దాటుకొని ఎన్నో కష్టాలని అధిగమించి చంపక్రమణ్ పిళ్ళయ్య గారు ఇప్పటికీ ఎప్పటికీ తరతరాలకి చెరగని ముద్ర వేసినటువంటి ఒక నినాదాన్ని అందించారు. అదే జై హింద్. ఎస్, జై హింద్ అనేటువంటి నినాదాన్ని అందించిన వారు చంపక్రమణ్ పిళ్ళయ్య. ఇలా ఎంతో మంది నేతల యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాలు విని ప్రభావితులై భారతదేశం వెలుపల ఉండి ఈ యొక్క స్వాతంత్రోద్యమాన్ని ఎంతో చురుకుగా నడిపి దేశమాత సేవ చేస్తూ మే 26, 1934 ఆయన భారతమాత ఒడిలో అస్తమించారు. జై హింద్ అనేటువంటి నినాదాన్ని అందించి తరతరాల గుండెల్లో చెరగని ముద్రవేసి చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి దేశ సేవకులు చంపక్రమణ్ పిళ్ళయ్య గారు. మరి ఇది ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని క్లుప్తంగా అందించే ప్రయత్నం చేశాను. సో వెళ్ళి ఇప్పుడైతే మరి సుభాష్ చంద్రబోస్ ఈ మూవీ నుంచి జై హింద్ అనేటువంటి పాట వస్తుంది. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

పెద్ద తాగి విప్లవాలెన్నో వీర రక్తాను చింది. ఒకసారి కాదు వెయ్యి సార్లు మళ్ళీ పుడతాడు అతడు. ద్రోహులను చీల్చి చెండాడి సింహమవుతాడు అతడు. జై హింద్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తున్నారు గుడ్ మార్నింగ్ విజయవాడ, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్వి తో. వెల్ మరి మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయి బాస్? అందులోనూ ట్వింక్లింగ్ ట్యూస్డే కదా. మరి ఈ రోజు బంగారం ధర వచ్చేసి 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 15,939 రూపాయలుంది. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ 14,611 రూపాయలు. 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చేసి 11,955 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది. ఇటుపక్క మరి పెట్రోల్ మార్కెట్ విషయం గురించి కూడా తెలుసుకుందాం. డీజిల్ ధర 105.36 పైసలు, అలాగే పెట్రోల్ ధర 117.68 పైసలు. సో పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్ కూడా ఇలా ఉంది. మరి ఇంకా కొన్ని విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇంకా చాలా నేను అందిస్తాను. అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ చెల్లి నుంచి స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వి తో.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. ఏదైనా సూర్యుడికి మనం అంటే అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు కదా, మనమంటే ఆయనకి ఎంత ఇష్టమో. అందుకే కాస్త రోహిణి కత్తెర్లు, ఈ యొక్క వేడి గాల్పులు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఇవాల్టి క్లైమేట్ ఎలా ఉండబోతుందో తెలుసా? గరిష్ట ఉష్ణోగ్రత 37 నుంచి 44 డిగ్రీల వరకు ఉండబోతోంది. అండ్ తీవ్రమైనటువంటి వేడి గాలులు వీచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వడగాల్పుల యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. దయచేసి మీ వర్క్స్ అన్ని కూడా కొద్దిగా 12 గంటల లోపు ముగించుకోండి. సాయంత్రం సూర్యాస్తమయ సమయం అయిన తరువాత తగిన జాగ్రత్తలు తీసుకుని మన వర్క్స్ ని ఫినిష్ చేసుకుంటే మనం కూడా సేఫ్ గా హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో వెదర్ అప్డేట్ అయితే ఇది బాస్. కమింగ్ బ్యాక్ టు ఇవాళ ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఎందులో ఉంది అంటే, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫుల్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి టెక్నీషియన్ జాబ్ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్మనెంట్ జాబ్స్ ఇవి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ 10వ తరగతి ప్లస్ ఐటీఐ. ఇంకా ఇతర వివరాలు కూడా మనం తెలుసుకోవాలి అంటే www.cimfrres.in అనే వెబ్సైట్ కి లాగిన్ అవ్వండి. అండ్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి

0: 19 జూన్ 2026 ఆన్లైన్ మోడ్ లో మనం దరఖాస్తు చేసుకోవచ్చు. సో సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ లో మనకి టెక్నీషియన్ జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదలైంది. 18 నుంచి 28 సంవత్సరాల వయో పరిమితి, 10వ తరగతి ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్స్ తో పర్మనెంట్ జాబ్స్ ఇది. అండ్ వెబ్సైట్ డీటెయిల్స్ ఇంకొకసారి చెప్తున్నాను, www.cimfr.res.in కి లాగిన్ అవ్వండి. సో వెల్, మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత సమ్మర్ స్పెషల్ చిన్ననాటి ఆశల రెక్కల గురించి మాట్లాడుకుందామా? ఏంటబ్బా ఆశల రెక్కలు, దేనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ విజయవాడలో మిస్ అవ్వకండి బాయ్స్. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం డెకాయిట్ మూవీ నుంచి రూబరు ఈ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానా?
2: రూబరు
1: మోసం చేస్తా ఉంది తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్.
1: టాటూ.
0: రిటర్న్ గిఫ్ట్.

0: నువ్వైనా జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుడిపించేసినావు కదా జూలియట్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

8:37 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇందాక నేను చెప్పాను కదా సమ్మర్ స్పెషల్ చిన్ననాటి ఆశల రెక్కల గురించి మాట్లాడుకుందాం అని చెప్పి ఆల్రెడీ క్లూ ఇచ్చేసాను. ఈ పాటికి మీరేమన్నా గెస్ చేశారా? ఆశల రెక్కలు అంటే పతంగులా? కాదు బాస్, మనం చిన్నప్పుడు చేసినటువంటి చిన్న చిన్న చిలిపి పనులు. అదే ఇప్పుడు నేషనల్ పేపర్ డేగా గుర్తింపు పొందింది. యాక్చువల్లీ నేను సగమే చెప్పాను, ఇంకా అసలు టైటిల్ చెప్పలేదన్నమాట. ఇలాంటి రోజులు కూడా ఉంటాయా అనేటువంటి థాట్ వస్తుంది వింటే. ఇంతకీ ఆ రోజు ఏంటి జేస్వి? నేషనల్ పేపర్ ఎయిర్ ప్లేన్ డే.

నేషనల్ పేపర్ ఎయిర్ ప్లేన్ డే. ఇది యుఎస్ లో అబ్జర్వ్ చేస్తున్నారు. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత? అసలు కాగితంతో చేసినటువంటి విమానాల్ని మళ్ళా దానికంటూ ఒక ప్రత్యేకమైన రోజు పెట్టుకుని గుర్తించాలా? ఎందుకు అంత స్పెసిఫిక్ గా ఈ రోజును మెన్షన్ చేశారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. మన మది గదిలో నిండి ఉన్నటువంటి తీపి జ్ఞాపకాలని ఒకసారి గుర్తు చేసుకుందాం. కాగితంతో చేసినటువంటి విమానాలు, చిన్న చిన్న రాకెట్లు, వాటితో ఆడిన ఆటలు దేశాలు దాటించలేకపోవచ్చు, కానీ ఎన్నో సందేశాలు అందించినటువంటి గొప్ప ఆటలే. కాగితంతో చేసినటువంటి బొమ్మ విమానమైన టైం, డిస్టెన్స్, స్పీడ్ వంటి ఎన్నో అద్భుతమైన అంశాల గురించి స్వయంగా చూసి తెలుసుకుని నేర్చుకున్నటువంటి విద్యగా సృజనని పెంపొందిస్తూ నూతన ఆశలకి రెక్కలు అందించే దిశగా సాగినటువంటి ఈ పయనం అన్నమాట. మరి ఈ పయనం పరిచయమయ్యి చాలా కాలమైన ప్రయాణం చాలా దూరం సాగింది. మరి ఆ ప్రయాణంలో మనకొచ్చినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ కలుసుకోవాలని

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్నీ నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
2: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
3: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
2: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
3: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
2: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
3: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
2: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
3: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
2: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్విటు. 8:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో వెల్, మరి ఆకాశం తన రెక్కలతో అనేటువంటి పాట కలుసుకోవాలని మూవీ నుంచి వింటూ ఆనందించారు కదా. నిజంగా గనక మనకే రెక్కలొస్తే ఎంత ఆనందంగా ఉంటుంది బాస్. ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఉండదు, ఎలాంటి ఫ్యూయల్ ఖర్చులు ఉండవు, హ్యాపీగా ఇలా జూయి జూయి మరి ఎగిరి వెళ్ళిపోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి. కుదిరితే కొంచెం ఈ ఎండ ట్యాన్ తగ్గడానికి పాతాళ భైరవి సినిమాలో ఎలా అయితే ఒక షాల్ కప్పుకుని కనిపించకుండా ప్రయాణం చేస్తారో అలాంటి షాలు, రెక్కలు మరీ టూ మచ్ గా అనిపించినా అలాంటి పాదరక్షలు, ఈ రెండు నాకొస్తే చాలు బాస్. జీవితంలో ఇంతకంటే ఏం కావాలి? హ్యాపీగా ఏ ఊటీలోనో సిమ్లాలోనో అది ఇది కాకపోతే మంచి మామిడి తోటలోనో కూర్చుని అద్భుతంగా ఆనందించచ్చు వివిధ భారతి వింటూ, మామిడి పళ్ళని తింటూ. రైట్, ఆశలు బానే ఉన్నాయి కానీ ముందు టాపిక్. అదే అదే వచ్చేసాను వచ్చేసాను అంటే ఆశల రెక్కలు అన్నారు కదా అని అలా కొంచెం విహారం చేసి వచ్చారనమాట. సో వాట్ ఎవర్, నేషనల్ పేపర్ ఎయిర్ ప్లేయింగ్ డే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేశాలు దాటకపోయినా సందేశాలు అందించినటువంటి ఆటలు అని మాట్లాడుకున్నాం కదా. అండ్ స్వయంగా కాగితంతో చేసినటువంటి ఇలాంటి బొమ్మ విమానాలతో టైం, డిస్టెన్స్, స్పీడ్ ఇలాంటి అంశాలని విద్యగా మనం నేర్చుకున్నాం. అండ్ దీంతో పాటుగా చిన్ననాటి అంటే 90s కిడ్స్ కి ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేవి. అప్పట్లో కూడా బొమ్మ విమానాలు ఉన్నాయి, చక్కగా కీస్తే రిమోట్ కార్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ స్వయంగా వాళ్ల చేతితో తయారు చేసినటువంటి ఇలాంటి వాటి మీద మక్కువ కాస్త ఎక్కువ. మన చేతిలో ఉన్నటువంటి గీతలు మారకపోవచ్చు కానీ మధుర జ్ఞాపకాలతో రాసినటువంటి రాతలు ఎప్పటికీ మన హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయి అనేటువంటి ఒక బలమైనటువంటి జ్ఞాపకాలకి తెరతీసేటువంటి రోజే ఈ యొక్క నేషనల్ పేపర్ ఎయిర్ ప్లేయింగ్ డే అన్నమాట. మరి ఈ సమ్మర్లో చాలా యాప్స్తో

టెక్నాలజీతో ఏఐతో పరుగులు తీస్తున్నటువంటి మనం ఇలాంటి ఆటల గురించి కూడా మాట్లాడుకుంటావా బాస్? అఫ్కోర్స్ మాట్లాడుకోవాలి, ఎందుకంటే ప్రతిసారి మనకి సాంకేతికత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒకవేళ అలా అనుకూలంగా లేని ప్రదేశాలలో మనం ఏం చేయాలి అనేటువంటి థాట్ కనుక వస్తే నిజంగా మనం ఏం చేస్తాం? అప్పుడు ఆలోచిస్తూ కూర్చుండిపోతాం, ముందుకు వెళ్లలేం. అందుకనే ఇలాంటి చిన్న చిన్న స్కిల్స్ కూడా మనకి యూజ్ అవుతాయి. వీటి వల్ల మనం చాలా గొప్పగా ఏం సాధించకపోయినా ఏదో ఒక చిన్న చిలిపి ఆనందం మన మనసులో ఉంటుంది కదా. అండ్ దాంతోపాటుగా హ్యాండ్ రైటింగ్ ఈ సమ్మర్ క్యాంప్ లో మరీ ప్రత్యేకంగా ఇలాంటి స్కిల్స్ విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సమ్మర్ క్యాంప్స్ లో పిల్లలందరూ కూడా బిజీగా ఉంటారు. డాన్స్, మ్యూజిక్, యోగా ఇలాంటివి నేర్చుకుంటారు. అండ్ హ్యాండ్ రైటింగ్ కూడా నేర్చుకునే ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. చేతి వ్రాత చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటుగా తెలుగు భాషని తెలుగులో రాయటాన్ని నేర్చుకోండి. తెలుగు వాళ్ళవై ఉండి తెలుగు భాషని ఆంగ్లంలో రాయటం కష్టం కదా, కాస్త తెలుగులో రాసే ప్రయత్నం చేయండి. అండ్ కొత్త భాషని గనక మనం నేర్చుకున్నట్లయితే సంభాషించడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అండ్ మన ప్రొఫైల్ అండ్ పోర్టిఫోలియో బిల్డ్ అయినప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయంగా పాపప్ అవుతుంది. ఎంత జెన్ జీ జనరేషన్ అయినా, ఆల్ఫా బీటా జనరేషన్ అయినా, తరం ఏదైనా కావచ్చు బాస్, మేము సంసిద్ధం దేనికైనా అనేటువంటి ఒక క్యాపబిలిటీని గెయిన్ చేసుకునేటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ సమ్మర్ హాలిడేస్ అన్నమాట. ఎదగటానికి ఆకాశమే మన హద్దుగా ఉండాలి. ఆలోచనకి, సృజనకి మనతో మనం ఎప్పుడు పోటీ పడుతూనే ఉండాలి. కాలం ఎప్పుడూ ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. అలా నేర్పించిన ప్రతి విషయాన్ని మది గదిలో తాళం వేసి ఉంచకుండా దాన్ని సాధన చేయండి, సాధించండి, పరిశోధన చేసి మీ యొక్క యునిక్నెస్ ని చాటుకోండి. అలాంటి ఇంట్రెస్టింగ్ థాట్స్ ని ప్రవోక్ చేస్తూ ఒక పాజిటివిటీని, ఒక ఫ్రెండ్లీ నేచర్ ని, పెద్దవాళ్లలో కూడా వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలని మరొకసారి గుర్తు చేసి ఒక హ్యాపీ ఎన్వైర్న్మెంట్ ని అందించడమే ఈ యొక్క నేషనల్ పేపర్ ఎయిర్ ప్లేన్ డే వెనక ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ విషయం అన్నమాట. సో ఇది ఇప్పుడైతే మీ అందరి కోసం ఆకాశమే నీ హద్దురా ఈ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000 మిగిలాయి.
0: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి
0: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటుంది
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. పద్మావార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఇద్దరు పద్మవిభూషణ్, ఆరుగురు పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డులను రాష్టపతి చేతుల మీదుగా అందుకున్నారు. మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. వెంకయ్యనాయుడు 2025 డిసెంబర్ నుంచి అటల్ స్మృతి న్యాస్ సొసైటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచనలు, సిద్దాంతాలు, విలువలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సొసైటీ తరపున రూపొందించాల్సిన విధి విధానాలపై వారిరువురు చర్చించారు. ఎల్లుండి బక్రీద్ సెలవు కారణంగా ఆ రోజు జరగాల్సిన 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఆంగ్ల భాష సబ్జెక్టు పరీక్షను జూన్ 5వ తేదీకి మార్పు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వం 28న బక్రీద్ సెలవు ప్రకటించడంతో పరీక్షా తేదీని మార్చినట్లు పేర్కొన్నారు. రాష్టంలోని మున్సిపాలిటీల్లో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో అమృత్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి, యుఐడిఎఫ్, ఆసియన్ ఇన్ఫ్రాస్టక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. షార్ట్ టెండర్ల ద్వారా కాలువ మరమ్మతు పనులను పూర్తి చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. 10 లక్షల విలువైన పనులను నామినేషన్ పద్దతిపై సాగునీటి సంఘాల సమాఖ్యలు చేస్తున్నాయి. 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువ గల పనులు 6502 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పనులను వానాకాలంలోగా పూర్తి చేయడం ద్వారా ప్రతి ఎకరాకు నీరందించవచ్చునని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కోస్తాంధ్ర యానమల్లో కొన్ని చోట్ల ఈ రోజు వడగాలులు వీచే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కోస్తాంధ్ర రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో 9:06:22 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమునాము మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. ఈనాటి మన జోరుగా హుషారుగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీకోసం వెయిట్ చేస్తున్నానండి. ఎనీ గెసెస్? గెసెస్ అంటే ఓకే, మన్నైతే వేటూరి వారి సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. సాహిత్యం అయిపోయింది కాబట్టి ఈరోజు సంగీతమా? ఆఫ్ కోర్స్, ఎగ్జాక్ట్లీ సంగీతం గురించే మాట్లాడుకుందాం. మరి ఏ మ్యూజిక్ డైరెక్టర్ గురించా అని ఆలోచిస్తున్నారా? కాదు బాస్, ఇది అంతకు మించి. సంగీతము, నాట్యము ఇలాంటివన్నీ కూడా గంధర్వ విద్యలు కదా. మరి గంధర్వ విద్య కూడా అంత ఆనందాన్ని పొంది మైమరచిపోయి పారవశ్యానికి లోనయ్యేటువంటి సంగీతం, వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ గంధర్వ విద్య ఉన్నటువంటి గంధర్వుల గురించే మాట్లాడుకుందాం. అర్థమైంది, కానీ ఎక్కడో కాస్త కన్ఫ్యూజన్గా ఉంది. ఆ కన్ఫ్యూజన్ని నేను పోగొడతాగా. ఏది ఏవైనా మీ అందరి కోసం ఈనాటి జోరుగా హుషారుగా చాలా ఇంట్రెస్టింగ్గా నేనైతే అందించబోతున్నాను. సో కమింగ్ బ్యాక్ టు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

ఆది నాట అంత్యసురటి అనేటువంటి నానుడి శాస్త్రీయ సంగీతంలో ఉంది. అలాగే అద్భుతమైనటువంటి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు మహారథి మూవీ నుంచి. ఈ పాటలో ఉన్నటువంటి సంగీతానికి సంబంధించిన ఆ భావన ఏదైతే ఉందో నిజంగా ప్రతి హృదిని తాకుతుంది. అలాగే గంధర్వుల గురించి, గంధర్వుల గానం గురించి మాట్లాడుకుంటున్నాం. జీవితం, ఆశకి అవకాశానికి మధ్య యుద్ధం. ఇలా ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలతో నిత్యం పోరాడుతూనే ఉంటారు. మరి దైవ కృప ద్వారా వచ్చినటువంటి కళ ఏదైనా సరే, అది నృత్యం అవ్వచ్చు, చిత్రలేఖనం అవ్వచ్చు, వాక్చాతుర్యం అవ్వచ్చు, సంగీతం అవ్వచ్చు, ఏదైనా సరే, ఆ దైవ కృప ద్వారా వచ్చినటువంటి కళ కళాకారుడి యొక్క జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది. అలాంటి ప్రతిభని ప్రదర్శించేటువంటి వేదికైనా ఏ అవకాశమైనా కళాకారుడికి ఒక ఇంధనం లాంటిది. ఆ కళా ప్రదర్శన అనంతరం శ్రోతలుగాని ప్రేక్షకులుగాని వీరందరూ కూడా వారు ప్రదర్శించినటువంటి కళకి మంత్రముగ్ధులై ఆనందపరిచి ఎంతో సంతోషంతో ఆనంద హర్షాలు, పొగడ్తలు, ఇలా చాలా చాలా విషయాలు తెలియచేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా కళాకారుడికి ఒక గొప్ప అవార్డుతో సమానం. కాని ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. అదేమిటి, మంచి ప్రెజెంటేషన్ ఇచ్చాం, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత పొగిడిన తర్వాత సంతోషంతో నిండిపోతుంది కదా మనసు. ఆ పొగట్టలతో నిండిపోయినటువంటి మనసుకి అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది. కళాకారుడి యొక్క ప్రతిభకి, ఈ యొక్క ప్రతిభ అంతా కూడా నాదే, ఇది నాకు మాత్రమే సొంతం అనేటువంటి అహంకారానికి కాలం పెట్టేటువంటి పరీక్ష. ప్రతిభకి, కళాకారుడి యొక్క అహంకారానికి కాలం పెట్టేటువంటి పరీక్షలో కళ నెగ్గుతుందా, అహం గెలుస్తుందా? ఈ సమస్య ప్రతి రంగంలో ఉన్న వారిని కూడా పరీక్షిస్తూనే ఉంటుంది. కాని కళ నెగ్గుతుంది. అహంకారం అనేది పాసింగ్ క్లౌడ్ లాంటిది. పొగడ్తలు, ఈ ఆనందాలు, ఈ ఫేమ్ అండ్ నేమ్, ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్ లాంటివి బాస్. ఇవాళుంటాయి, రేపు వెళ్ళిపోతాయి. దీన్ని బట్టి మన జీవితాన్ని నిర్దేశించాలి అంటే మాత్రం చాలా కష్టం. ఇవన్నీ దాటుకుని కళ ఒక దైవస్వరూపము. ఎవరికైనా సరే, పామరుడికైనా పండితుడికైనా, కళ అనేది ఆత్మ సంతోషం కోసం అండ్ అలాగే అద్వైత సిద్ధి కోసం, అమరత్వ లబ్ధి కోసం అని ఎప్పుడైతే మనస వాచ కర్మణ కళాకారుడు ఆ కళని శ్వాసిస్తాడో, ఆ కళని ప్రదర్శిస్తాడో, అప్పుడే ఆ కళకి సార్థకత చేకూరుతుంది. ఇక్కడ ప్రస్తావన ఎవరి గురించి రాబోతోంది తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జేఎస్వితో.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000 మిగిలాయి.
0: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో మనమున్నాము జోరుగా హుషారుగా మాట్లాడుకుంటున్నాము గంధర్వుల గానామృతం గురించి. సోవెల్, ఇందాక నేను చెప్పాను కదా ప్రస్తావన ఎవరి గురించి రాకబోతుంది. ఎందుకంటే కళాకారుడి యొక్క ప్రతిభకి, కళకి, అహంకారానికి కాలం పెట్టేటువంటి పరీక్ష. మరి కళ నెగ్గుతుందా, అహంకారం నెగ్గుతుందా అని ఒక చిన్న సస్పెన్స్ ఇచ్చాను. మరి ప్రస్తావన ఎవరి గురించి ఇప్పుడు చెప్తా. గురువుగారు విద్యని బోధించిన తరువాత మీకేదన్నా సమస్యలుంటే లేదా ఎనీ డౌట్స్ ఉంటే నన్ను అడగండి అన్న వెంటనే ఒక శిష్యుడు ఇలా అడిగారట, గురువుగారు మీరు చెప్పినటువంటి రామాయణ, మహాభారత ఇలాంటి గాథలన్నీ కూడా నేను విన్నాను, కాని ముఖ్యంగా రామాయణం విన్నప్పుడల్లా కూడా నాకు హనుమంతుల వారంటే మహా ఇష్టం. ఆయన గొప్ప దైవమే కాకుండా నా అభిమాన కథానాయకుడు కూడా. ఆయన నాకు చాలా ఇష్టం. హనుమంతుల వారికి సంగీత జ్ఞానం ఉందా? నారదుల తుంబురులు వీళ్ల సంగీతంలో నిష్ణాతులు అని విన్నాను, కాని సాధన చేస్తే కాని రాని సంగీతం కేసరి నందనునికి ఎలా సాధ్యమైంది, అసలు ఈ విషయం నిజమేనా అని అడగగానే గురువుగారు ఈ విధంగా సెలవిచ్చారట, హనుమంతులు వారి యొక్క శక్తి సామర్థ్యాలు సామాన్యమైనవి కాదు. అంజనీపుత్రుడు కేవలం సాహస వీరుడే కాదు, ఎన్నో విద్యలలో నైపుణ్యం కలిగిన వారు అంటూ.

అబ్బా, నిజంగా సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారిని చూసినంత ఆనందం కలుగుతుంది ఇది వింటే అని అనటం అతిశయోక్తి కానే కాదు కదా. ఆయన సాహసవీరుడు మాత్రమే కాదు, ఎన్నో విద్యలలో నైపుణ్యం కలిగిన వారు అంటూ గురువుగారు ఈ విధంగా ఆంజనేయ స్వామివారి గురించి, వారి గొప్పతనం గురించి చెప్తున్నారు. సకల విద్యా పారంగతుడు, సంభాషణ నైపుణ్యం నుంచి సమరాంగణం వరకు ఎక్కడా మారుతికి తిరుగులేదు. అంతటి అసమాన రామభక్తుడు గానకళలో కూడా ఎదురులేని మహానుభావులు. అందుకే ఆ పావనసుతుని, కావ్య నాటక సంగీతనాథ పరిపూర్ణ అని కూడా కీర్తిస్తారు. సాక్షాత్తు నారద తుంబురులే స్వామివారి యొక్క గానామృతానికి, గాన మాధుర్యానికి పరవశం చెందారు అని అనటం అతిశయోక్తి కాదు. మరి దీనికి సంబంధించి శిష్యుడు అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నకి సమాధానం గురువుగారు పురాణాల్లో ఉన్నటువంటి ఇతివృత్తాన్నే తీసుకున్నారు. సో మరి దానికి సంబంధించిన విషయాల గురించి, గంధర్వుల గానామృతం గురించి మాట్లాడుకుందాం.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా గంధర్వుల గానామృతం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈనాటి స్పెషల్ టాపిక్ అన్నమాట సంగీతమే. ఊపిరిగా జీవించేటువంటి నారద తుంబురులకు ఒకసారి తమ ప్రతిభా పాఠవాలపైన కించిత్తు అహంకార భావన కలిగింది. తమలో ఎవరు గొప్ప కళాకారులో నిర్ధారించుకోవాలి అని చెప్పి ఆంజనేయుణ్ణి ఆశ్రయించారట. అక్కడొక మంచి సభ కొలువు. మరి ఈ యొక్క కొలువులో ఇంతమంది ఉండగా వీళ్ల యొక్క ప్రతిభా పాఠవాలని ప్రదర్శిస్తే ఎవరు గొప్పో నీవే నిర్దేశించు అని అన్నారట. అంతటా హనుమ అంగీకరించి పోటీని ఆరంభించారు. నారద తుంబురులు పోటాపోటీగా సంగీత కళని ప్రదర్శిస్తున్నారు. వారి ప్రదర్శన తరువాత సీతారాముల వారు హనుమంతుల వారి వైపు చూసి అలా ఒక చిన్న చిరుమందహాసాన్ని విసిరారు. నీవు కూడా ఒక కీర్తన ఆలపించచ్చు కదా హనుమా అని ఆ యొక్క చిరుమందహాసం వెనక ఉన్న అర్థం. నారద తుంబురులు పాడిన తరువాత హనుమంతుడు పాడటమా అని వారి మనసులో ఉన్నటువంటి భావన అహంకార ధోరణి పెల్లుబుకింది. దాంతో నీవు పాడతావా మారుతి, నీవు పాడతావా, నీ పాట మేం వినాలా అన్నట్టుగా ఒక్క చూపు చూశారు నారద తుంబురులు. మాకు హనుమ పోటీయా అని అహంకరించారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ పాట వినాల్సిందే. ఈ పాట అనంతరం తెలుసుకుందాం.

ఆహా, సిరివి నెలవారి కళ నుంచి జాలువారి అద్భుతమైనటువంటి పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గంధర్వుల యొక్క గానామృతం నేర్పినటువంటి సంగీత జీవిత పాఠం గురించి తెలుసుకుంటున్నాం. ఈనాటి మన జోరుగా హుషారుగాలు. మరి శ్రీరామచంద్రమూర్తుల వారు అడిగినప్పుడు ఆంజనేయ స్వామి ఇంకా ఊరుకుంటారా, సౌజ్ఞ చేయటమే ఆలస్యం. అంతటి అంజనీ పుత్రుడు సీతారాముల వారికి వినమ్రతతో నమస్కరించి నారద తుంబురుల వీణలను అందుకుని ఆయన ఆలపించారు. హనుమంతుల వారి యొక్క గాన మాధుర్యానికి ప్రకృతి పరవశించిపోయింది. ఆయన వీణానాదానికి రాళ్లు సైతం కరిగిపోయాయి. సభ అంతా కూడా నివ్వెరపోయింది. చివరికి స్వామి చేతిలో ఉన్నటువంటి నారదుల తుంబురుల యొక్క వీణ కూడా మైనం ముద్దలాగా మెత్తబడిపోయింది కేసరి నందరు యొక్క గానామృతానికి. ఆ క్షణం నారద తుంబురుల ముఖాలు వెలవెలపోయాయి. ఇంతటి గాన గంధర్వుడి యొక్క ఇంతటి విద్యా ప్రవీణుడిన నేను ఆ మాట అనుకున్నది, ఆ భావన నాకు కలిగింది, ఆయన ఎదుట మా కళని ప్రదర్శించటమా అంటూ తలదించుకున్నారు. అలాగా హనుమ మాకు అహం అన్న అంధకారాన్ని వీడింది. ఆయన యొక్క గానామృతం విన్న తర్వాత మాకా భావన, ఆ మాయ కంటి నుంచి తొలగిపోయింది. 14 లోకాలు సంచరించినా కూడా నీ గానం రాళ్లని సైతం కలిగించింది హనుమా. నీ వంటి గాన ప్రవీణుడి మేము ఎక్కడా చూడలేదు, చూడబోము అని మనస్సులో ఎంతో వినమ్రతతో ఒక గురు భావనతో స్తుతించారు.

మరి నారద తుంబురుల వారు స్తుతించి నమస్కరించిన తరువాత హనుమంతుడి మాట ఏమిటి, హనుమంతుడు ఏ విధంగా సమాధానాన్నిచ్చారు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

మణి పసని రి సల నగ నగరి గరి గరి సరి సరి సని సని సని దని దని ద పద పద కమ సగమ పగమ పని మ పని సగ సగ మమ ప సగ మగమ సగమ ప నగరి సరి ర పగమ పని ర పగరి సని ని ని సహస సని ని ని గౌ గగ ని ని మా

వేటూరి వారి కళ నుంచి జాలువారిన భైరవ ద్వీపం ఈ సినిమా నుంచి మాధవ పెద్ది సురేష్ గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గంధర్వుల గానామృతం ఓన్లీ ఆన్ జోర్గా హుషారుగా మీ జేఎస్వితో. మరి ఇంత అద్భుతమైనటువంటి గానామృతాన్ని హనుమంతుల వారు పాడిన తరువాత ఆయన మాట ఏంటి? హనుమంతుల వారు నారద తుంబురులు వారి యొక్క నమస్కారాన్ని స్వీకరించి ఈ విధంగా బదులిచ్చారట. సంగీత జ్ఞానానికి భక్తి, శరణాగతి, వినయం తోడైతేనే అలౌకిక ప్రజ్ఞ సాధ్యపడుతుంది అని చెప్పి. వాటితో పాటుగా నవవిధ భక్తి మార్గాలలో సంగీతం ఎంతో ప్రధానమైనది. భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరుకోవటానికి చాలా సులువుగా నామ సంకీర్తన ద్వారా ఏదైనా సరే, నామమాత్రేనా స్మరణమాత్రేనా అని అంటాం కదా, అలాంటి వాటిల్లో ఎలా ఆలపించినా భగవంతుడికి చేరుతుంది. కానీ దానికి భక్తి, శరణాగతి, వినయం ఈ మూడు తోడైతేనే అలౌకిక ప్రజ్ఞ సాధ్యపడుతుంది. అది ఏ విద్యకైనా సరే, సంగీతమనే కాదు, నృత్యమైనా సంగీతమైనా చిత్రలేఖనమైనా మనిషి మనసులో ఉన్నటువంటి భావన త్రికరణ శుద్ధిగా ఆ యొక్క కళకి అంకితం చేసినప్పుడు కళ మనిషిని ఎంతో ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఏ రంగంలోనైనా ప్రతిభ, విద్య భగవంతుని యొక్క కృప. నీవు గొప్ప, నువ్వు చేసినటువంటి ఈ ప్రతిభ నీది అనేటువంటి భావన పోగొట్టడం చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎంత గొప్పగా మాట్లాడినా, ఎంత గొప్పగా పాడినా అది ఆ క్షణం వరకే. ఆ యొక్క క్షణం భగవంతుడు నీలో ఉండి పలికించినటువంటి మాట, లేదా నీవు ఎంతో ఆలోచించి మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఆయన యొక్క కృపే. అంతేకాని ఈ ప్రతిభ నాది, నేను మాత్రమే చెయ్యగలను అనేటువంటి అహంభావాన్ని ఎప్పుడూ కూడా కళ ప్రోత్సహించదు. అహంకారం ఎప్పుడైతే కళలో, కళాకారుడి హృదిలో చేరుకుంటుందో, తద్వారా వెనుకంజ వేయటంలో ప్రప్రథమంగా ముందుండేటువంటి వాళ్లు వాళ్లే. అందుకని ఎలాంటి రంగంలో ఉన్నవారికైనా సరే, అందరికీ ఆపాదించేటువంటి విషయంలో అహంకారాన్ని ఎప్పుడైతే వీడనాడతామో అప్పుడు కళ మనల్ని ఆకలింపు చేసుకుంటుంది. ఎన్నో కొత్త విషయాలని మనకి పరిచయం చేస్తుంది. అది గురువు ద్వారా, ప్రకృతి ద్వారా, ఇతర కళాకారుల యొక్క ప్రదర్శన ద్వారా, ఇంకా ఎన్నో అనుభవాలు, అనుభూతుల ద్వారా. కళాకారుడికి పొగట్టలు చాలా అవసరం. కానీ ఆ పొగట్టలు మనసులో ఆ రోజు ఆ క్షణం వరకు మాత్రమే అవి శాశ్వతం. అండ్ పొగట్టల ద్వారా కళాకారుడి యొక్క బాధ్యత మరింత పెరుగుతుంది. ఎప్పుడైతే తన పనిని తను 100% త్రికరణ శుద్ధితో, చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాడో తన యొక్క కళ సార్థకత చేకూరుతుంది. కళాకారుడి బాధ్యత ఏమిటి అంటే ఇతరుల మనసులలో తన స్థానాన్ని చిరస్థాయిగా నిలుపుకోవటమే. అందుకని ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆ బాధ్యతని మోస్తూ ఇంకా తనని తాను మెరుగుపరుచుకుంటూ సదా ఒక నిత్య విద్యార్థిలా ఉన్నప్పుడే అన్ని రంగాలలోనూ సక్సెస్ ని చూడగలం. అండ్ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో చాలా మటుకు 100% నేర్చుకోవాలి అనేటువంటి తాపత్రయం కన్నా తెలుసుకున్న కొంచెంలోనే, ఏ నాకు తెలుసబ్బా, వాడేవో నాకు టెక్నాలజీ హెల్ప్ ఉంది కదా, నేను జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చానంటే చాలు, అలా పని అయిపోతుంది, ఇలా పాట వచ్చేస్తుంది, అలా మ్యూజిక్ డైరెక్షన్తో వస్తుంది. ఇన్ని మాటలు మనం చాలా ఈజీగా ఒక ప్రాంప్ట్తో మాట్లాడుకుంటున్నాం, కానీ దాని వెనక కొన్ని ఏళ్ల తపస్సు, సాధన, మానవ మేధస్సు సృష్టించిన దానికి మానవుడు బానిస కాకూడదు అని ఎన్నోసార్లు నిరూపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి వాళ్ళు నేర్చుకోవలసినటువంటి కామన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, లెర్న్ టు లిజన్ అండ్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. ఏదైనా మన ప్రదర్శనలో తప్పు చేసుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్దల నుంచి తెలుసుకుని, గ్రహించి మనం దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం దాన్ని మనస్ఫూర్తిగా సరిదిద్దుకోవడానికి మనస్కరిస్తామో అప్పుడు మన మనసు ఇంకా ఆనందంగా ఉంటుంది. అండ్ ట్రై టు కంపీట్ విత్ యువర్ బెస్ట్ వర్షన్. ఈరోజు ఈ క్షణం ఈ స్టేజ్ మీద నా పాట, నా ప్రదర్శన అద్భుతంగా ఉంది, ఇదే నా అల్టిమేట్ గోల్ అని అక్కడితో నువ్వు సంతృప్తి ఎప్పుడైతే చెందుతావో,
నీ ఎదుగుదల అక్కడితోనే ఆగిపోతుంది. దాంతో ఎప్పుడు సంతృప్తి చెందకు. ఆల్వేస్ కంపీట్ విత్ యువర్ బెస్ట్ వర్షన్. నీతో నీకే పోటీ. ఈసారి ఇలా చేశాను, రెండోసారి ఎలా అని ఆలోచించు, శోధించు, సాధించు, నేర్చుకో. అండ్ డోంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ ఆపర్చునిటీ. ప్రపంచంలో ప్రతిదాని మీద కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ భగవంతుడు జీవితము కాలము నీకిచ్చిన అవకాశం మీద మాత్రం ఎప్పుడు నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. కాంప్రమైజ్ అయ్యావో ఆ గోల్డెన్ ఛాన్స్ నేనెక్కడికో తీసుకెళ్లేదు, కాస్త ఇక్కడే ఆగిపోవచ్చు. అండ్ నెవర్ టేక్ యువర్ సక్సెస్ యాజ్ గ్రాంటెడ్. సక్సెస్ ని తలకెక్కించుకోకండి, అది ఆ క్షణం వరకు మాత్రమే. సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. ఇది ఎప్పుడైతే మన మైండ్ లో ఉంటుందో మనం సంతోషంగా ఉంటాం. అండ్ ఎంతటి కళాకారుడికైనా, ఎంతటి గొప్ప ప్రతిభ ఉన్నటువంటి ప్రతి మానవులకైనా కూడా కామన్ గా వర్తించేటువంటి జీవిత పాఠాన్ని ఆంజనేయ స్వామి వారు ఎంతో వినమ్రతతో, చాలా మర్యాదపూర్వకంగా, మధురమైనటువంటి గానామృతంతో, ఆయన యొక్క మాట తీరుతో అందరికీ అందించినటువంటి సందేశం. సో అహంతో ఎప్పుడూ కళ దరిచేరదు. అహాన్ని పక్కన పెడితేనే మనిషి పరిపూర్ణంగా, సంతోషంగా, కళా ప్రపూర్ణుడిగా మారతారు. ఇలాంటి ఆనందాలు అందించేటువంటి ప్రతి విద్య కూడా ఆ యొక్క దైవ కృపే. మరి మంగళవారం ఇన్ని తలుచుకున్నాం, ఇన్ని చేసుకున్నాం, మరి ఒక్కసారి హనుమాన్ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీకోసం వచ్చేస్తుంది. మరి ఇది ఈనాటి గంధర్వుల గానామృతం ఇచ్చినటువంటి జీవిత పాఠం, సప్తస్వరాలు నేర్పినటువంటి ఆనందం. సో వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్ జోరుగా హుషారుగా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. దేశ ఆర్థిక రక్షణ కోసం పొదుపు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడాన్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, విదేశీ మారకపు ద్రవ్యంపై అందరూ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పిలుపు తర్వాత కొంతమంది నిరాశావాదాన్ని వ్యాప్తి చేయడాన్ని తప్పుబట్టారు. ప్రజల్లో భయాన్ని నింపకూడదని హితవు పలికారు. కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు మెడ్టెక్ ఛాలెంజ్ గ్రౌండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగనుంది. ఆరోగ్య రంగంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరు కానున్నారు. రాష్టంలో 95 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం 208.01 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వీటిలో 43 పిహెచ్సీలను 107.65 కోట్ల రూపాయలతో, ఆర్ఎండ్బి శాఖ ద్వారా 52 పిహెచ్సీలను 100 కోట్ల రూపాయలతో ఏపీఎంఎస్ఐడిసి ద్వారా నిర్మించనున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశమున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్న అనుభవాలపై కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఆప్నాపన్ మై ఎక్స్పీరియన్స్ విత్ నరేంద్ర మోదీ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈరోజు ఢిల్లీలో జరగనుంది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆవరణలో ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. మైలవరం నియోజకవర్గంలో అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులు, భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకృతి వైపరీత్యంతో మైలవరం పట్టణంతో పాటు పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బలమైన గాలుల ధాటికి పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాసాలు, ఐకానిక్

టవర్స్ నిర్మాణాలు మంత్రి నారాయణ గత రాత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్ లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
6: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
6: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
6: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో. వెల్ మరి 10:07 అయిపోతుంది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైం ఫర్ నవరస భరిత హరివిల్లు. ఈనాటి మన నవరస భరిత హరివిల్లు నేనైతే చాలా క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్ గా రెడీ చేసేసాను. ఆన్సర్స్ పంపించడానికి మీరు రెడీనా? అఫ్ కోర్స్ అడగటమే ఆలస్యం జేఎస్వి అంటారా, కానీ చాలా మంది అద్భుతమైనటువంటి మెసేజెస్ కూడా పంపించారు, అవి కూడా చదువుతాను. కొంచెం ఓర్పుగా వెయిట్ చేస్తూ ఉండండి. కానీ అంతకన్నా ముందు ఈనాటి నవరస భరిత హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఉన్నటువంటి 70-80 లక్షల జనాభా ఉన్న భారతదేశంలో మొట్టమొదటి స్లమ్ లేని నగరంగా మారేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నగరం ఏది? ఇప్పుడున్నటువంటి ఇంత జనాభాతో ఉన్న ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అసలు స్లమ్మే లేని నగరంగా మారడానికి ప్రయత్నిస్తున్నటువంటి నగరం ఏది? ఇక్కడ చాలా ఫేమస్ అండి, ఆ పేరు వింటేనే మీరు ఈజీగా చెప్పేస్తారు. మరి క్లూ ఇస్తే ఆన్సర్ చెప్పేస్తారు చూద్దాం. మరి క్లూ ఇవ్వకుండా ఎంతమంది ఆన్సర్ని కనుక్కుంటారు? క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. 70-80 లక్షల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మొట్టమొదటి స్లమ్ లేని నగరంగా మారేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నగరం ఏది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488 కి వాట్సాప్ చేయండి బాస్. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ పంపించిన వారు ఎవరు అంటే సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు. చాలా అద్భుతమైన ఘట్టాన్ని గుర్తు చేశారండి. ఈ కథ నాకు బాగా తెలుసు, అయితే ఇది వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఆనంద రామాయణం మరియు ఇతర పౌరాణిక గాథల్లో ఉంది. హనుమంతుని సంగీత ప్రావీణ్యాన్ని, నారద తుంబురుల యొక్క గర్వభంగం, ఇవన్నీ కూడా ఈ వృత్తాంతం అత్యంత ఆసక్తికరంగా వర్ణించారు. అయితే హనుమ చేసినటువంటి గానమేమిటి? ఆ సందర్భంలో హనుమంతుల వారు పాడింది మరేదో కాదు, శ్రీరామ సంకీర్తనే పాడారు. కరెక్ట్, అఫ్ కోర్స్. ఆయన గానామృతం కాకుండా ఇంకేం పాడతారండి?

రాములవారి సంకీర్తన ఆలపించారు. అండ్ దాంతో పాటుగా ఈ యొక్క పిబరే రామరసం అనేటువంటి పాట మా కోసం వినిపించగలరు అభ్యర్థన, తప్పకుండా ప్రయత్నిస్తాను, మాటైతే ఇవ్వలేనండి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఈ శ్రీరామ సంకీర్తన చేశారు అంటూ వివరించిన మీ యొక్క మెసేజ్ నాకు చాలా ఆనందాన్ని అందించింది. అండ్ అలాగే థ్యాంక్స్ లాట్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు ఫ్రమ్ మద్రాస్ నుంచి. అండ్ తిరుపతి నుంచి మనకి మెసేజ్ చేశారు, నాకు ఎంతో ఇష్టమైనటువంటి టాపిక్ అండ్ చాలా సంతోషంగా ఉంది, హనుమాన్ ని తలుచుకుంటే ఆ నెగిటివ్ వైబ్స్ అన్ని పోతాయి, థ్యాంక్ యూ అండి. సో దేవసేన గారు తిరుపతి నుంచి పెట్టారు, సో ఆన్సర్ గుజరాత్ అంటూ కాదు, దాని పైన పెట్టింది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ రేణుకా గోపరాజు గారు కడప నుంచి చండీగర్ అంటూ పెట్టారు, కాదు, అండ్ రైట్ ఆన్సర్ తో కడప వినయ్ ఉత్తమ్ రెడ్డి గారు, నిష్ఠా శ్రీలేఖ, నిరంజన, రంజని వీరందరూ కూడా మెసేజ్ చేశారు. హాయ్ జయస్వి గారు నమస్తే, నవరస భరిత హరివేలుకి స్వాగతం. రఘువీర్ సింగ్ సుగుణా బాయ్ గారు ఏలూర్ నుంచి, రేడియో మిత్రులందరికీ శుభదినం, శుభోదయం. అండ్ రాంగ్ ఆన్సర్ అండి, కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కోట సుజాత, కోట సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి. ఆలోచించండి ఒక్కసారి, ఆన్సర్ అయితే తెలిసిపోతుంది. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రాంగ్ ఆన్సర్. అండ్ హరివిలుకి స్వాగతం అంటూ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేశారు. సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపిస్తారో. ప్రస్తుతం ఉన్నటువంటి జనాభాతో భారతదేశంలో మొట్టమొదటి స్లమ్ లేని నగరంగా మారేందుకు ప్రయత్నిస్తున్న నగరం ఏంటి? సో ఆన్సర్స్ ఆలోచిస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో కలుసుకుందాం.

0: పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: हर उड़ान से पहले एक फैसला होता है, हर फैसले से पहले एक सवाल, क्या मैं तैयार हूँ? अगर जवाब है हाँ, तो भारतीय वायुसेना आपका इंतजार कर रही है. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.co.in पर.

బ్యూటిఫుల్ సాంగ్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనము నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో. వెల్, నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 70 నుంచి 80 లక్షల జనాభా ఉన్న భారతదేశంలో మొట్టమొదటి స్లమ్ లేని నగరంగా మారేందుకు ప్రయత్నిస్తున్న నగరం ఏది అన్నాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. వివిధ భారతి సర్వేజ్నా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు అంటూ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. నమ్మితే ప్రాణం ఇస్తామంటారు, కానీ ప్రాణం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీవితాంతం మనతో ఆ నమ్మకంతో ప్రేమగా ఉంటే చాలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మంచి మాట పంచుకున్నందుకు. వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, జోరుగా హుషారుగాలో ఆధ్యాత్మిక కార్యక్రమం వేసవిలో వర్షపు చినుకుల్లా, చక్కని వ్యాఖ్యానం, చాలా నచ్చిందమ్మా నాకు అంటూ పంపించారు. ప్రశ్న తెలుగులో చెప్పండి. నేను తెలుగులోనే అడిగాను సార్. అయ్యో, ఆన్సర్ చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ పెడన జోగానేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానం, మీ మొదటి ప్రశ్నకి నా సమాధానం అంటూ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మనకి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని హిస్టరీ కూడా అందించినందుకు క్లుప్తంగా కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ అలాగే తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష రాంగ్ ఆన్సర్ అండి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముంబైలోని ధారావి చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ రాంగ్ ఆన్సర్. రేణుకా గోపరాజు కడప నుంచి సరైన సమాధానాన్ని అందించారు. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు రాంగ్ ఆన్సర్, చండీగర్ కాదండి. సో చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, ఇంకా రామచరిత వినిపించిన మా జయస్వి మేడం కి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాభాయ్ గారు చండీగఢ్ రాంగ్ ఆన్సర్. లక్కవరం వెంకటరెడ్డి గారు అండ్ శ్యామ్ గారు కల్లూరు నుంచి,

ఈశ్వరయ్య శుభోదయం తెలియచేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా శుభోదయం. రేడియో మిత్రులకి నమస్కారం అంటూ రైట్ ఆన్సర్ తో పారేపల్లి సువర్ణ లేఖ్య, అలాగే పారేపల్లి రాజ్విక, వేద్విక నందిగామ నుంచి మనకి పంపించారు. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ కోటా శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి రైట్ ఆన్సర్ పట్టేశారు. శుభోదయం జయస్వి గారు, మీ ప్రశ్నకి నా సమాధానం అంటూ రాజేష్ హిందుపూర్ నుంచి పంపించారు. అబ్సల్యూట్లీ సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ జయస్వి గారు. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానాన్ని పెట్టారు. అండ్ శుభోదయం మిత్రమా, ప్రియసకి బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ ప్రోగ్రామ్స్ ఒక రేంజ్ లో ఉంది. హనుమాన్ని ఎప్పుడు ఎవరు తలుచుకుంటే అప్పుడు వెంటనే మనకు అభయం వచ్చేస్తుంది అంటారు కదా, అంతటి ఆనందం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. ఆల్సో రైట్ ఆన్సర్ తో బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష మనకి మెసేజ్ చేశారు. సూరత్, ఎస్ సూరత్ నగరం అన్నమాట. ఒకసారి స్లమ్మే లేకుండా తయారు చేసుకోవాలి అండ్ ఆరోగ్యంగా అందరూ బాగుండాలి అనేటువంటి ఒక ధోరణితో వచ్చినటువంటి ఆలోచన సూరత్ నగరం ప్రయత్నిస్తోందన్నమాట. అండ్ అందరూ సరైన సమాధానాలు పంపించారు, శుభాకాంక్షలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈనాటి మన నవరస భరిత హరివిల్లులో 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ దత్తతలో భారతదేశం వీటన్నింటిలో ముందంజలో ఉన్న రాష్ట్రం ఇది. 2025 సంవత్సరానికి కాను వ్యక్తిగతంగా ఈవీ వాహనాల దత్తతలో భారతదేశంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో బాగా ఆలోచించి మీ ఆన్సర్స్ ని నాకు అందించండి. 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఈవీ వాహనాలు దత్తతలో భారతదేశం మొత్తటిలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488814 కి.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ ఈజేఎస్వితో. వెల్, మరి నేను అడిగిన ప్రశ్న, 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఈవి వాహనాలు దత్తతలో భారతదేశంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి పాలంపల్లి నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి మనకి మెసేజ్ చేశారు. శుభోదయం మేడం, ప్రయాణం అంటే గమ్యం చేరటం ఒక్కటే కాదు, ప్రతి అడుగు ఒక ప్రయోగమై పడిపోవటము లేవటం కూడా నేర్పిస్తుంది. ఆ పాఠమే గెలుపుకు తొలి కారణమవుతుంది. నాకే ఎందుకిలా అని కాలం ప్రశ్నించినా నేనే సాధిస్తా అన్న మనసు చెప్పే మాట నిజమైన బలంగా మార్చుకుంటే అప్పుడు సహనంతో నడిచిన ఆ అడుగుకి శిఖరం దగ్గరవుతుంది. ఆలస్యమై వచ్చినా ఆ విజయానికి విలువ చాలా ఎక్కువ. కాగితపు మడతల్లో కళ్ళకి రెక్కలు మొలుస్తాయి, చిన్ననాటి నవ్వులు గాల్లో విమానాలై ఎగురుతాయి. ఇది కూడా ఒక సంతోషమే. కళకి ప్రతిచోటా పోటీ ఉంటుంది, అహం తగ్గితేనే కళ నెగ్గుతుంది, చీకటిని చిదుముతూ కాంతి వస్తుంది. ఇది ప్రకృతి సహజం. కాని మనిషి సృష్టించిన కాంతి వెలుగు మితిమీరి చీకటిని దూరం చేస్తూ నక్షత్రాల నవ్వులు నగరదీపాల కింద నిశ్శబ్దమవుతున్నాయి అంటే నిజంగానే ఒక విషాదంలా కనిపిస్తుంది. గంధర్వ గానామృతంలో ప్రతి పాట ఒక పంచామృతమే, ప్రతి మాట మనసుకు హాయినిచ్చే ఒక సుగంధమే అంటూ మంచి మాట పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుబల్, మరి నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించిన వాళ్లు ఎవరు చూద్దాం. ఈవీ వెహికల్స్ ని దత్తత తీసుకోవటంలో భారతదేశంలో ముందు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను. సో దేవసేన గారు తిరుపతి నుంచి, తెలియటం లేదు తల్లి అంటూ చక్రాల వసంత అనంతపూర్ నుంచి పంపించారు. నేను తెలియచేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ మీ ప్రశ్నకి నా సమాధానం అంటూ మహారాష్ట్ర అంటూ పంపించారు. కాదు, ఇందాకటి ప్రశ్నకి సమాధానం సూరత్ అండి. అండ్ ఇప్పటి ప్రశ్నకి సమాధానం మహారాష్ట్ర అంటూ పంపిస్తున్నారు. కాదు, ఇది చాలా ఇంట్రెస్టింగ్, రీసెంట్ గా పేరు కూడా మార్చుకుంది. అండ్ ఈ భాష కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి. నార్త్ ఇండియా కాదు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇదే బిగ్గెస్ట్ క్లూ అన్నమాట. అండ్ చూద్దాం ఇంకా ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. మహారాష్ట్ర అంటూ కడప వినయ్ గారు పంపించారు. కాదు, మల్లికార్జున్ అభినామ్ కేశవ, కేశవనగర్ ధర్మవరం నుంచి పంపించారు. ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రను రాంగ్ ఆన్సర్. రేణుకా గోపరాజు గారు కడప నుంచి సేమ్ మహారాష్ట్ర అంటూ పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. నా పేరు అదుగుల తేజోమయ్ శేఖర్, తేజోమయ్ సర్కార్. ఆన్సర్ ఢిల్లీ. రాంగ్ ఆన్సర్ అండి, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. అండ్ మహారాష్ట్ర పారేపల్లి సువర్ణ లేఖ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నందిగామ నుంచి రాంగ్ ఆన్సర్. సరైన సమాధానంతో సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు పంపించారు. కుసుమ అంబటి నగర్, ఆన్సర్ ఈజ్ అంటూ. ఆహా, అందరు మహారాష్ట్రకి సిద్ధంగా అలా స్థిరపడిపోయారండి. కాదు, నాగేంద్రప్ప గారు ఉడేవు అండ్ మోకల్మూర్ తాలూక్ కర్ణాటక నుంచి పంపించారు. సో కర్ణాటక వరకు వచ్చారు, కొంచెం పక్కకు వస్తారా, అదే ఆన్సర్ అవుతుందేమో. సదరన్ స్టేట్స్ అని పెద్ద క్లూ ఇచ్చాను, చూద్దాం ఎంతమంది ఈ క్లూనైనా పట్టుకుని ఆన్సర్ చెప్తారేమో. రైట్ ఆన్సర్ చిలకరూరిపేట నుంచి, హలో అర్జున్. హాయ్ అర్జున్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమనపాడు నుంచి ఉత్తరప్రదేశ్. రాంగ్ ఆన్సర్ భాస్కర్ గారు పెడన్ నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం అందించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. మొదటి పాటతోనే మంచి హుషారు తెప్పించారు జేస్వి గారు. అండ్

0: రిజిస్ట్రేషన్స్ పరంగా ఉత్తరప్రదేశ్, పర్సనల్ వాహనాల పరంగా అయితే తెలంగాణ. సో వాహనాల పరంగా మాత్రమే అడిగాను రాజేష్ హిందూపూర్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ అండ్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కర్ణాటక మహారాష్ట్ర రెండు కాదండి, వచ్చేయండి, ఇంకొచ్చి ముందుకు వచ్చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, నా పేరు జేస్వి అండి. సునీత గారు ఒక్కరే ఉన్నారు, ఆవిడ అలానే ఉంచండి. ముయూర్ నుంచి మరి మెసేజ్ పంపించారు లతా గారు, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అండ్ జవాబు అంటూ రైట్ ఆన్సర్ శ్యామ్ గారు కల్లూరు నుంచి, వై వెంకట్రెడ్డి గారు లక్కవరం నుంచి. రేడియో మిత్రులకి శుభోదయం అంటూ రైట్ ఆన్సర్ తో కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హలో నమస్తే జేస్వి. ఈలా సుధాగర్ కొత్తగూడెం నుంచి, థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ ఎక్కడుంది సుధాగర్ పంపించండి. మల్లికార్జున్ గారు, అభిరామ్ గారు, కేశవ్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ధర్మవరం అంటూ పంపించారు. మీరు పేర్లు పంపిస్తున్నారు కానీ నాకు ఆన్సర్ పెట్టట్లేదండి. సో ఆన్సర్ ఆలోచించి పెట్టండి. ఆల్రెడీ నేను ఒకసారి మీ నేమ్స్ అన్ని చదివేశాను, ఆన్సర్ పంపిస్తే ఈసారి ఆన్సర్ కూడా చదువుతాను. సో అంటల్ దెన్ కీప్ గెస్సింగ్ ది ఆన్సర్. 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఈవీ వాహనాలు దత్తత తీసుకోవడంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

మీరు వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్పీతో. మరి చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు బాస్, మరి ఇంకా చదివేసే టైం కూడా వచ్చేసింది. 2025 సంవత్సరంలో ఈవీ వాహనాలని దత్తత తీసుకోవడంలో ముందు అడుగు వేసినటువంటి రాష్ట్రం ఏంటి భారతదేశంలో? అక్కరపాక నుంచి సుధాకర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్ అమ్మా, రేణుకా గోపరాజు గారు మొత్తానికి రైట్ ఆన్సర్ పంపించేశారండి, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి తమిళనాడున కాదు ఆ పక్కనే ఉంటుంది. అండ్ భీమేశ్వరరావు గారు పెడల నుంచి, జయస్వి గారు శుభోదయం తమిళనాడు కాదండి. అండ్ రైట్ ఆన్సర్ శ్రీ కిషోర్ పెయింటింగ్ ప్రెస్ తాడిపత్రి నుంచి. కడప వినయ్ గారు రైట్ ఆన్సర్ అండ్ మేడం అంటూ అందుకుల తేజోమయ సర్కార్ గారు థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఆన్సర్ పంపించారు. రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం క్లూ ఇచ్చానా. అండ్ నాగార్జున గారు, లక్ష్మి గారు ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి సరైన ఆన్సర్ అందించారు. సులోచన గారు కరీంనగర్ నుంచి బెంగళూరు ఇల్లే బెంగళూరు మాత్రం కాదు. శ్యామ్ కుమార్ గారు రామకృష్ణ బెనిగిరి షోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లతా గారు, ఈవిడెవరు అంటే మీ పేరు లతానా? నా పేరు అయితే లతా మాత్రం కాదు, నేను జేఎస్వి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. నాగేంద్రప్ప ఉడెవు మోకల్మూర్ తాలూక్ కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ సార్. సాయి శిరీష గారు తెలంగాణ అంటూ పంపించారు కాదు. కమదం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపా నుంచి. జయస్వి గారు కాస్త పొడవు తక్కువ ఉంటే ప్రశ్న బాగుంటుందేమో. ఆహా, సమాధానాలు ఈజీగా చెప్పేద్దామనా? కొంచెం ఉండాలి, ఆ మాత్రం ఉంటే అప్పుడే ఆనందంగా ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోవడం. పొడుగు పొట్టి అనేది కాదు సార్, విషయం ఇంపార్టెంట్. ఇంత పొడువున్నా ఇంతమంది ఆన్సర్స్ పెట్టారు కదా, అది హైలైట్. శుభోదయం మిత్రమా, జేఎస్పి ప్రియసఖి బాగున్నారా? మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, ఒక రేంజ్లో ఆనందాన్ని అందించింది. ఇదే ఆనందపు అభయ హస్తం ఇస్తారు కదా, అది మాత్రం నిజం అంటూ హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి, నిష్కా అండ్ హనీ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అర్జున్ గారు ఫ్రమ్ చిలకలూరుపేట నుంచి సరైన సమాధానం పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ శ్రీనివాస్, ఉమా గారు ఏటి కొప్పాక నుంచి, బ్యూటిఫుల్ ప్లేస్ అండి, థ్యాంక్ యూ, సరైన ఆన్సర్ అందించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అండ్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ అంటూ అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి సరైన సమాధానం. దుర్గారావు గారు కొద్దిగా బిజీగా ఉన్నారు బాస్, అయినా పర్వాలేదండి, మీ మెసేజ్ పెట్టారు మాకు చాలా సంతోషంగా ఉంది. మహారాష్ట్ర అంటూ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, మీరు మహారాష్ట్ర నుంచి రారా నరసింహారెడ్డి గారు? కొంచెం మన సౌత్ ఇండియాకి రండి, ఇక్కడ గాడ్స్ ఓన్ సిటీ అంటారు మరి దీన్ని. ఇంక ఇంతకంటే నేను ఆన్సర్ చెప్పలేను, ఆల్రెడీ చెప్పేశాను. నెల్లూరు రేడియో అనౌన్సర్స్ అంటూ సుచిత, మేఘన, ప్రణవి, ఓకే రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. బందర్

నుంచి అరుణాకృష్ణ, అమ్ములు, బజ్జి అండ్ బుజ్జి. గుడ్ మార్నింగ్ టు ఆల్. జస్ట్ ట్యూన్ టు ది రేడియో. ఓకే, గెట్ రెడీ టు ఆన్సర్ మై సెకండ్ క్వశ్చన్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారండి. కేరళం, కేరళం. ఆన్సర్ ఇస్ కేరళ అన్నమాట. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు. అండ్ అలాగే ఈ మధ్యే పేరు మార్చుకుంది అనగానే క్యాచ్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, కేరళం. గుడ్ మార్నింగ్ ఆర్జే గానకోకిల గారు ఫ్రమ్ కొడుమూర్ వీరేష్ అండ్ ఊర్మిళ. థ్యాంక్ యూ సార్. కమతమ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు సరైన ఆన్సర్ పట్టేశారు, కేరళం. ఎస్, మరి కేరళ అనగానే మనకు ఆ వైబ్ గుర్తొచ్చేస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. కానీ అంతకన్నా ముందు ఇంకొక ప్రశ్న నేనైతే సంధిస్తున్నాను. సరే, చిన్న ప్రశ్న అడగండి అన్నారు కదా. 2026వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? 2026వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో వెల్. సో 2026 సంవత్సరానికి కాను గణతంత్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగాను. సో చాలా మంది మనకి రైట్ ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. హలో హలో హలో అంటే ఫోన్ ఎత్తడానికి ఇది కాలర్ కాదు కాబట్టి మెసేజెస్ లో హాయ్ హలో అని అనండి. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పెట్టారండి. అందులో కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి సరైన ఆన్సర్ అందించారు, ధన్యవాదాలు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు అండ్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు అలాగే వందన కార్యక్రమంలో పివి శ్రీనివాస్ గారు ఆలపించిన ఏమి రామ కథ చాలా మంచి పాట వేశారు, థ్యాంక్స్ అలాట్ సార్ గుర్తుంచుకుని మాకు మెసేజ్ చేసినందుకు. అండ్ హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. విజయవాడకి దూరంగా ఉన్నాను, బహుశా సిగ్నల్స్ రాకపోవచ్చు, బట్ వస్తే ఖచ్చితంగా నేను మెసేజ్ చేస్తాను అండ్ ఉంటానండి. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. సో వెల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మెసేజ్ మాకు పంపించినందుకు చాలా ధన్యవాదాలు. వికసిత్ భారత్ అంటూ పంపించారు హేమచంద్ర చిత్తూరు నుంచి. అక్కరపాక నుంచి రామాగారు మనకి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి సరైన సమాధానం, క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి సరైన ఆన్సర్. అండ్ బాలయ్య గారి పాట మా కోసం వినిపించారు, థ్యాంక్ యూ. అండ్ రాజేష్ గారు హిందూపూర్ ఆత్మ నిర్భర్ భారత్ అంటూ పెట్టారు, సో కాదు అంతకు ముందు పెట్టింది మీరు, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. లతా ఫ్రం వియూర్ నుంచి సరైన సమాధానం పంపించారు. అపరంజీ గారు ఫ్రం తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ రేడియో మిత్రులకు నమస్కారం అంటూ పారేపల్లి బెనర్జీ మురళి సువర్ణలేఖ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం నందిగామ నుంచి రైట్ ఆన్సర్. లలిత గారు మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ట్ నుంచి సరైన సమాధానం అందించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి అలాగే సులోచన కరీంనగర్ నుంచి వీరిరువురు సరైన సమాధానాన్ని పంపించారు. స్వతంత్రతాక మంత్ర అంటూ కిషోర్ ప్రింటింగ్ ప్రెస్ తిరుపతి తాడిపత్రి నుంచి రైట్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ. అనంతపురం నుంచి అనురాధ గారు అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి వీరిరువురు రైట్ ఆన్సర్స్ పెట్టారు. సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి సరైన సమాధానం. హాయ్ జయస్వి గారు అంటూ వికసిత్ భారత్ ఆర్ నయా భారత్ మొహమ్మద్ రఫీ షేక్ ఫ్రం తాడికొండ గుంటూరు డిస్టిక్ నుంచి, మీ వాయిస్ బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆన్సర్ అయితే అది కాదండి, ఐ లెట్ యు నో. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి సరైన సమాధానం పంపించారు. శ్వేతాలక్ష్మి నిష్కహని రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. అలాగే హాయ్ జయస్వి గారు మీరు అడిగిన ప్రశ్న, రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు, బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ నుంచి ఇందాకటి ప్రశ్నకి కేరళం అంటూ పంపించారు ఫైనల్లీ. అండ్ రెడ్డి నిషిత శ్రీలేఖ నిరంజన వీరందరూ కూడా కలిపి రైట్ ఆన్సర్స్ పంపించారు, థ్యాంక్ యూ. కడప నుంచి గుడ్ మార్నింగ్ జయస్వి గారు, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంఎస్ దుర్గారావు గారు కేరళం అంటూ పంపించారు, ధన్యవాదాలు మీకు కూడా. సో నేను అడిగిన ప్రశ్నకి 2026 సంవత్సరానికి గణతంత్ర దినోత్సవం ఇతివృత్తం ఏంటి అంటే 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం అన్నమాట, 150 సంవత్సరాల వందే మాతరం దీనికి సంబంధించి సాగింది. అండ్ హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, ప్రోగ్రామ్ సూపర్, రాంబాబు టైలర్స్, కమల మానస రచన, ఉదయ్ తేజ్ ఫ్రం బ్రాడీపేట్ చిత్తూర్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద మెసేజ్. అండ్ హాయ్ జయస్వి గారు, మురళి గారు మెసేజ్ చేశారు, మీకు కూడా హాయ్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. వల్ల 10:53 AM అయిపోయింది. ఇంకొక ప్రశ్న అడిగి సమాధానాన్ని చదివే వ్యవధి అయితే లేదు కాబట్టి నేను కూడా మీ అందరికీ టాడా బాబే చెప్పేసే టైం వచ్చింది. కానీ అంతకన్నా ముందు మంచి పాట వినిపిస్తాను మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ కంట్రీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్పీతో. వెల్ మరి 10:56 దాటి అలా అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మరి చాలా మంది అయితే నేను అడిగిన క్వశ్చన్స్ కి బ్యూటిఫుల్ గా ఆన్సర్స్ పంపించారు. నేను కూడా మీకు టాటా బై బై చెప్పేసి టైం వచ్చేసింది. మరి ఏంటి స్పెషల్స్ అంటే, స్పెషల్స్ ఏం లేవండి, హ్యాపీగా వివిధ భారతి వింటూ మీ యొక్క బ్యూటిఫుల్ డేస్ ని ఎంజాయ్ చేస్తూ ఉండండి, హాలిడేస్ ని. అండ్ దాంతోపాటుగా చాలా మంది మెసేజెస్ పంపించారు కాబట్టి వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. చిత్రియాల గ్రామం చందంపేట మండలం నుంచి దమోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్స్ పంపించారు. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి, ఈ రోజు మీరు అందించిన కార్యక్రమాలన్నీ సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. వినయ్ అండ్ జీకే బాగా వస్తుంది, నేను వాళ్ళ సార్ ఉత్తమ్ రెడ్డి గారిని. హాయ్ అండి, నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మెసేజ్ చేసినందుకు అండ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు కూడా. యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ మ్యామ్ అంటూ మురళి గారు పంపించారు, ఒక మంచి సాంగ్ మా కోసం పాడతారా. సో ఇప్పుడైతే పాడే అవకాశం లేదు, బట్ ఎనీవేస్ ఐ ట్రై. ఓకే, థ్యాంక్స్ అలాట్. మరి దిస్ ఈజ్ మై షో ఫర్ టుడే. కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ డే, మరిన్ని కొత్త విశేషాలతో, కొత్త మాటలతో, కొత్త పాటలతో. అంటిల్ దెన్ మీ అందరి కోసం గుంటూరు కారం మూవీ నుంచి ఓ మై బేబీ అనే పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. నేను మీ ఆర్జే జయస్వి సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని జారీ చేసింది. ఆయా దేశాల నుంచి మన దేశానికి చేరుకున్న ప్రయాణికులు 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్దేశిత ఆసుపత్రి నుంచి వైద్య సాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా పలు మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు మరణించడంతో ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించి భర్తీ చేయాలని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జూన్ 4 పోలింగ్ జరిపి వెంటనే ఫలితాలు ప్రకటించాలని సూచించింది. రాష్టంలోని సముద్ర తీరం అభివృద్దికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ఈ ప్రణాళిక ఉండాలని అన్నారు. సముద్ర తీరం అభివృద్దికి సంబంధించి నిపుణులు, అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేఆర్ఆర్సీ ఎస్డీసీ ఉన్న కృష్ణమూర్తిని పెద్దాపురం ఆర్డీఓగా నియమించారు. తిరుపతిలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న దేవేందర్ రెడ్డిని సుళ్లూరుపేట బదిలీ చేశారు. రాష్టంలో ఎండల తీవ్రత మరో 5 రోజుల పాటు కొనసాగనుంది. ఈరోజు ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. రాష్టంలో 10 లక్షల విలువ దాటిన కాలువల నిర్వహణ పనులకు స్వల్పకాలిక టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వారం రోజుల్లో ఈ టెండర్ల ప్రక్రియ ముగించేందుకు అవకాశమిచ్చింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 397.53 కోట్ల రూపాయలతో కాలువల నిర్వహణ పనులు చేపట్టనున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3:12 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రారా అమ్ముడు. ఏంటిట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు

0: సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా, అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును,

11:10:56 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ రాఘవేంద్ర. మూవీ నుంచి శ్రేయ ఘోషల్ కల్పన పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. సో మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కోసమైతే అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. 2006 లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ సక్సెస్ సాధించినటువంటి ఒక సినిమా, బాక్సాఫీస్ వద్ద ఒక నూతన ఒరవడిని సృష్టించిన సినిమా, తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది ఆ సినిమా పండుగడి హంగామా. ఆ సినిమా క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్, ప్రేక్షకుల గుండెల్లో సంపాదించుకున్న ప్రత్యేక స్థానం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ బాబు యాక్ట్ చేసిన ఆ సినిమా కబుర్లు రెడీగా ఉన్నాయి. గెస్ట్ చేస్తూ ఉండండి ఆ సినిమా పేరు ఏంటనేది మాట్లాడుకుందాం. ఆ సినిమా కబుర్లు సో ఇప్పుడైతే మీకోసం గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి భువన చంద్ర గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:18 లో ఉంది వీబీ క్లాక్. లిజనర్స్ అయితే కరెక్ట్ గా గెస్ట్ చేసేసారు ఆ మూవీ పేరు ఏంటి అనేది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం త్యాగరాజు మెసేజ్ చేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటూ బంగారు పాల్యం నుండి సంధ్య నాగరాజు ఉదయ భారతి రైట్ ఆన్సర్ ని గెస్ట్ చేసేసారు. అండ్ పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ లో అతి పెద్ద సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా అది అని. ఎగ్జాక్ట్లీ అండి, సినిమాలో ప్రతి మాట ప్రతి ఒక్కరికి నోటెడ్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్లినా అవే డైలాగ్స్, అవే పాటలు వినిపించేవి. మరి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక ఆటమ్ బాంబ్ లాంటిది. ఇందులో ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా లైక్ శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ గాని, మహేష్ బాబు యాక్టింగ్ గాని, మణిశర్మ మ్యూజిక్ గాని, ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ అలాగే పూరి గారి రైటింగ్ అండ్ డైరెక్షన్ అన్ని కూడా ఒకదానికి ఇంకొకటి అన్నట్టు రాసుకుని

ఒక అన్ఎండింగ్ ఎక్స్ప్లోజన్ ని క్రియేట్ చేసింది. కాలం గడిచే కొద్దీ ఆ ఎక్స్ప్లోజన్ యొక్క సౌండ్ పెరుగుతూనే ఉంది. అదే ట్రూలీ ట్రూలీ టైమ్లెస్ క్లాసిక్ పోకిరి సినిమా. మాట్లాడుకుందాం పోకిరి సినిమా. కబుర్లు వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఇప్పుడైతే మీకోసం సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రానికి మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
3: కాదు,
2: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
3: మరి ఆ కమ్మలు
2: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: పండు క్యారెక్టరైజేషన్ తో తెలుగు సినిమా హీరో

అంటే ఇలా ఉండాలి అనే రూల్స్ అన్ని కూడా ఒక్కసారిగా మంటల్లో కాల్చేశారని చెప్పాలి. తెలుగు సినిమాలో ఇలాంటి లాంగ్వేజ్ ఆఫ్ స్లాంగ్ డైలాగ్స్ రాయొచ్చని, ఆ డైలాగ్స్ కి ఎక్కడా లేని యూఫోరియా క్రియేట్ చేయొచ్చని ప్రూవ్ చేసిన సినిమా అండ్ ట్రెండ్ సెటర్ మూవీ పోకిరి. ఓపెనింగ్ సీన్ లో కెమెరా అలా వెళ్తూ అక్కడి క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. వర్మగారి సత్య మూవీలో కూడా ఈ టెక్నిక్ ని యూజ్ చేశారు. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ వన్, నేను ఒక్కడినే చిత్రానికి నేహా భాసిన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. చంద్రబోస్ గీతం ఇది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

పోకిరి చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, కునాల్ పాడినటువంటి కందికొండ గీతం. ఇది 11:36 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి కెమెరా అలా వెళ్తూ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నా కదా. సో ఈ టెక్నిక్ ఏంటంటే ఫేమస్ అండ్ స్ట్రైకింగ్ టెక్నిక్ టు ఇంట్రొడ్యూస్ వరల్డ్ ఆఫ్ ద ఫిల్మ్. హీరో ఇంట్రొడక్షన్, ఫైట్స్ అండ్ ఇప్పుడు మనం విన్న జగడమే సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. ఈ డైలాగ్ అయితే అసలు ఎంత ఫేమస్ అయిందంటే ప్రతి కాన్వర్జేషన్, ప్రతి సీన్లో పర్ఫెక్ట్ డీటెయిలింగ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం, బ్రహ్మి కామెడీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రహ్మానందం గారి క్యారెక్టరైజేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అసలు మనం తలుచుకుంటేనే కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. డ్రెస్సింగ్ స్టైల్, హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ అని అంటూ ఉంటారు అనమాట, ఒక లెటర్ కూడా తీసుకొచ్చి. ఇవన్నీ చెప్తుంటే కళ్ళ ముందే కదులుతూ ఉంది కదా, మాట్లాడుకుందాం. రైట్ నౌ మీకోసం అతడు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత 11:42:49 లో ఉంది వీబీ క్లాక్ అండ్ పోకిరి సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. పూరి మహేష్ సినిమాకి రెండు కళ్ళు. హీరో అండర్ గ్రౌండ్ కాప్ అన్న విషయం ఫ్రెండ్ అజయ్కి తప్ప ఎవ్వరికీ తెలీదు. మరి సీన్ బై సీన్ ఒకదానికి మించి మరొక సీన్ వస్తూనే ఉంటాయి. మూవీ స్క్రీన్ ప్లేకి ఒక క్యాల్కులేటెడ్ మ్యాడ్నెస్, ఒక ఆర్గానిక్ ఫ్లో ఉంటుంది. పోకిరి సినిమాకు అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ బాస్కెట్బాల్ కోర్ట్లో ఒక సూపర్ సీన్ ఉంటుంది కదా, అదెవ్వరూ మర్చిపోలేరు. మహేష్, ఆశిష్ విద్యార్థి యాక్టింగ్, పూరి రైటింగ్, మణి శర్మ బీజిఎం, ఎస్పెషల్లీ డైలాగ్స్ అనమాట, విజిల్ వర్దీ డైలాగ్స్ ఉంటాయి. టైల్స్ వేస్తున్నారంటగా అని చెప్పి అడుగుతాడు అనమాట మహేష్ బాబు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, గన్ను నాదే శృతి నాదే, ఇలా ఒకదాన్ని మించి మరొకటి. అండ్ క్లోజప్లో షూట్ చేసిన ఆ సీన్, ఆ డైలాగ్ ఇంపాక్ట్ డైరెక్ట్గా ఆకాశంలో పెట్టేసింది ఈ సినిమాని. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. అండ్ అప్పట్లో ఈ సినిమా వచ్చినప్పుడు, పోకిరి సినిమా వచ్చినప్పుడు ఈ పండు అనే నేమ్ కానీ, ఆ శృతి అనే నేమ్ కానీ బాగా ఫేమస్ అయిపోయినాయి. చాలామంది ఆ పేర్లకి ఫిదా అయిపోయి ఆ పేర్లు పెట్టేసుకున్నారనమాట వాళ్ళకి. సో ఇలాంటివి కూడా చాలా జరిగినాయి అంట. మాట్లాడుకుందాం ఇంకా బోలెడన్ని కబుర్లు. బిఫోర్ దట్ ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విందాం. మురారి చిత్రానికి జిక్కి సునీత సంధ్యా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం పాట చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కగా వింటూ ఆస్వాదించండి.

ఆదిత్య ఎఫ్ఎం 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. పోకిరి సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, మణి శర్మ మ్యూజిక్ అంతా కూడా ఐసింగ్ ఆన్ కేక్ లా సీన్ ఇంపాక్ట్ పెంచడానికి ఒక యాడ్ ఆన్ లాగా యాడ్ అవుతూ వెళ్తుందన్నమాట. అండ్ సాంగ్స్ పరంగా కానీ, బీజిఎం పరంగా కానీ, సౌండ్ ట్రాక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ దిస్ ఇరా. డిఫరెంట్ ఎమోషన్స్ కలెక్షన్స్ మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాజర్ గారి డెత్ సీన్ ఉంటుంది, మిక్చర్ ఆఫ్ బోత్ సారో అండ్ యాంగర్ ఆఫ్ పండు చూస్తామన్నమాట ఇక్కడ. ఇలా డ్యూయల్ ఎమోషన్స్ చాలానే ఉంటాయి ఈ సినిమాలో. అండ్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, ప్రపోజ్ చేసే టైం ఒకటి ఉంటుంది, అండ్ ఫైరింగ్ స్టార్ట్ అవ్వడం అప్పుడు, అండ్ ఫైట్ ఎండ్ అయ్యే లోపు పండు చెప్తాడనమాట, నేను పోకిరి కాదు క్రిమినల్ అని చెప్పడం. అండ్ సాలిడ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. అండ్ అందరూ ఫేవరెట్గా అనుకునే సీన్, అంటే మర్చిపోలేని సీన్ ఇంకొకటి ఉంది, అదే ఉప్మా సీన్ అనమాట. సినిమా మీద పూరి గారికి ఉన్న ప్యాషన్ అంతా కూడా పోకిరిలోని ప్రతి ఫ్రేమ్లో క్లియర్గా కనిపిస్తుంది మనకి.

సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయి అన్నమాట. అలాంటి అరుదైన మాస్టర్ పీస్ పోకిరి సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చెప్పొచ్చు.

సో లిజనర్స్ అందరూ కూడా చక్కగా గెస్ట్ చేసి పోకిరి సినిమా అని చెప్పి, అండ్ 45 degrees ఎండ వేడిని సైతం ఈ పాటలతో కూల్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ మెసేజ్ పంపిస్తున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి పడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు. అదే విషయం అండ్ పోకిరి సినిమా కబుర్లు మనం మాట్లాడుకున్నాం కదా, ఇది ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు మీకోసం పోకిరి చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. కార్తీక్ మహాలక్ష్మి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇది మణిశర్మ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బి. ప్రపంచవ్యాప్త అనిశ్చితి, పశ్చిమాసియా సంక్షోభం నెలకొన్న తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుత అధ్యక్ష దేశంగా ఉన్న హోదాలో భారతదేశం ఈ సమావేశానికి ఆతిథ్యమిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పరిశీలించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపాలని ఆదేశించారు. వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని, ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్ చేస్తామని తెలిపారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫైయర్ ఒకటిలో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్కు చేరుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1 1 7 800 టోల్ ఫ్రీ నంబరుకు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రకట గీతం విన్నారు. రాధన్ మ్యూజిక్ లో 12:06:15 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. అవునా, ఎన్ని ఉన్నా ఏం ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటాం చెప్పండి. అందులో భాగంగా పోషకాహారం మన శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే మన శరీరం కావలసినంతగా అభివృద్ధి చెందాలంటే అనేక రకాల పోషకాలు కావాలి. సో డైలీ మనం హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి. అలాంటి ముఖ్యమైన పోషకాలలో ముఖ్యమైనది ఏంటో మీకు తెలుసా? తెలుసుకుందాం ఈనాటి మీకు తెలుసాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం పడిపడి లేచే మనసు, ఈ చిత్రానికి అర్మాన్ మలిక్, సింధూరి విశాల్ పాడినటువంటి కృష్ణకాంత్ గీతం వస్తుంది విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

12:11:34 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి మన శరీరానికి అన్ని పోషకాలు కావాలి. ఏదైనా పోషక లోపం ఏర్పడితే హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంటుంది కదా. మరి అలాగే శరీరానికి విటమిన్లు కూడా ఎంతో ముఖ్యం. హార్ట్ నుంచి బ్రెయిన్ వరకు మేలు చేసే విటమిన్ B12 అండి. నవేడేస్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట ఉండే పొల్యూషన్ కానీ, ఉరుకుల పరుగుల జీవితం కానీ, తీసుకునే ఫుడ్ కానీ, ఈ విషయాల్లో అయితే మాత్రం చాలామంది నెగ్లిజెన్సీ చూపిస్తున్నారు. అలా కాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్హెల్దీ లైఫ్ స్టైల్ అలాగే బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ మన శరీరాన్ని చుట్టుముట్టేస్తున్నాయన్నమాట. ఏదైనా డిసీజ్ వచ్చిందంటే మెయిన్ రీజన్ శరీరానికి తగిన ఖనిజాలు విటమిన్లు అందకపోవడం. టు బి ఆనెస్ట్, ఆరోగ్యకరమైన ఆహారం అనేది శరీరానికి మంచి మొత్తంలో విటమిన్లను ఖనిజాలను అందిస్తుంది. మరి మన శరీరంలో ఏదైనా విటమిన్ లోపం ఉంటే అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. మరి అలాంటి వాటిలో విటమిన్ B12 ఒకటన్నమాట. సో శరీరంలోని ప్రతి భాగానికి ఇది చాలా అవసరం. దీని లోపం ముఖ్యంగా గుండె, మెదడు అండ్ అలాగే ఎముకలు, సో హార్ట్, బ్రెయిన్, బోన్స్ కి హాని కలిగిస్తుంది అన్నమాట. మాట్లాడుకుందాం దీనికి సంబంధించి ఇంకా బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం. గీతా గోవిందం చిత్రానికి చిన్మయి శ్రీపాద పాడినటువంటి శ్రీమణి గీతం విన్న తర్వాత గోపి సుందర్ మ్యూజిక్ లో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది. వింటూ స్ట్రెయిట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమవాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: 12:17:39 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి నేటి బిజీ లైఫ్ స్టైల్లో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యం అండి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో విటమిన్ B12 అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ విటమిన్ మన శరీరంలో నిల్వ ఉండదు, అందువల్ల దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలసటను తగ్గించడంలో, మెదడు సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. అండ్ మన భారతదేశంలో దాదాపు 70% మందిలో దీని లోపం ఉందని స్టడీస్ అయితే చెప్తున్నాయి. మరి శరీరానికి B12 సరిగా అందితే మానసిక ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, దీంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇది సరిగా లేకపోతే ఆపోజిటే కదా. సో కంటి ఆరోగ్యానికి మెటబాలిజంలో ఎలాంటి తేడా లేకుండా కూడా ఈ B12 అనేది చేస్తుందన్నమాట. అండ్ దీంతోపాటు మనకి అందమైన స్కిన్ని, అందమైన ఆరోగ్యకరమైన జుట్టును కూడా అందిస్తుందన్నమాట ఈ B12 అనేది. సో దీంతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. అండ్ B12 మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఒకటనమాట. దీని లోపం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి పోషకాలను కావలసినంత మోతాదులో తీసుకోకపోతే వీక్నెస్, అలసట, ఆకలి లేకపోవడం, వామిటింగ్స్, బరువు తగ్గడం, కాళ్ళు చేతులు తిమ్మిరి, ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో హెల్దీ పర్సన్కి ప్రతిరోజు కూడా 2.4 మైక్రోగ్రామ్స్ విటమిన్ B12 అవసరం ఉంటుందన్నమాట. దీనికోసం కొన్ని ఐటమ్స్నైతే మనం మన డైలీ డైట్లో తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో ముందుగా ఎగ్ అన్నమాట, గుడ్డు. హెల్త్కి చాలా మంచిది కదా. దీనిలో ప్రోటీన్, న్యాచురల్ ఫ్యాట్తో పాటు విటమిన్ B12 కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది కృష్ణార్జున యుద్ధం చిత్రం నుంచి. బట్ షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని

0: మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:25:45 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్న చాలా ఇంపార్టెంట్ విషయం అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలానే మాంసాహారంలో కూడా విటమిన్ B12 అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీర అభివృద్ధికి హెల్ప్ చేస్తుంది. అండ్ అందులో ఏంటంటే సాల్మన్ ఫిష్ కానీ ట్యూనా పోషకాలకు మూలం అని చెప్తూ ఉంటారు. అండ్ విటమిన్ B12తో పాటు ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే అన్ని పాల ఉత్పత్తుల్లో ఈ విటమిన్ B12 మంచి మోతాదులో ఉంటుంది అన్నమాట. అండ్ డైలీ డైట్లో ఇవి చేర్చుకోవడం అనేది చాలా మంచిది అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సింపుల్గా ఈ ఐటమ్స్ని రోజువారీ ఆహారంలాగా తీసుకోవడం స్టార్ట్ చేస్తే బలహీనత అనే సమస్యకు చెక్ పెట్టేయచ్చు. ఎగ్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ఇంకొన్ని కూరగాయలు ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకుందాం, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిలన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, భాస్కర్ భట్ల రవి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్

0: కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యకుడు నితిన్ గడ్కరీ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తిప్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలని సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పును ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
0: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్ ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ 4 దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
2: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of 4 strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
0: జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి, పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ క్వాడ్ దేశాలు ఈరోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్టపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంని కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథుల కనుమను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక

జీవనాన్ని చాటుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాలు అండతూ భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్ధతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతు బలి, సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం, జీతభత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలి చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది. అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈరోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈవేళ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

గానం ఆకాశవాణి సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12 hours 41 minutes 23 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటున్నాం హెల్త్ కి సంబంధించి కదా, హెల్త్ ఈజ్ వెల్త్. సో దానికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఈనాటి. మీకు తెలుసాలో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్తో కండరాలను పెంచే కూరగాయలు చిక్పీస్ ఫైబర్తో నిండి ఉంటాయి అండ్ కండరాల పెరుగుదలకు హెల్ప్ చేస్తుందన్నమాట. అండ్ అలాగే క్వినోవా కండరాల పటుత్వానికి పెరుగుదలకు కావలసినటువంటి అమైనో యాసిడ్స్ ని కలిగి ఉంటుంది. అండ్ ఇంకా సోయాబీన్స్ లో ప్రోటీన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. మరి పప్పులు, ప్రోటీన్, ఫైబర్తో నిండిన కాయధాన్యాలు మజిల్ ఫార్మేషన్ కి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. చూడడానికి చిన్నగా ఉన్న పచ్చి బఠానీలు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ కూడా వీటిలో అధికంగా ఉంటాయన్నమాట. బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఏం లేదు, చిన్న చిన్న మార్పులు మన డైలీ డైట్ లో చేసుకుంటే కనుక మనం ఎంత హెల్దీగా ఉండొచ్చు, మనకి ఎన్ని పోషకాలు వస్తాయి, మనం ఎన్ని వ్యాధులకి దూరంగా ఉండొచ్చు అనే విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో మాట్లాడుకుందాం, ఇంకా తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ గోపి సుందర్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

12:47:46 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం కదా. ఇక నెక్స్ట్ బ్రోకలీ అండి. విటమిన్స్ మినరల్స్ మాత్రమే కాదు చాలా ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నవే. ఈ ఎగ్ కానీ, సల్మన్ ఫిష్ కానీ, ట్యూనా కానీ, ఇంకా మనం చాలా మాట్లాడుకున్నాం కదా, అవన్నీ కూడా చిక్ పీస్ కానీ, క్వినోవా కానీ అండ్ సోయాబీన్స్ కానీ, పప్పులు, ఫైబర్, వీటన్నిటి అనమాట. ఇవన్నీ కూడా ఉంటాయి కాయధాన్యాల్లో కానీ వీటన్నిటిలో, అండ్ పచ్చి బఠానీ, వీటన్నిటిలో కూడా ఇవన్నీ కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి. బట్ మనం ఏంటంటే కొన్నిసార్లు వాటి మీద దృష్టి పెట్టక మంచి ఆహారాన్ని మనం మిస్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు మనం తెలుసుకున్న ఆహారాలు అన్నీ కూడా మనకి తెలిసినవే, కానీ వాటిలో ఉండే పోషకాలు తెలియదు. సో ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ట్రై టు యాడ్ మీ డైలీ డైట్లో చక్కగా అవి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ హ్యాపీగా హెల్దీగా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మన లిజనర్ ఒకళ్ళు అడుగుతున్నారు, వై వెంకటరెడ్డి గారు, కందిపప్పు పెసరపప్పు బాగా వాడతాము, వీటిలో మీరు చెప్పిన పోషకాలు బాగా లభిస్తాయా అంటూ అన్నమాట. సో పెసరపప్పు విషయానికి వస్తే సమ్టైమ్స్ అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో చలో చేస్తుంది అంటారు, అది అకార్డింగ్ టు బాడీ అండి. కొంతమంది బాడీని బట్టి ఉంటుంది కదా. యాక్చువల్గా పెసరపప్పు చలవ అంటారు కానీ కొంతమందికి పడదు, గ్యాస్ అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడదు. బట్ పెసరపప్పు పెసరపప్పు కట్టు అని చేస్తారు కదా, అది చాలా మంచిది. అండ్ కందిపప్పు ది బెస్ట్, అది కూడా పలచుగా చేసుకుంటే చాలా మంచిది. అండ్ రీసెంట్గా నేను ఒక చోట విన్నానండి, హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటంటే ఈ కందిపప్పు అనేది పూర్వం రోజుల్లో ఎక్కువ పప్పు చారే వాడేవాళ్ళు అంట, అంటే పలుచుగానే చేసేవాళ్ళు. ఈ రో ఇప్పట్లో ఏంటంటే చాలామంది టమాటో పప్పు హార్డ్గా గట్టిగా చేసేసుకోవడం ఇలా చేస్తున్నారు, కానీ అప్పట్లో ఏంటంటే పప్పు చారు లేదంటే ఆకుకూర పప్పు ఇలాగే ఏదో ఒక కాంబినేషన్ అనేది కంపల్సరీ ఉండేది. గట్టిగా పప్పు చేయడం, ముద్దపప్పు చేయడం ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉండేవట. సో నవేడేస్ మాత్రం ఏంటంటే చాలామంది ఓన్లీ ఇలా పప్పు అలా చేసేస్తున్నారు, కానీ బట్ అందులో ఆకుకూర కానీ వెజిటబుల్ కానీ మిక్స్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో నేనైతే మాత్రం అలా ఫాలో అవుతూ ఉంటాను ఈ ఎక్స్పర్ట్స్ నుంచి తెలుసుకున్న మాటల్లో, ఎందుకంటే ఆకుకూర కంపల్సరీ మన లోపలికి వెళ్ళాలన్నమాట.

సో ప్రతిరోజు కూడా పప్పుతోటి కాంబినేషన్గా ఒక ఆకుకూర అనేది ఉంటే చాలా మంచిది. ఇది మ్యాటర్ అయితే 12 hours 50 minutes 24 seconds ఉంది వీబీ క్లాక్. అండ్ ఈరోజు మీకు తెలిసాలో మనం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకున్నాం. అండ్ ధీరాలో కలుసుకుందాం. ఈరోజు ధీరాలో మీకు ఇంకో స్పెషల్ ఉంది. సో అది మ్యాటర్. కోర్ట్ మూవీ నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

శాతం ఉత్తీర్ణత నమోదైంది. అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు సమస్య తలెత్తినా పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వాతావరణ మార్పులతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తుతున్న మాట వాస్తవమని, ఏపీలో అక్కడక్కడ విద్యుత్ అంతరాయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఈరోజు సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ 48 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు, సాయంకాలం ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల సమస్యలు ఉన్నాయని వివరించారు. లేపాక్షి షోరూంలో 2025-26లో 60.75 కోట్ల రూపాయల అమ్మకాలు పెరిగాయని మంత్రి సవిత వెల్లడించారు. అమ్మకాలు పెంచిన ఉద్యోగులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది అమ్మకాలు 80 కోట్లకు చేరాలని సూచించారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతమిస్తున్న మూలవేతనంపై 10% పైగా జీతాలు పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 95 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం 208.01 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్ నందు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:03:51 లో ఉంది వీబి క్లాక్ అండ్ ధీరాలో ఈరోజు ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా. మరి ఇప్పటి వరకు ధీరా ప్రోగ్రామ్ లో ఎందరో మహిళల ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అయితే మనం తెలుసుకున్నాం అండ్ వాళ్ళు సాధించిన విజయాలు కూడా తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఈ రోజు కూడా ఒక సెలబ్రిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాం అండ్ ఆ విషయాలన్నీ మనకి చెప్పడానికి ప్రవీణ అయితే మనకి స్టూడియోలో ఉంది. అండ్ ప్రవీణ, ఎవరి గురించి చెప్పబోతున్నారు, ఎవరావిడ, ఏం చేశారు, ఏంటి ఆ విషయాలు?
6: ఎస్ జ్యోతి, ఖచ్చితంగా అవన్నీ మనం తెలుసేసుకుందాం. ఆ ధీర ఎవరు, భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేశారు వంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే విజిల్ మూవీ నుంచి ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ వచ్చేస్తుంది, లిజన్ అండ్ ఎంజాయ్.

వింటున్నారు వివిధ భారతి. మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. ఒకప్పుడు మన సమాజంలో అమ్మాయిల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఏ విధంగా అంటే అమ్మాయిలు అస్సలు చదువుకునేవారే కాదు, వారికి అక్షరాలు నేర్పించడం అప్పటి సమాజంలో ఒక మహాపాపంగా పరిగణించబడేది. అటువంటి అజ్ఞానాంధకార సమాజాన్ని ఎదిరించి అప్పటి సమాజంలో ఒక మహిళ అక్షరాల దీపం వెలిగించింది. ఆ మహానుభావురాలే ఈరోజు మన ధీర. ఆమె ఎవరో కాదండి, మన సావిత్రిబాయి పూలే. ఈవిడి గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక వకీల్ సాబ్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ వినేయండి.

మనం ఈరోజు ధీరాలో సావిత్రిబాయి పూలే గురించి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. 1831 సంవత్సరంలో మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు సావిత్రిబాయి. అయితే ఈవిడికి చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. ఇక ఆమె జీవితం అక్కడితో ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ విధి ఆమె కోసం మరో కథ రాసింది, ఆమె భర్త జ్యోతిరావు పూలే రూపంలో. ఆ కాలంలో మహిళల చదువు నిషేధం, అయినప్పటికీ సావిత్రిబాయికి అక్షరాలు నేర్పించారు ఆమె భర్త. ఆ రోజు ఆమె చేతిలో పట్టుకున్న మొదటి పుస్తకం భారతదేశ మహిళల భవిష్యత్తునే మార్చేసిందంటే అతిశయోక్తేమీ కాదు. ఇప్పుడొచ్చేస్తుంది శతమానం భవతి. ఈ మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట, లిజన్ అండ్ ఎంజాయ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇప్పుడు స్టూడియోస్లో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 4 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ సూచించారు. కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాల సదస్సు మెడ్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఇక వివరాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన 2వ రోజు పర్యటిస్తున్నారు. గోదావరిలో కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాలను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు కలిసే చోటును పరిశీలించారు. పరిశ్రమ నుంచి వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని నల్లచానల్ మురుగునీటి శుద్ది కేంద్రాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల సమస్యలపై ముఖ్యమంత్రితో కేబినెట్లో మాట్లాడి పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతోందని మంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వినియోగం రాష్టంలో గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని మంత్రి వివరిస్తూ,
1: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. సిబ్బంది శ్రమ వచ్చి పనిచేసినా కానీ ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, ఆటోమేటిక్ గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్ గా సమాచారం ఇస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీల్లో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో అమృత్ 2, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి యుఐడిఎఫ్, ఆసియన్ ఇన్ఫ్రాస్టక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ప్రతి ఇంటికి మంచినీటి కొళాయిల ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ బాడీల అభివృద్ది పనులకు సంబంధించి పెండింగ్ డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని, పనులు ప్రారంభం కాని చోట్ల త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ సూచించారు. ఏపీ ఎడ్సెట్ 2026 పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 99.3% మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ర్యాంకు కార్డుల కోసం seats.apshe.apgov.in ఎడ్సెట్ వెబ్సైట్ను చూడవచ్చని పేర్కొన్నారు. లేదా వాట్సప్లో 9552300009 నెంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హూనర్ టాలెంట్ టెస్ట్ ఫలితాలను నంద్యాలలోని ఎన్టీఆర్ షాదిఖానాలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి మంత్రి నిన్న విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా 7392 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో ప్రతిభ కనపరిచిన 250 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. తదుపరి ర్యాంకులు సాధించిన 50 మందిని రిజర్వ్ జాబితాలో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, ముఖ్యంగా బాలిక విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎన్ఎండి ఫరూక్ వివరిస్తూ,
2: గోడ్ తరపు నుంచి చేపట్టేటువంటి ఉచిత విద్యా విధానం నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 670 నెల్లూరులో రాశారు. ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయిన విద్యార్థులు ఏవైతే ఉన్నారో వారికి ఉత్తమ మార్పు వచ్చిన వాళ్ళకి 250 సెట్ చేసి రోజు గోడ్ ద్వారా ఉచితంగా వారికి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. మంచి కార్యక్రమం భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు, మనమే చేపట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఎండల తీవ్రత శనివారం వరకు కొనసాగే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరించారు. ఈరోజు 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు

0: ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇక విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ఆక్టోపస్ బేసిక్ ట్రైనింగ్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం ఆవరణలో మాక్డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ ఆక్టోపస్ ఆధ్వర్యంలో 24 మంది సిబ్బందితో ఈ మాక్డ్రిల్ ఈరోజు తెల్లవారుజామున జరిగింది. రాష్ట వ్యాప్తంగా దేవాలయాలపై ఉగ్రవాదుల దాడులు ఎలా అరికట్టాలనే చర్యల్లో భాగంగా ఈ మాక్డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలోని భక్తులను ఏ విధంగా రక్షించాలి, ప్రాణనష్టం లేకుండా అనుసరించాల్సిన రక్షణ చర్యలను మాక్డ్రిల్ ద్వారా డీఎస్పీ భక్తులకు వివరించారు. కృత్రిమ మీద ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఆరోగ్య రంగంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమంలో ఏఐ ఆధారిత సేవలు అందించిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను ఈ సదస్సులో దృశ్య మాధ్యమంలో వివరించనున్నారు. మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్లో విజేతలుగా నిలిచే అంకుర సంస్థలకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నగదు పారితోషికాలను అందజేస్తారు. జులై 1 నుంచి చేపట్టే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కోరారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 5 నుండి 14 వరకు సిబ్బందికి శిక్షణ, ముద్రణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం జూన్ 15 నుండి జులై 14 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల పరిశీలన, తనిఖీ జులై 14 నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జులై 21న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తామని, ఆ తేదీ నుండి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. వచ్చిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 18 నాటికి పూర్తి చేసి తుది ఓటర్ జాబితాను 22న ప్రచురించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వివరించారు. ఆఫ్రికా దేశంలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈరోజు ఎబోలా స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. సింగపూర్ నుంచి వచ్చిన 185 మంది ప్రయాణికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్ సుజన వివరిస్తూ,
1: ఎయిర్పోర్ట్లో వీక్లీ 3 టైమ్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 టైమ్స్ కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్లో మొత్తం 185 మెంబర్స్ ప్యాసింజర్స్ వచ్చారు. థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందే జాగ్రత్తలు చెప్పాము. పాస్ట్ 1 మంత్లో వాళ్ళు ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ ట్రావెల్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా, డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మేము అన్ని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం అన్నమాట.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్య సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: మీరు వింటున్నారు విద్భారతి. మనమున్నాం ధీరాలో. మనం ఈరోజు సావిత్రిబాయి గారి గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఆ విధంగా సావిత్రిబాయి గారు చదువు నేర్చుకున్న తర్వాత ఆవిడ అంతటితో ఆగిపోలేదు. ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, నేను మాత్రమే కాదు ప్రతి అమ్మాయి చదువుకోవాలి అనే ఆలోచనతో సావిత్రిబాయి గారు భారతదేశంలోని తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఆవిడ చేసిన గొప్ప పనిని అప్పుడే సమాజం అంగీకరించలేకపోయింది. ఆవిడ స్కూల్కి వెళ్తుంటే రాళ్ళు విసిరారు, మట్టి చల్లారు, అవమానించేవారు. కానీ ఆవిడ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రతిరోజు ఆవిడ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ఎక్స్ట్రా శారీ తీసుకువెళ్ళేవారంట. ఎందుకంటే దారిలో అయిన మట్టి చీరను మార్చుకుని మరీ ఆవిడ పాఠాలు చెప్పేవారు. అది ఆవిడలో ఉన్న పట్టుదల. ఆమెకు అంత అవమానం ఎదురైనా ఆమె ఎక్కడా ఆగిపోలేదు. ఎందుకంటే ఆమె పోరాటం తన కోసం కాదు, రాబోయే తరాల అమ్మాయిల కోసం. ఇప్పుడు వచ్చేస్తుంది మీ అందరి కోసం మౌనంగానే ఎదగమని నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి చిత్రగారు పాడిన ఈ పాట.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

కైలాష్ విష్ణుప్రియ గారు పాడిన చంద్రబోస్ గీతం చిత్రలహరి మూవీ నుండి విన్నారు. ఇప్పుడు మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. సావిత్రిబాయి పూలే గారి చేసిన కృషి పట్టుదలతో ఆమె ప్రారంభించిన చిన్న పాఠశాల కొద్ది రోజుల్లోనే ఆడపిల్లల ఆశాకిరణమైంది. అక్షరాలు నేర్చుకున్న ప్రతి అమ్మాయి కళ్ళల్లో కొత్త ప్రపంచం కనిపించింది. సావిత్రిబాయి కేవలం ఒక టీచర్ కాదు, ఆమె ఓ విప్లవం. వితంతువులకు అండగా నిలిచింది, అనాథలకు ఆశ్రయం కల్పించింది, మహిళలకు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం నేర్పించింది. సమాజం వ్యతిరేకించిన ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం మారుతుంది, ఒక కుటుంబం మారితే సమాజం మారుతుంది అని సావిత్రిబాయి గారు దృఢంగా నమ్మారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆ విధంగా సావిత్రిబాయి గారు తాను నమ్మిన లక్ష్యం కోసం కృషి చేస్తున్న సమయంలో 1897 సంవత్సరంలో ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. అందరూ భయంతో దూరంగా వెళ్ళిపోయారు. కానీ అప్పుడు సావిత్రిబాయి మాత్రం రోగుల దగ్గరకు వెళ్లారు, సేవ చేశారు. చివరికి ఆమె సేవ చేస్తూనే తన ప్రాణాలను కోల్పోయారు. కానీ ఆమె కథ అక్కడితో ముగిసిపోలేదు. ఈరోజు చదువుకున్న ప్రతి అమ్మాయిలో సావిత్రిబాయి గారు జీవిస్తూనే ఉన్నారు. సావిత్రిబాయి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు, చీకటితో పోరాడారు, మహిళల భవిష్యత్తుకు వెలుగులు చూపించారు. అందుకే సావిత్రిబాయి పూలే కేవలం ఒక మహిళ కాదు, ఒక స్ఫూర్తి, ఒక ధీరా.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1 hour 54 minutes 19 seconds లో ఉంది వీబీ క్లాక్. మరి ధీరాలో మంచి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ప్రవీణ దగ్గర నుంచి. ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది మహాత్మా చిత్రం నుంచి. కార్తీక్ సంగీత పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎఫ్ఎం 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 2 hours 15 minutes 56 seconds లో ఉంది వివి క్లాక్. ఇప్పుడైతే మీకోసం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ ట్రాక్స్ రెడీగా ఉన్నాయి. ముందుగా వినబోతున్న పాట రాజా చిత్రానికి రాజేష్ సుజాత ఆలపించిన సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెరవెనుక

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: అమ్మాయి గారు, ఎక్కడికెళ్ళిపోతున్నారు?
7: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
6: కాసేపు ఉండొచ్చు కదా?
7: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
6: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
7: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
6: మీ తెలివి ముందు నాదేముందండి.
7: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

2:33 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సండే సండే ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయడానికి మీ అందరూ రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో మరి నేను అడిగే ప్రశ్నకి ఆన్సర్ పంపించాల్సిన ఫోన్ నంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నంబర్ కి మీరు మెసేజ్ చేయండి. అండ్ దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు. అంకయ్య మెసేజ్ చేశారు బండారుపల్లి నుండి. అండ్ నిజామాబాద్ ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ కేదారి వీరేష్ రాజౌలి మండలం నుండి కూడా మెసేజ్ చేశారనమాట. మరి మనం ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం ఈనాటి సందడే సందడి ప్రోగ్రామ్ లో. గెట్ రెడీ.

సో మరి ఒక ప్రశ్నను మళ్ళీ నేను మీకోసం గుర్తు చేస్తున్నాను, మీ అందరికీ కూడా. విషయం ఏంటంటే 1953లో 1953లో మన అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర ఉంది. ఆ తర్వాత 2006లో రామ్ తీసుకుంటే మళ్ళీ అగైన్ 2018లో నాని అండ్ నాగార్జున వీళ్ళు తీసుకున్నారు. ఏంటది? గెస్ట్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని ఖచ్చితంగా పంపించండి. ఓకేనా? 1953లో ఏఎన్ఆర్ గారి దగ్గర ఉంది, 2006లో రామ్ తీసుకుంటే మళ్ళీ అగైన్ 2018లో నాని నాగార్జున వీళ్ళిద్దరూ కలిసి తీసేసుకున్నారనమాట. ఏంటది? గెస్ట్ చేయండి. ఛాలెంజ్ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జాన్కి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వచ్చేస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో ఈ పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 2 hours 40 minutes 4 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమైతే సౌందర్య సౌందర్య ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, 1953లో ఏఎన్ఆర్ గారి దగ్గర ఉంది, 2006లో రామ్ తీసుకుంటే మళ్ళీ అగైన్ 2018లో నాని అండ్ నాగార్జున వీళ్ళిద్దరూ తీసుకున్నారనమాట, ఏంటది అని అడిగాను. సో చూద్దాం, మెసేజెస్ అయితే బాగానే వచ్చేసినాయి. అండ్ గుర్తు చేశాను అంటే ఇంతకు ముందు మీ అందరికీ తెలిసిన ప్రశ్నే అని అన్నమాట అర్థం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. మీతో మరో వ్యాఖ్యాత ఉన్నారు కదా, నేను సందడే సందడి జవాబు. అయ్యో తప్పకుండా అండి. అండ్ సో వై వెంకటరెడ్డి గారు కొత్తగా మాట్లాడిన వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పారనమాట, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అపల్ రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్, మేడం మీరు ప్రోగ్రామ్కి వస్తే వణుకొస్తుంది, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. ఎనీవే రైట్ ఆన్సర్ అండి. కనకరావు పేట నుండి రైట్ ఆన్సర్. అండ్ నాగా జగ్గయ్యపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ మలాన్బి కర్నూల్ బాలాజీనగర్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ దేవదాస్ ఓకే కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా మెసేజ్ చేశారు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కర్నూల్ ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ కూడా మెసేజ్ చేశారు. అండ్ మంగళగిరి జయలక్ష్మి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలింపొలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. నేను చక్కగా భోంచేశానండి, వెల్కమ్ టు సందరి సందరి అంటూ ఆన్సర్ రైట్ ఆన్సర్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రబ్బవరం ఇక్కడ నుండి అమీదా బేగం అంట రైట్ ఆన్సర్ని పంపించారు. ఎక్కడండి ఇది రబ్బవరం? ఓకే ఫస్ట్ టైం విన్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ కోడుమూరు వీరేష్ ఊర్మిళ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఎన్ మల్లిక చిత్తూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ప్రోగ్రామ్ చాలా రోజుల తర్వాత వింటున్నాను. నా ప్రోగ్రామా? ఓకే రైట్ ఆన్సర్ని పంపించారు. సూపర్ స్టార్ కృష్ణగారు కూడా తీసుకున్నారు. ఓకే ఎనీవే. అండ్ చిలక నారాయణ అన్సియ యమున జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి అన్నపూర్ణ స్టూడియోనా? అయ్య బాబాయ్ కాదండి. అండ్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లె అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి అంటే ఇంత ఫన్నీగా ఆన్సర్ పంపించారా మీరు? నేను ఆన్సర్ అయితే చదవలేను కానీ ఎనీవే అదైతే కాదండి, నేను మూవీ గురించి అడిగాను కదా అందుకే చెప్పాను నేను పాజిటివ్గా అని అన్నదే అందుకు. రెడ్డి గారు కొంచెం పాజిటివ్గా. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజు నుండి రైట్ ఆన్సర్. అండ్ కేదారి వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ బంగారు పాణ్యం నుండి నాగరాజు సంధ్య మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు 2002లో బాలీవుడ్ బాద్షా అబ్బా బా అక్కడికి కూడా వెళ్ళింది అంటారు. అంటే నేను మన తెలుగు దగ్గరే ఉన్నాను ప్రస్తుతానికి, అది కూడా అంతవరకే ఆగదు అన్నట్టు. ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తే మీరు ఇబ్బంది పడతారని అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిరియాల కూడా నుండి హలో జ్యోతమ్మ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఏం తిన్నానంటే అన్నీ తిన్నానండి మొత్తం ఫుల్గా. అండ్ మధ్యలో కృష్ణ గారిని మర్చిపోయారని, మర్చిపోలేదండి గుర్తుంది, బట్ అక్కడి వరకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పానమాట. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్.
సో అది మ్యాటర్. ఇప్పటి వరకు మనకు వచ్చిన మెసేజెస్ ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సర్సే పంపించారు, ఎక్కడ కూడా నాకైతే రాంగ్ ఆన్సర్గా అనిపించలేదు. ఒక్క మెసేజ్ కొంచెం అలా అలా కొంచెం పక్కదారి తప్పింది తప్ప అన్ని రైట్ ఆన్సర్స్ అనమాట. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే దేవదాస్ మూవీ అండి. దేవదాస్ టైటిల్ని నేను చెప్పింది, ఆ సినిమా టైటిల్ని అనమాట. ఫస్ట్ ఏఎన్ఆర్ గారు చేశారు, ఆ తర్వాత కృష్ణ గారు చేశారు, అండ్ 2006లో రామ్ తీసుకున్నాడు, ఆ తర్వాత నాని అండ్ నాగార్జున చేశారు. సో అది మ్యాటర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. సెకండ్ క్వశ్చన్కి ఏమాత్రం లేట్ చేయకుండా గెట్ రెడీ.

సో క్లాసికల్ డాన్స్ మోహినియాట్టం విన్నారు కదా, మోహినియాట్టం క్లాసికల్ డాన్స్ ఏ రాష్ట్రానికి చెందినది? మోహినియాట్టం క్లాసికల్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్, అంటే ఏ స్టేట్కి సంబంధించింది అనేది నాకు గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించండి, మీ పేరుని ఖచ్చితంగా పంపించండి, ఓకేనా? సో అది మ్యాటర్. మనం ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ విందాం. అండ్ సందడి సందడిలో పార్టిసిపేట్ చేయాలి అంటే తెలుసు కదా, 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీకోసం మన్మథ చిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం అది, వింటూ స్టే ట్యూన్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

2:51:33 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను, మోహిని ఆటం క్లాసికల్ డాన్స్ ఏ రాష్ట్రానికి చెందినది అన్నది ప్రశ్న అనమాట. సో మెసేజెస్ చాలా వచ్చేసినాయి, చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పడిన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు పంపించారండి రైట్ ఆన్సర్ ని. అండ్ అలాగే సెకండ్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ కేదారి వీరేష్ రాజౌలి మండలం నుండి. అండ్ నెక్స్ట్ విశ్వజ్ఞ విజయవాడ కేరళ, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నా ఇద్దరు ఓకే వాళ్ళ కోడళ్ళు నేర్చుకుంటున్నారా శాంతినగర్ నుండి, ఒకే ఒకడు మెసేజ్ చేశారనమాట రైట్ ఆన్సర్. అండ్ నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. బట్ ఇది ఫస్ట్ క్వశ్చన్ కి, సెకండ్ క్వశ్చన్ కాదు. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. మంగళగిరి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ రైట్ ఆన్సర్. కేరళ ఓకే కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు ఓకే. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మండల శ్రీరాములు లక్ష్మీదేవి లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. సుదర్శన కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ అంటూ విష్ణు ఫ్రమ్ యాదగిరిగుట్ట కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ మెలాన్ బి కర్నూలు బాలాజీ నగర్ నుండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కన్కారావు కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నేను ఏ రాష్ట్రం అని అడిగాను అనమాట, ఏ రాష్ట్రానికి చెందినది. ఓకేనా, మోహిని అట్టం క్లాసికల్ డాన్స్. అండ్ ఖమ్మం డిస్టిక్ట్ వైరా మండల్ రబ్బవరం నుంచి అమీదా బేగం, సూపర్. ఇందాక ఆ రబ్బవరం ఎక్కడా అనేదానికి అనమాట. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ బాగున్నానండి, నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా సెకండ్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కర్నూలు సుబ్రహ్మణ్యం రాజశేఖర్ నాగశంకర్ రైట్ ఆన్సర్ ని పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, మా పెడల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు మేడం, ఒక్క వర్షం పాట వేసి మనం అంటే ఏంటో చూపిద్దాం అంటున్నారు. మీ పెడల్లోనే కాదండి, మా రేడియో స్టేషన్ బయట కూడా పరిస్థితి అలాగే ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి, సమ్మర్ కాబట్టి నాకు ఇంకా ఎన్ని రోజులు ఎండలు ఉంటాయి ఏంటి అనేది తెలీదు. వర్షం పడినా కూడా బయటికి వెళ్ళకండి, ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. అండ్ అవి ఎవరికి హెల్త్కి మంచిది కాదు. పిల్లలు జాగ్రత్త, పెద్దవాళ్ళు జాగ్రత్త, అందరూ జాగ్రత్త అనమాట. సో అది మ్యాటర్. ఎనీవే వర్షం పడితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అండ్ మనం అనుకున్నాం కదా ఈ ఎండలు ఏంటా అనేది, వాటిని రివర్స్ చేసి చూపిద్దాం మనం వర్షం సాంగ్స్తో అని చెప్పని మనం ఎప్పుడో ప్రామిస్ చేసుకున్నాం. సో మే నెల అంతా కూడా ఆల్మోస్ట్ అలాగే మనం హ్యాపీగా చల్లచల్లగా కూల్ కూల్ వర్షాలు కురిపించేసుకొని మన ప్రోగ్రామ్ తోటి హాయిగా ఎండ ప్రతాపం లేకుండా ఉంటున్నాం అనమాట. మ్యాక్సిమం రేడియో వింటూ మన వివిధ భారతి పెట్టుకుని హ్యాపీగా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. మోహన్ రెడ్డి పటమట్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవతి మహబూబా నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ హాయ్ అండి అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ లిఖిత దొడ్డదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నుండి రైట్ ఆన్సర్. సో నేను మాట్లాడిన దానిలోనే మీకు అలా ఆన్సర్ వచ్చేసింది అనమాట. అండ్ శిరీష గూడూరు నుండి మెసేజ్ చేశారు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ఓకే. అండ్ నెక్స్ట్ రామళ్ళకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అది మ్యాటర్. మొత్తానికి నేను

మాట్లాడేటప్పుడు చాలా మందికి ఆన్సర్ ఏంటనేది రివీల్ అయిపోయిందన్నమాట. నేను అడిగాను కదా ప్రశ్న, మోహినియాట్టం క్లాసికల్ డాన్స్ ఏ రాష్ట్రానికి చెందినది అన్నాను. కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకొక ఆన్సర్ కూడా ఉందండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్.

సో మరి మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సినిమాకి సంబంధించిన ప్రశ్నే అడుగుతాను నేను. ఇది ఒక డైలాగ్ అన్నమాట, ఒక హీరో చెప్తారు, మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మోయాలనిపించే బరువు, నా దృష్టిలో నాన్న అంటే ఓ మర్చిపోలేని జ్ఞాపకం. ఇది ఏ సినిమా, గెస్ చేయండి. సినిమా పేరు పంపిస్తే సరిపోతుంది. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని, సినిమా పేరుని పంపించండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత తప్పకుండా మీకోసం మంచి వర్షం పాటైతే నేను ప్లే చేస్తాను. అండ్ కంటిన్యూ చేద్దాం మన సందడి సందడిని.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేఉమారాణి. భారత్ కెనడా ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒట్టావాలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇతర సీనియర్ మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై వారు చర్చలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు ఉన్న అనుబంధంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన అప్నాపన్పై ఎక్స్పీరియన్సెస్ విత్ నరేంద్ర మోదీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి రావడానికి ఇబ్బంది పడితే కంటైనర్ హాస్పిటల్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే ఉచితంగా ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య సేవలు అందిస్తారని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు గుంటూరులో తెలిపారు. సర్ ప్రక్రియపై రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ నేతృత్వంలో విజయవాడలో ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. జనాభా గణన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్న రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి సహకరించాలని సీఈఓ వివేక్ కుమార్ యాదవ్.

రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక తదితర శాఖలు పరస్పర సమన్వయంతో అక్రమ రవాణా, చట్ట విరుద్ద కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హెచ్చరించారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఈ నెల 29వ తేదీన గుంటూరులో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇష్యూ
0: అబ్బా ఉండునా, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

3 hours 8 minutes లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, విజయ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు. అండ్ ఈ పాటను పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు. అండ్ ఈ పాటకు రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. సో ఒక వాన పాట విన్న తర్వాత మరి ప్రశ్నకి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు ఏంటి చూసేద్దాం. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మోయాలనిపించే బరువు, నా దృష్టిలో నాన్న అంటే ఓ మర్చిపోలేని జ్ఞాపకం. ఈ డైలాగ్ ఏ సినిమాలోది అని అడిగాను.

సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ కాదు, తీన్మార్ మూవీ కూడా కాదండి. ట్రై చేయండి. నేను చాలా క్లియర్గా చెప్పాను, నాన్న అనగానే ఆల్మోస్ట్ మీకు క్లూ వచ్చేసినట్టే అని అనుకున్నాను. చూద్దాం. కర్నూతలు సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి ఇందాకటి క్వశ్చన్కి మెసేజ్ చేశారు, కేరళకు సంబంధించింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కూడా అదే ఆన్సర్ అంటే మనం అడిగిన సెకండ్ క్వశ్చన్కి అనమాట. అది థర్డ్ క్వశ్చన్కి అయితే మనకి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు? పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి థర్డ్ క్వశ్చన్కి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి పంపించారండి. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి సెకండ్ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి బొమ్మరిల్లు కాదు కదా, తీన్మార్ కూడా కాదు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ కొంకల గ్రామం నుండి అరవింద, లహరి, గురు కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. రాజోలు నుండి జయన్న రైట్ ఆన్సర్. నాగా జగ్గయ్య, జగ్గయ్యపేట రైట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ హసీనా ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, అక్కరపాక నుండి రమా, ఇందాకటి క్వశ్చన్ కదా అది, ఓకే. కర్నూలు రాజశేఖర్, నాగా, శంకర్ ఘట్టం రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే లక్ష్మీ ప్రణీత, రేయాన్ష్, విక్రమ్, ఆశాలత, సుబ్రహ్మణ్యం ఫ్రమ్ పుత్తూరు తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి, నేను లోకల్ కూడా కాదండి, అది రాంగ్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి రాంగ్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు ప్రేమం అంటున్నారు, కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ మీ యాంకరింగ్ సూపర్ ఉంది, మా మంచి కోరే వాళ్ళు మీరు కాబట్టి మీరు కూడా ఎండలో తిరగద్దు. కర్నూల్ ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మీ కన్సర్న్కి, ఓకేనా. అండ్ లంచ్ చేశానండి నేను. కాకాన్ నుంచి పద్మ మెసేజ్ చేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, అవినాష్, రియాన్స్, రిత్విక రైట్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, అయ్యో అగైన్ రాంగ్ ఆన్సర్ అది. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ రాంగ్ ఆన్సర్ అది. సో పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు అంటే నేను యాక్చువల్గా వర్షం పాట అనగానే ఆ వర్షం పాటలో మీరు మర్చిపోయినట్టున్నారు. అసలు నేను అడిగింది ఏంటి అనేది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను నేను. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మోయాలనిపించే బరువు. నా దృష్టిలో నాన్న అంటే ఓ మర్చిపోలేని జ్ఞాపకం. సో గెస్ చేయండి. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి కృష్ణ.

కృష్ణా జిల్లా కాజు నుండి మెసేజ్ చేశారు. అందరూ నాన్నకు ప్రేమతోనే అంటున్నారు. కానూరు నుంచి తాతారావు కూడా అదే అనుకుంటున్నాను అంటూ మెసేజ్ చేశారు. దానికంటే ముందు ఇంకొక మూవీ వచ్చిందండి. అయ్యో, నేను క్లూ ఎలా ఇవ్వాలి మీకు అంటే, ప్రకాష్ రాజ్ గారిని క్లూ ఇచ్చేస్తాను అనుకోండి, ఆన్సర్లు వచ్చేస్తాయేమో. ఓకే, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి కూడా కాదండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ నవ్య ఫ్రమ్ గుంటూరు, రాంగ్ ఆన్సర్ అది. నా చిలుక నారాయణ అనుసూయ ఏమన్నా జానకంపేట నుండి నాన్న అంట, సినిమా పేరు అవునా? కాదు కదా. ఓకే. అండ్ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్ అండ్ క్వశ్చన్ వన్స్ అగైన్ అంట, చాలాసార్లు చెప్పేశాను. శ్రీధర్ రావు ఆదోర్ నుండి. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి మెసేజ్ చేశారు. రాంగ్ రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. సో ఇప్పటి నుండి ఇక వరుస పెట్టి రైట్ ఆన్సర్స్ వెళ్ళు వస్తుందన్నమాట, ఎందుకంటే క్లూ ఇచ్చాను కదా. సిరిజ గూడూరు నుండి రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ మేలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి, శివం కాదు. నాని మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు. హీరో కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఓకే, బట్ మూవీ పేరు తిరువేదల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కృష్ణ జిల్లా కాజు నుండి, బొమ్మరిల్లు కాదు. అక్కరపాక నుండి రమ, అరవింద సమేత కూడా కాదు. అన్ని సినిమాలు వచ్చేసినాయి మనకు మొత్తానికి. లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి బొమ్మరిల్లు అంటున్నారు, కాదు. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మన్హర్ కూడా బొమ్మరిల్లు అంటూ మెసేజ్ చేశారు. అండ్ సో అది మ్యాటర్. మొత్తానికి చాలా కష్టపడుతున్నారు ఈ ఆన్సర్కి. ఆకాశ వీధిలో అంట, పాము, రాము, వావిలాల, పాలకుర్తి ఎక్కడ నుండి మరిది, ఊరు అయితే నాకు అర్థం కాలేదు, బట్ అది కాదండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కూడా కాదు. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, రామ్ పోతినేని అంటున్నారు, కాదండి. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ని పంపించారు మొహమ్మద్ ఉమ్మడి నుండి, మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. కర్నూలు సుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అనుసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హాయ్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఏదండి? ఓకే, ఆన్సర్ పంపించారా మీరు? లేదు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అది. ఓకే, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కాదు అది. అండ్ తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ శ్రీకాకుళం నుండి భాస్కర్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, గోవిందుడు అందరి వారిల, ఆ మూవీ కూడా కాదు. అండ్ మేడం వాన పాట వేశారు, సూపర్ థ్యాంక్స్ అంటూ రామలకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎప్పుడు ట్యూన్ చేసిన ఏంటండి, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏది? తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి వీళ్ళందరూ మెసేజ్ చేశారు, బట్ నాకు ఇక్కడెక్కడ ఆన్సర్ కనిపించలేదు. ఏంటి, గంగోత్రి కాదు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చేసి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల. అండ్ నెక్స్ట్ మెసేజ్, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం యాకూబ్ పాషా, నూర్జహాన్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, చాలా మెసేజెస్ పంపించారనమాట. కొంచెం ఇష్టం కొంచెం కష్టం కూడా కాదండి. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రాంగ్ ఆన్సర్ అది. విజయలక్ష్మి ఫ్రమ్ తిరుమల రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ వచ్చి లతా ఫ్రమ్ ఉయ్యూరు. సో అదన్నమాట మ్యాటరు. మొత్తానికి అంత కష్టమైన ప్రశ్న అడిగానా అన్నది ఇక్కడ ప్రశ్న అన్నమాట. సో చాలా కష్టపడ్డారు ఆన్సర్ కోసం అయితే. ఎనివే నేనే చెప్పేస్తాను, రైట్ ఆన్సర్ వచ్చి సన్ ఆఫ్ సత్యమూర్తి అండి, అల్లు అర్జున్.

3:16:35 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే, రుక్మిణీదేవి అరుండలే ఇస్ రిలేటెడ్ టు విచ్ డాన్స్ ఫామ్? ఓకేనా, ఏ నృత్యానికి ప్రసిద్ధి చెందారు? రుక్మిణీదేవి అరుండలే ఏ నృత్యానికి ప్రసిద్ధి చెందారు అన్నది ప్రశ్న. గెస్ చేయండి, రైట్ ఆన్సర్.

మీ పేరుని 8662488114 ఈ నెంబర్కి పంపించేసేయండి. ఎప్పుడైతే మీకోసం జూలై చిత్రం నుంచి సాగర్ రెనరారెడ్డి పాడినటువంటి శ్రీమణి గీతం వస్తుంది, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ సంగ్ బై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల కదా. స్వర్ణ కమలం చిత్రం నుంచి సిరివెన్నెల గారు అందించినటువంటి అద్భుతమైన పాట విన్నారు. 3 hours 27 minutes 49 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి, అండ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ప్రశ్న ఇచ్చేసాను, ఆన్సర్స్ అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఎవరెవరు పంపించారో చూద్దాం. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను ప్రశ్నని. రుక్మిణీదేవి అరుండలే ఏ నృత్యానికి ప్రసిద్ధి చెందారు అని అడిగాను అనమాట. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పంపించేశారు. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ మండల శ్రీరాములు లక్ష్మీదేవి లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్, అండ్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం నుండి తేజేశ్వరి శ్రీవాసులు శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, శిరీష గూడూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్, అండ్ ఐఎమ్ నవ్య ఫ్రమ్ గుంటూరు. ఓకే, నేను డాన్స్ గురించి అడిగాను నవ్య, అదంతా కాదు, ఆ తర్వాతది కాదు. ఓకేనా? ఎనీవే నేను ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాము వావిలాల పాలకుర్తీనా, ఎక్కడి నుంచి అండి ఇది? ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్, కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నమస్తే అంటూ ఎరమిలి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్, రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, హసీనా ఫ్రమ్ కర్నూలు రైట్ ఆన్సర్, అండ్ మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్, అండ్ ఆ తర్వాత నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్, అండ్ కర్నూలు నుంచి సుబ్రహ్మణ్యం రాజశేఖర్ నాగశంకర్ ఘట్టం తమిళనాడు ఓకే రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ హరియతాండా నుండి మంగిలాల్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. ఆన్సర్ ఏంటనేది నేను చెప్తానండి. ఓకే, అండ్ కర్నూతల సునీల్ లక్కిరెడ్డి పాల్ మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్ అని పంపించారు, అండ్ జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరుణగిరి ప్రకాష్ సుజాత చోటు కార్తికేయ రైట్ ఆన్సర్, అండ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు, అండ్ బ్యాంక్ కాలనీ నుండి తిరుపతి ఇక్కడ నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు సాయి శిరీష, అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ రాజోల్ నుండి జయన్న అండ్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్, అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట.

రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరూ కూడా కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించాలి అంటే 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, సినిమాకి సంబంధించిన ప్రశ్న. 1951లో ఎన్టీఆర్ గారి దగ్గర ఉంది. ఓకే, 1951లో 1951లో ఎన్టీఆర్ గారి దగ్గర ఉంది, 2004లో వెంకటేష్ దగ్గరకు వచ్చింది. ఏంటా సినిమా టైటిల్ గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి మీ పేరుతో సహా. ఎప్పుడైతే మీకోసం రౌడీ ఇన్స్పెక్టర్ నుంచి ఒక వానపాట వచ్చేస్తుంది, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి భువనచంద్ర గీతం ఇది, బప్పిలహరి మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

3:38:43 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ప్రశ్న అయితే ఇచ్చేసాను సినిమాకి సంబంధించిన ప్రశ్న. 1951 ఎన్టీఆర్ గారి దగ్గర ఉంది, 2004 వెంకటేష్ గారి దగ్గరికి వచ్చింది అన్నాను. క్లూ కూడా ఇచ్చాను సినిమాకి సంబంధించిన టైటిల్ అని. సో ఎవరెవరు మెసేజెస్ చేశారో చూద్దాం. మనకి ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎక్కడి నుంచి పంపించారు, ఎవరు పంపించారు అంటే జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామలగూడ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ బి నాగేశ్వరరావు భోపాల్ పద్మశ్రీ అంటున్నారు, అంటే అర్థం కాలేదు. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి జయం మనదేరా కాదండి, రాంగ్ ఆన్సర్ అది. నేను ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నది ఇయర్ కూడా చెప్పాను, 1951 అని చెప్పని. అండ్ నెక్స్ట్ శిరీష గూడూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విశ్వజ్ఞ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ కనకారావు పేడ నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ రైట్ ఆన్సర్. పెడన జోగనేంద్రరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో ఇంత హుషారైన వాన పాట పడితే వర్షంలో డాన్స్ చేయకుండా ఇలా ఉండగలం అంటూ రైట్ ఆన్సర్ అనేది పంపించారు. సో అది నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఆ తర్వాత రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు, యాకుపాషా నూర్జహాన్ కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి సుబ్రహ్మణ్యం రాజశేఖర్ నాగశంకర్ ఘట్టం రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ అక్కరపాక నుండి రమాగూడ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణక్య శంకర్ కుమారి వీళ్ళందరూ కూడా కర్నూలు డిస్టిక్ నుండి కోడుమూరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ అలాగే మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. చెప్పానండి క్వశ్చన్ మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నాను. అండ్ చిల్గనారాయణ అనుసూయ యమున జానకంపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వినుకొండ నుండి చారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ రాము టైలర్ వావిలాల పాలకుర్తి నుండి రైట్ ఆన్సర్. వా, ఇందాక నాకు ఆ ఊరు పేరు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందో ఇప్పుడు చక్కగా క్లియర్గా పంపించారు. అండ్ నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ జగిత్యాల అయ్యప్ప నగర్ కాలనీ నుండి ప్రకాష్ సుజాత చోటు శ్రీజన్ కార్తికేయ తనయ్ మనీష్ రజిత కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే మా జవాబు అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దేవసేన

తిరుపతి గుర్తుకొచ్చింది అంట. ఓకే అబ్బా అదేంటో అనుకున్నారు, మొత్తానికి గుర్తొచ్చింది. రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి జయన్న, రైట్ ఆన్సర్. అండ్ మళ్ళీ వానపాట వేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ బహుత్ బహుత్ శుక్రియా అంట. సూపర్. రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మళ్ళీ మీరు బహుత్ బహుత్ మూడు బహుతులు పెట్టాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో వర్షం పాటేస్తాను నేను. అండ్ వైరా మండల్ రబ్బవరం నుంచి అమీదా బేగం రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఎవరు పంపించారు అంటే కర్నూలు జ్యోతిఘట్టం నుండి రైట్ ఆన్సర్. అండ్ మెలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ పెళ్లి చేసుకుందాం మూవీ కాదండి, అది రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే వై చంద్రవర్ధన్ ఫ్రమ్ కలమదండలపాడ. ఓకే ఇది ఎక్కడండి ఊరు? వెరీ నైస్. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుండి సాయి శిరీష బ్యాంక్ కాలనీ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దానవీర సూర్యకర్ణన, అది ఎప్పుడుదండి ఇది? ఓహో ఇప్పటిది కాదు. సో ఇప్పుడు పంపించిన మెసేజ్ అయితే రైట్ ఆన్సర్. ఓకే సింపుల్గా ఆన్సర్ పంపించేశారు కానీ మీ పేరు అయితే పంపించలేదు. ఎక్కడున్నారు మీరు అసలు? మీ పేరు ఎక్కడెక్కడో నాకు కనిపించట్లేదు. ఓకే అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హసీనా ఫ్రమ్ కర్నూల్ పవిత్ర బంధం కాదండి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ కలిసిందాం రా కూడా కాదు. అండ్ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారా లేదా డాన్స్పై ఇంట్రెస్ట్ ఉందా? డాన్స్కి సంబంధించిన సాంగ్స్ వేస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. సాంగ్స్ సూపర్గా ఉన్నాయి మేడం ఈరోజు అంటూ కర్నూల్ ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనలవల్లి తులసి రాఘవేంద్ర ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. డాన్స్ నేర్చుకుంటేనే డాన్స్ ప్రశ్నలు అడగాల అండి, సినిమాలో యాక్ట్ చేస్తేనే సినిమాలు ప్రశ్నలు వేస్తామా? కాదు కదా, అది మ్యాటర్ అనమాట. బట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది అని. అండ్ నెక్స్ట్ మన్హర్ రైట్ ఆన్సర్ ని పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ 1951 ఎస్ అనంతపూర్ నుండి సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హై ఆన్సర్ లేదు. భానుమతి గారు కత్రినా కైఫ్ హీరోయిన్స్ అంట, ఎలాగా? ఓహో ఆ మూవీ ఈ మూవీ అనమాట. సో ఆన్సర్ నేనే చెప్పుకోవాలి. వివి రెడ్డి గారు, మీరు ఏది కూడా తిన్నగా పాజిటివ్గా ఆన్సర్ పంపించారండి రెడ్డి గారు, అలా ఉన్నారు. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలికాలని వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మెలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి సూర్యవంశం అంటున్నారు, కాదు. అండ్ నంద్యాల జిల్లా కలబందులపాడు గ్రామం నుండి కాసిం వలి ముతిజావలి. మీరు చదివిన ఊరు పేరా? ఓకే సరిపోయి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్ ని పంపించారు. సో మొత్తానికి మనకి చాలా మెసేజెస్ వచ్చినాయి, ఒక 60 మెసేజెస్ ఆల్మోస్ట్ అన్ని కూడా రైట్ ఆన్సర్స్ పంపించారనమాట, ఎక్కడ ఒక రెండు మూడు తప్ప. ఎందుకు రైట్ ఆన్సర్ ఏంటి అంటే నేను అడిగిన ప్రశ్న 1951 ఎన్టీఆర్ గారి దగ్గర ఉంది, 2004 వెంకటేష్ దగ్గరకు వచ్చింది అన్నాను. మల్లీశ్వరి సినిమా టైటిల్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సో మరి సక్సెస్ఫుల్గా మనం 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇంకొక ప్రశ్న అడుగుతాను. కొంచెం ఫన్నీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ సీరియస్గా ఆన్సర్ పంపించాలి కరెక్ట్గా, ఓకేనా? ఫన్నీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏంటో అనుకుంటారా? ఒక హార్మోన్ ఉందండి, హార్మోన్, ఓకే.

విచ్ హార్మోన్ ఈజ్ కాల్డ్ లవ్ హార్మోన్? లవ్ హార్మోన్ అని దేనిని అంటారు? మీరు విన్నది కరెక్ట్ గానే విన్నారు, లవ్ హార్మోన్ అని దేన్ని అంటారు? గెస్ చేయండి ఆ హార్మోన్ పేరేంటనేది నాకు పంపించండి 8662488114 ఈ నంబర్కి. ఆన్సరు మీ పేరు పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, అండ్ నేను లోకల్ చిత్రం నుంచి అనమాట. నరేష్ అయ్యర్ మనీష్ అయర్బాతిని పాడినటువంటి శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో ఒక లవ్లీ ట్రాక్ వింటూ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

3:52 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సండే సందర్లో ఫైనల్ గా వచ్చేసాం కదా లాస్ట్ క్వశ్చన్ కి. విచ్ హార్మోన్ ఈజ్ కాల్డ్ లవ్ హార్మోన్ అన్నాను. లవ్ హార్మోన్ అని దేనిని అంటారు అని అడిగాను. సో మన లిజనర్స్ ఎన్ని మెసేజెస్ వచ్చి ఉంటాయి అనేది మీరు ఏమన్నా గెస్ చేయగలరా? సో నంబర్ గెస్ చేయడం మీ వల్ల కాదు, అన్ని మెసేజెస్ వచ్చినాయి అనమాట. సో అలా అలా పంపించేశారు, చూద్దాం ఎవరెవరు పంపించారు ఏంటనేది. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే పడని జగనేంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు ఇందాకటి ప్రశ్నకి మల్లీశ్వరి ఓకే, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి మల్లీశ్వరి రైట్ ఆన్సర్, అండ్ అలాగే కేదర్ వీరేష్ రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ రైట్ ఆన్సర్, కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు రైట్ ఆన్సర్, అండ్ శ్రీరాములు లక్ష్మీదేవి లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్, కనకారావు పేడ నుండి రైట్ ఆన్సర్, అండ్ శిరీష గూడూరు నుండి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ నవ్య ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్, అండ్ పాలెంపల్లియ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం నుండి రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ వైవి రావు త్రిముల్ గెర్రీనా తిరుమల్ గెర్రి ఓకే రైట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, సిహెచ్ వేణు జయంపు రైట్ ఆన్సర్, దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, మెలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ వివి రెడ్డి రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యనపల్లి రాజేశ్వరి బాగున్నారా, మంచి మంచి సాంగ్స్ వేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై చంద్రవర్ధన్ ఫ్రమ్ కలమందలపాడు రైట్ ఆన్సర్, హసీనా ఆదోల్ నుండి మెసేజ్ చేశారు కర్నూలు డిస్టిక్ రైట్ ఆన్సర్, అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్, అండ్ నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్, అండ్ చిల్కానారాయణ అన్సీఐఎం జాన్ కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సోషల్ బాండింగ్ పాము రాము వావిలాల పాలకుర్తి జనగాన ఏంటి ఇలా పంపిస్తున్నారు కానీ నాకు ఆన్సర్ అయితే నాకు ఎక్కడ తెలియట్లేదండి మరి ఓకే. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఒక 25 మెసేజెస్, అవన్నీ కూడా నేను చదువుతాను. బట్ బిఫోర్ దట్ మనం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేద్దాం, అండ్ 4:00కి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మిగతా మెసేజెస్ కూడా నేను చూస్తాను, స్లోగా వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఘరాన మొగుడు చిత్రం నుంచి ఈనాటి సందడే సందడిలో చివరిగా ఒక అందమైన పాట మీకోసం వినిపిస్తున్నాను. మనో చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ ఇది. భువనచంద్ర గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేవుమారాణి. భారత అమెరికా దేశాల మధ్య ఖనిజాలు, అరుదైన భూలోహాల తవ్వకం, శుద్ది, సరఫరాపై కీలక ఒప్పందం జరిగింది. భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్ గాని నరేంద్ర మోదీ యాప్ గాని ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. కొత్తగా ఓటర్ అర్హత పొందిన వారు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని, సవరణలు లేదా బదిలీల కోసం ఫామ్ 8, అభ్యంతరాలు తొలగింపుల కోసం ఫామ్ 7 వినియోగించుకోవచ్చునని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి కోరారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ వాస్కా వెల్లడించారు.

సూచించారు. రాష్ట వ్యాప్తంగా సంజీవిని కార్యక్రమాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు నేరుగా మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తూ వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ ప్రారంభించినట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

4 hours 5 minutes లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందర్లో కొంచెం పెండింగ్ ఉన్నాయని చెప్పాను కదా, మెసేజెస్ కూడా చూసేద్దాం. సాధారణంగా హార్మోన్ నేమ్ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రైటర్స్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. కొత్తగూడెం యాకూబ్ బాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. యాక్చువల్గా మీరు పంపించాల్సింది హార్మోన్ నేమ్ అండి, నేను అడిగింది నేమ్ అనమాట, దాన్ని ఇంకేమంటారు అనేది కాదు. ఓకే, జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ తర్వాత ఎవరు పంపించారు, సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి సుబ్రహ్మణ్యం రాజశేఖర్ నాగశంకర్ ఘట్టం, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. ఖమ్మం డిస్ట్రిక్ట్ వైరా మండలం రబ్బవరం నుండి అమీదా బేగం, రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ వాన పాట వేస్తానని వేయలేదు మేడం అంటున్నారు, మీరు షో వినలేదా అండి, లాస్ట్లో వేసింది అదే పాట. అయ్యో, రామళ్ళకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నుండి నెల్లూరు డిస్ట్రిక్ట్ హార్ట్ అంటున్నారు, కాదండి హాయ్ జ్యోతి అంటూ. భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగానంద్రరావు కాలనీ అప్పలరాజు, ఈరోజు సందడే సందడిలో 6 ప్రశ్నలతో 3 వానపాటలతో షో సూపర్ సక్సెస్ అయింది, ఇంకా ఒక వానపాట మిగిలే ఉంది, ఆ పాట కూడా పడితే లెక్క సరిపోతుందిట, డెఫినెట్గా పడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం వివిధలో లిరిసిస్ట్ స్పెషల్గా వేటూరి సుందరామూర్తి గారు అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటాం, అందులో ముందుగా వచ్చేది అదే పాట అన్నమాట. అండ్ షో బాగుంది మీకు తెలుసా, హైలైట్గా ఉంది ఈరోజు అంటూ మెసేజ్ చేశారు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ ఐలవరం నుండి దోకుపర్తి గోపాలరావు మెసేజ్ చేశారు, లాస్ట్ సాంగ్ ఈరోజు మన షోలో వేసింది నేను ముగ్గురు, ఐ మీన్ వాణి విశ్వనాథ్ సాంగ్ ఒకటి ప్లే చేశాను కదా నేను, ఘరానా మొగుడు చిత్రం నుంచి కిటుకులు తెలిసిన, అది కూడా వర్షం పాటే, అక్కడ మిస్ అయ్యారనమాట మీరు. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ బిజ్లీ వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటూ లాలజలం కాదండి ఉపేంద్ర పాలమూరు నుండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్

0: గుంటూరు నుండి దాసరిపాలెం శివదాసురెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ జానకి రామ్, పి జానకి రామ్ నందిగామ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ బాగున్నారా అంటూ మెసేజ్ చేశారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ. కడల్ హార్మోన్ కాదు, యాక్చువల్గా ఈ హార్మోన్ ఏంటనేది నేను అడిగాను, ఓకేనా? ఎనీవే నేను బాగున్నాను, థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ చెప్తాను నేను. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల నుండి మెసేజ్ చేశారు. సో ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి. మరి ఇంతకీ నేను అడిగిన ప్రశ్న, దాని ఆన్సర్ చూసేద్దాం. నేనేం అడిగాను అంటే, లవ్ హార్మోన్ అని దేన్ని అంటారు? విచ్ హార్మోన్ ఈజ్ కాల్డ్ లవ్ హార్మోన్? ఆక్సిటోసిన్ అండి. ఆక్సిటోసిన్ అనేది ఆన్సర్ అనమాట. సో ఏంటంటే, ఆ హార్మోన్ని పెంచుకోండి, స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించుకోండి అని చెప్పడం కోసం చెప్పానన్నమాట. సో అది మ్యాటర్. ఈరోజు సందడి సందడి ఇలా మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి 4 hours 8 minutes వచ్చేసింది వీబీ క్లాక్. వివిధాలోకి ఎంటర్ అయిపోదాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఒక మధురమైన స్వరం, 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఫోర్ అవర్స్ 15:30 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆఖరి పోరాటం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం. అభిలాష చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం విన్నారు. వినబోతున్న పాట పెద్దన్నయ్య ఈ చిత్రానికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మచిలీపట్నం.

0: చరిత్రకి
1: గోవిత గోవిత. అల్లరి అల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వినబోతున్న తర్వాతి పాట నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కవిత కృష్ణమూర్తి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం. ఇది లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతంలో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి వివిధలో చివరిగా వినబోతున్న పాట ముత్యమంత ముద్దు. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి వేటూరి సింధు రామూర్తి గీతం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరింతవరకు వివిధ కార్యక్రమంలో వేటూరి సుందరరామూర్తి గారి స్పెషల్ లిరిసిస్ట్ స్పెషల్ గా విన్నారు. 4 hours 50 minutes 12 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ నౌ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జోస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్. దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. చెప్పాలంటే నవ్వుతూ సరదాగా చెప్పాల్సిన టాపిక్ కాదు, కానీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఈ మధ్య డివోర్స్ రేట్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అడ్జస్ట్ ఎవరితో ఎవరు కాలేకపోతున్నారు. తప్పెవరిది అన్న విషయం పక్కన పెడితే, డివోర్స్ అయితే పర్వాలేదు, దీనిపై మెంటల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఇద్దరిపై. అండ్ స్పెషలీ ఇఫ్ దేర్ ఆర్ చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్, అది ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లలను మానసికంగా శారీరకంగాను ప్రభావితం చేస్తాయి. వారి చిన్న మనసుపై చెడు ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం. అటువంటి పరిస్థితుల్లో విడాకులు వారిని మానసికంగా పాడు చేస్తాయి. ఈ షాక్ ని వారు జీవితాంతం మర్చిపోలేరు. తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకుంటే అది వారిపైనే కాకుండా వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. విడాకుల ప్రక్రియ, దాని పరిణామాలు పిల్లలకు మానసికంగా సవాలుగా ఉంటాయని మీకు తెలుసా? తెలుసుకోండి మీ చేతంతో ఈరోజు వెన్నెల ప్రోగ్రామ్ లో. మోస్ట్ ఇంపార్టెంట్లీ, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలుంటే తల్లిదండ్రుల విడాకులు వారిపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ వయసులో పిల్లల జీవితం ఒక దశలో ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అన్ని విషయాలను బాగా అర్థం చేసుకునే తెలివితేటలు వారికి లేవు, కానీ వారు అడిగే ప్రశ్నలు చాలా లోతైనవి. అలాగే ఈ వయసులో ఉన్న ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ ఇతరుల ముందు తమను తాము చూపించుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. తమ తల్లిదండ్రులతో కలిసి అటు ఇటు వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా ఈ వయసులో జరిగిన మంచి చెడు సంఘటనలను జీవితాంతం మర్చిపోరు, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందువల్ల ఈ వయసులో తల్లిదండ్రులు పిల్లలని పెంచడానికి చాలా దగ్గరగా ఉండాలి. తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్తో. తల్లిదండ్రుల డివోర్స్ వార్త వినగానే పిల్లలు తరచుగా గందరగోళం, యాంగర్, విచారం, ఫియర్ వంటి భావాలను అనుభవిస్తారు. అన్ని నెగటివ్ ట్రేట్స్, అన్ని నెగటివ్ క్వాలిటీస్, అన్ని నెగటివ్ ఫీలింగ్స్. ఇది ఎందుకు జరుగుతుందో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పొచ్చు. నిన్నటిదాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు రేపటి నుంచి కలిసి ఉండరు అనే చేదు నిజం వారిని మానసికంగా కుంగదీస్తుంది. ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం కలుగుతుంది. పేరెంట్స్ డివోర్స్ పిల్లల్లో సెక్యూరిటీ భావాన్ని బలహీన పరిస్థితుందని మీకు తెలుసా? ఇంట్లో ఎన్వైరన్మెంట్ పిల్లలకు స్ట్రెస్ కలిగిస్తుంది. దీంతో వారు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. తమ కుటుంబం విచ్ఛిన్నమవుతుందని, ఇకపై ఆధారపడే వారు లేరని భావించే అవకాశం ఉంది. ఏ విషయంపైనా సరిగ్గా ఫోకస్ చేయలేరు, చేసినా మధ్యలోనే వదిలేస్తారు. ఇప్పటి వరకు ఇద్దరు పేరెంట్స్ కలిసి ఉన్నారు, ఒక సెక్యూర్ ఫ్యామిలీ గూటికి చేరాక ఎంత హాయిగా ఉంటామని వాళ్ళకి తెలుసు. చిన్న చిన్న గొడవలైతే అని వాళ్ళ పిల్లలకు కూడా అర్థమైంది. కానీ డివోర్స్ అయిపోయింది, ఇక కలిసి ఉండలేరు అంటే ఎవరితో ఉంటాము, ఎక్కడుంటాము, ఒక్క పేరెంట్ అన్నీ చేయగలరా అన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళకు వస్తుంది. చేస్తారేమో, పని మనుషులను పెట్టుకుంటారేమో, సర్వెంట్స్, మేడ్స్, నానీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కేర్ గివర్స్ పెట్టుకుంటారేమో, కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే అది వాళ్ళ ఏజ్ కాబట్టి. అర్థం చేసుకోలేరు, ఏమైపోతామో అని ఆలోచిస్తూ ఉండిపోతారు. దే కెనాట్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ఎనీ సోషల్ యాక్టివిటీస్. దీంతో వాళ్ళ చదువులు కూడా దెబ్బతింటాయి. పేరెంట్స్ డివోర్స్ పిల్లల ఎడ్యుకేషన్ పై పెద్ద ప్రభావం చూపుతుంది. క్లాస్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఫోకస్డ్గా ఉండలేరు, నేర్చుకోలేరు. ఇది వారికి కష్టంగా ఉండొచ్చు. అసలు విషయానికి వస్తే వారికి చదువు పట్ల ఆసక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోవచ్చు. పాఠశాలల్లో ఇతర పిల్లలతో వారి సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. ఇతరుల పిల్లలు తల్లిదండ్రులతో గడిపే విషయాలను చెప్తుంటే ఈ పిల్లలు మనసుకు గాయం అవుతుంది. అటు వాళ్ళతో ఓపెన్గా చెప్పలేరు, ఎందుకంటే అంతా చిన్నపిల్లలే కాబట్టి చెప్తే హేళన చేస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది. అలాగని లోపల దాచుకోలేరు. దే గో త్రూ అ గ్రైండ్. పేరెంట్స్ డివోర్స్ తర్వాత పిల్లలు తరచుగా పేరెంట్స్ ఇద్దరితో తక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది వారి సంబంధంలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. తత్ఫలితంగా పిల్లలు తల్లిదండ్రులను నిందించవచ్చు, వారి మధ్య సంబంధం దెబ్బతినొచ్చు. పెళ్లి బంధం అంటేనే ఆ పిల్లలకు విరక్తి కలగొచ్చు. పేరెంట్స్ డివోర్స్ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి, వారి గురించి ఆందోళన చెందేలా చేస్తాయి. తల్లిదండ్రులలాగే తమ జీవితంలోనూ ఇలాగే జరుగుతుందని భయపడతారు. చాలా విషయాల్లో వెనకడుగు వేస్తారు. ఆత్మాన్యత భావం ఎక్కువగా పెరుగుతుంది. తల్లిదండ్రుల విరాకులు పిల్లలపై పెను ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలున్నాయి. ఒక కంట్రీ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసే ఆలోచనలో ఉంది.
దాని ప్రకారం విడిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ బిడ్డను పెంచడానికి కలిసి పనిచేయాలి అని. ఇలాంటివి చట్టాలు ఎంతున్నా కానీ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద చైల్డ్ అని మనము తెలుసుకోవాలి. ఆ ఎఫెక్ట్ ఏంటి, డివోర్స్ ఇంపాక్ట్ ఏంటి, డివోర్స్ ఎఫెక్ట్ ఏంటి పిల్లలపై అని మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారు దంపతులు. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతుంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు వారికి సర్ది చెప్పేందుకు ఇంట్లో పెద్దలు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం అన్ని మినీ కుటుంబాలే, మైక్రో కుటుంబాలు అయిపోతున్నాయి. ఇదే విడాకుల దాకా వెళ్లేందుకు ప్రధాన కారణంగా మారుతుందని పెద్దలు అంటున్నారు. పేరెంట్స్ విడాకులు పిల్లల్ని మానసికంగానే కాదు, శారీరకంగా వారి హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి మీరు అలా ఆ సిటీ సివిల్ కోర్టో ఇంకా ఈ ఫ్యామిలీ కోర్ట్ దగ్గరికి వెళ్తే ఆ కౌన్సిలింగ్ జరిగే దగ్గర కూర్చుంటే ఏమేమి అవుతుందని అందరికి ఇలా కనువిప్పు అవుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో మనము కార్డ్స్ పుచ్చుకుంటూ ఉన్నాం, పెళ్లి కార్డ్ అంటే ఇన్విటేషన్ తప్పకుండా రావాలని. ఇంకోవైపు చూస్తే డివోర్స్ రేటు క్రమంగా అసలు ఎట్లా అంటే చాలా పెరిగిపోతూ ఉంటుంది. వారిద్దరూ తమ తమ గౌరవాలకు అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటే సరే కపుల్స్, తమ వల్ల ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుంటున్నారు. ఏ బిడ్డైనా తల్లిదండ్రులు కలిసి తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటాడు. కానీ తల్లిదండ్రి మధ్య ఎవరిని ఎంచుకోవాల్సిన ప్రశ్న ఆ పిల్లలకు వస్తే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఏమంటారు, ఎవరికి ఎలా చెప్పుకుంటారు, అంత తెలివి ఉంటుందా? కాబట్టి విడాకుల ప్రక్రియ పర్యవసనాలు అనేవి పిల్లలను మానసికంగా చాలా దెబ్బతీస్తాయి. విడిపోయిన తల్లిదండ్రులను కలిగి ఉన్న పిల్లలు తల్లి లేదా తండ్రి ఒకరితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆ ఒక్కరు కూడా ఉద్యోగాల పేరుతో వీరికి దూరంగా ఉంటే అది ఇంకా కష్టంగా మారుతుంది. ఇది వారిలో అనుబంధాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది.

పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని నిందించవచ్చు, వారిపై కోపాన్ని ప్రదర్శించవచ్చు. నిజానికి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉంటేనే పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదుగుతారు. కాబట్టి కేవలం మీ సుఖ సంతోషాల కోసం విడాకుల జోలికి వెళ్ళకండి, మీ బిడ్డ కోసం ఆలోచించండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంకా చాలా ముఖ్యం, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం దెబ్బతీసినట్టే అవుతుంది. అంతేకాకుండా విడాకుల దాకా ఎందుకండి, ఇంట్లో తరచుగా కొట్లాడుకునే కపుల్స్ ఎంతో మంది ఉన్నారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు, అసలు పై కప్పులు వేసిపోతుందేమో, ఎవరేమనుకుంటారో అని అసలు ఇంత కూడా ఆలోచించకుండా చిన్నపిల్లల ముందే పెద్ద గొడవలు పడుతూ ఉంటారు పేరెంట్స్. ఇలాంటివి కూడా చాలా ప్రభావం చూపుతాయి పిల్లల పైన. అందుకే పిల్లలు ఒక వయసు వచ్చాక, యంగ్స్టర్స్ అయ్యాక, వాళ్లకు తరచుగా ఏంటంటే అబ్బా ఇంకా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని, ఈ మధ్య పేరెంట్స్, సమాజము, రిలేటివ్స్ వీళ్ళంతా పొడుస్తూ ఉంటారు, ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ మ్యారేజ్. ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసినట్టయితే వాళ్ళ జీవితంతో పాటు ఇంకొకరి జీవితం, వాళ్ళ పార్ట్నర్ జీవితం, ఒకవేళ అనుకోకుండా పిల్లలు కలిగితే ఆ పిల్లల జీవితం, అందరి జీవితాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ డోంట్ ఎన్కరేజ్ దట్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. ఏంటంటే పెళ్లి కావాలి కదా, ఇది కావాలి కదా అని అందరూ అంటారు. అది కావాలి కదా అని వాళ్ళని తీసి తీసి మనము ఇంకో దాంట్లో పడేయలేము, ఒక డేంజరస్ జోన్లో వాళ్ళని పెట్టలేము. సో విత్ దిస్ వెరీ షాకింగ్ ఇన్ఫర్మేషన్, దిస్ మైట్ షాక్ యూ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యువర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై. Call or messages on 0951522709. That's 0951522709. Or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lumhe.venela. That's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రాష్ట వ్యాప్తంగా పలు మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు మరణించడంతో ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించి భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జూన్ 4 పోలింగ్ జరిపి వెంటనే ఫలితాలు ప్రకటించాలని సూచించింది. రాష్టంలోని 352 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి జూన్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు. ప్రభుత్వం అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తోందని ఆముదాల వలస శాసనసభ్యులు కూన రవికుమార్ పేర్కొన్నారు. ఈరోజు శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ద్వాక్రా మహిళల ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ను శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్తో కలిసి ప్రారంభించారు. సంపూర్ణ అక్షరాస్యత ధ్యేయంగా పోలవరం జిల్లాలోని 15 నుండి 59 మధ్య వయసు గల వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడుతున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఎబోలా వైరస్ పట్ల రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి విజయవాడకు చేరుకున్న 185 మంది ప్రయాణికులకు రాష్ట వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించినట్లు డాక్టర్ సుజన తెలిపారు. విజయనగరం జిల్లాలో రీసర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, ఈకేవీసీ ప్రక్రియ, వెబ్ ల్యాండింగ్, రెవెన్యూ 1 డిజిటలైజేషన్ కార్యక్రమాలను నిర్దేశిత గడువుల్లోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, రాష్ట ప్రధాన భూ పరిపాలనా కమిషనర్ ఈరోజు నిర్వహించిన రాష్టస్థాయి దృశ్య మాధ్యమ సమీక్షలో తెలిపారు. అనంతపురం జిల్లాలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనలో తాము ఎంతో అభివృద్ది చెందామని కేంద్ర ప్రభుత్వం పథకాలు లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

0: భారతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఫ్రెండ్స్ మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి హై హలో నమస్తే, అస్సలాం వలైకమ్. ఈ సరదా సాయంత్రం సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను. నేను మీ అన్వర్. మరి కలేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోల సమయం చూస్తే 5:06. మరి 5 to 6 అంటే గీత్ గాథా చలంటూ సూపర్ హిట్స్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ గీత్ గాథా చల్ ప్రోగ్రామ్ని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ ఏ జెంటిల్మెన్ మరియు బాద్షాహ్. మరి ఈ మూవీస్ నుంచి రాబోతున్న సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వీడు. ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటచూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ కథా చల్ ప్రోగ్రామ్ లో మరిప్పుడు నెక్స్ట్ మీకు సరబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ బద్రీనాథ్ కదులుహనియా మరియు కమాండో 2. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం విండు. ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నమస్తే బహనోర్ భయ్యు, బడే హి కమ్ శబ్దో మే ఆకో సునానా చాహతా హూ ఉస్ సాల్ కా లోకప్రియ గీత్ సలాం లే జాతా హువా ఉడన్ ఖటోలా ఔర్ బీన్ బజాతీ హుయి నాగి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
5: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆటంకం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ కథా చల్లో హిందీ సూపర్ హిట్ సాంగ్స్ 2 ఎంజాయ్ చేస్తావు. మరిప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా

ఫ్రమ్ ది మూవీస్ ముబారకన్ మరియు రాప్తా. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ కథా చల్ ప్రోగ్రాంలో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ ఆష్కీ 2 మరియు మిర్జా. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం. ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పాటు సిక్కింలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా గ్యాంగ్టక్ చేరుకున్న రాష్టపతి రేపు నాదులా కనుమను సందర్శించి అక్కడ సైనికులతో సంభాషిస్తారు. గ్యాంగ్టక్లోని సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. రాష్ట వ్యాప్తంగా బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం వేదికగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 19,880 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా మొత్తం 19,771 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని రేపు ఎల్లుండి అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి జరిగే రాష్టస్థాయి మహానాడు ఏర్పాట్లను మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత అనగాని సత్యప్రసాద్, సవిత పరిశీలించారు. శ్రీశక్తి థీమ్తో పాటు కార్యకర్తే అధినేత అనే నినాదం ఈసారి హైబ్రిడ్ విధానంలో జరిగే మహానాడులో ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదవుతోందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా కొన్ని జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు, mygov.in వెబ్సైట్కు గానీ, నరేంద్ర మోదీ యాప్కు గానీ ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోల సమయం చూస్తే 6:05. మరి ఈ టైంలో మనమంతా కృష్ణా తీరం అంటూ న్యూస్ సూపర్ హిట్ సాంగ్స్ వింటూనే చక్కగా జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడేసుకుంటూ ఉంటాం కదా. మరి మీకోసం అలాంటి ముచ్చట్లను తీసుకొచ్చేసాను, వాటన్నిటిని మీకు చెప్పేస్తాను. అంతకంటే ముందు ఒక మంచి పాట వినిపించేసి మరి మీకోసం గేమ్ చేంజర్ మూవీ నుంచి మన మచ్చ అయితే సిద్ధంగా ఉన్నారు. మరి మీరు కూడా విని ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. వివరాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద స్థానిక ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కాలుష్య నివారణ చర్యల విషయంలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: మీరు ఎలాబరేట్ గా కనుక ఎక్స్టెన్సివ్ గా కన్సర్న్ తో చేయకపోతే మాట ఇది మనం తప్పు చేసాం. ఎందుకంటే మనం కొన్నిసార్లు సహజంగా వదిలేసినా పర్లేదు, కానీ ఇది మీరు సంవత్సరం పెట్టుకుని స్టిల్ మీరు ముందుకు తీసుకెళ్ళాం. టైం తగ్గే కొద్దీ మీకు సబ్స్టాండర్డ్ వర్క్స్ పెరిగిపోతాయి. నాసిరకొప్పలు అయిపోగానే తర్వాత మీరు ఎందుకంటే బెడ్స్ గానీ మీకు ఘాట్స్ గానీ మీరు బలంగా చేయకపోతే మీరు మన నమ్మొస్తారు. సే దట్ లెట్ అస్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ అస్ పాసిబుల్.
0: ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నాదండ్ల మనోహర్, కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా నమోదు కావటం, చనిపోయిన వారు, రెండు మూడు చోట్ల ఓటర్లుగా పేర్లు నమోదైన వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా అనర్హులైన వ్యక్తులు జాబితాలో లేకుండా చూడటం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన ఫారాల పంపిణీతో పాటు వివరాల సేకరణ నిర్వహిస్తారన్నారు. ముసాయిదా ఓటర్ జాబితా జూలై 21 ప్రచురించబడుతుందని, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, పలు సాంకేతిక కారణాలతోనే కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 49 డిగ్రీల

0: వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని చెప్పారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్ఫారాలు వేడెక్కడం వంటి సాంకేతిక కారణాలతోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి వివరిస్తూ,
1: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్ గా సమాచారం ఇస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాం.
0: రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ రంజన్ మిశ్రా వివిధ వర్గాల నుంచి వినతి పత్రాలు ఈరోజు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి సమగ్రమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. వెలుగుబడ్డ వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఈ సమాచారం ఎంతో కీలకమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎడ్సెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఎడ్సెట్లో 99.30% ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 19,880 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 19,741 మంది అర్హత సాధించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈరోజు నిర్వహించారు. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విదేశీ ప్రయాణికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది వైరస్ పరీక్షలు చేపట్టారు. ఎబోలా వైరస్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతోంది. అనంతపురం జిల్లాలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, గ్రామీణ సడక్ యోజన పథకాల వల్ల తాము ఎంతో అభివృద్ధి చెందామని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా బుక్రాయ సముద్రం మండలానికి చెందిన లబ్ధిదారులు మీనాబాల ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: నా పేరు మీనాబాల. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో 2020 కరోనా నాటి నుంచి ఇంతవరకు ఈ 6 సంవత్సరాలుగాను మేము ఉచిత బియ్యం పొందుతున్నాము. ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో మేము ఇవన్నీ లబ్ధి పొందుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము.
0: అదే మండలానికి చెందిన మరొక లబ్ధిదారులు అక్కులప్ప, ఇల్లు లేని తమకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇల్లు కల నెరవేరిందని పేర్కొంటూ,
3: నా పేరు పూలకుంట అక్కులప్ప, బుక్రాయ సముద్రము. మాకు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద పక్కా గృహం మంజూరు చేసినారు. గతంలో మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. పక్కా గృహం శాంక్షన్ చేసినందువల్ల పక్కా గృహంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. మాకే కాదు, కోట్లాది మంది భారతీయులకు మన ప్రధానమంత్రి మోడీజీ గారు గృహాలు మంజూరు చేసి వారందరినీ సంతోష పెడుతున్నారు.
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా తమ కుటుంబాలకు ప్రత్యేక లాభాలు చేకూరాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆకాశవాణితో ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమన జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆరోగ్య భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ఏఐను వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ

పార్టీ జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ వాస్క వెల్లడించారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఈరోజు నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ భాగస్వాముల సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొలిసారిగా ఏఐ ఆధారిత ఇన్నోవేషన్లను వైద్య సేవలో ఉపయోగించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
5: 101.3.

మీడియా ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం కృష్ణా తీరంలో. మరి జింగ్ జింగ్ అమేజింగ్ విషయాలు మాట్లాడేసుకుంటూ మంచి మంచి సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి కలెక్ట్ చికెన్ స్టార్ట్ చేద్దాం ఇవాళ మన కృష్ణా తీరాన్ని విత్ దిస్ సూపర్ హిట్ సాంగ్ తో. ఆల్రెడీ విని ఎంజాయ్ చేశాం కదా భయ్యా, మరి ఒక మంచి విషయం వినాలి కదా. ఇంతకు ఇప్పుడు మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే భయ్యా, మన పెద్దలు ఎప్పటి నుంచో మనకు చెబుతూనే ఉన్నారు, చెబుతూనే ఉంటారు, ఒక నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు అబ్బాయి మంచిది అని. అది మన పెద్దలు మనకి ఎప్పుడు ఎలా చెప్పినా కానీ ఆ మాటను మనం మాత్రం సరిగ్గా ఆచరిస్తామో లేదో కానీ మనలో ఎవరో ఒక మహానుభావులు ఆ మాటను సముద్రంలో ఉండే సముద్రపు కుక్కలకి, అదేనండి సీ ఓటర్స్ అంటారు చూసారా, వాటికి కూడా చెప్పినట్టున్నారండి. మరి లేకపోతే ఏమంటారు మాస్టరు, అవి సముద్రం లోపలికి వెళ్ళిన ప్రతిసారి కొన్ని రాళ్ళను తీసుకొని వాటి ఛాతి దగ్గర ఒక జోబులాగా ఉండే ఒక సంచిలో దాచుకుంటున్నాయట. కొన్ని కొన్ని విషయాలు మన మనుషులకన్నా కానీ ఈ జంతువులకు బెలి అర్థమవుతాయ్యా. ఇంతకీ అయ్యా రాళ్ళను తీసుకుని ఏం చేస్తారనుకుంటున్నారు? ఏమి చెయ్యబయ్యా, జస్ట్ అక్కడ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ వదిలేసిపోతాయి అంతే, సరదా, ఇట్స్ ఎ ఫన్, అదన్నమాట సంగతి. మరి మనం మాత్రం నాలుగు రాళ్ళు అనుకేసుకోమంటే ఎనకోవడమే అత్తనం, మనం ఏసుకోవట్లే, అదన్నమాట సంగతి. సో మరి ఈ విషయం విన్న తర్వాత ఇంకొక మంచి పాట వింటే బాగుంటుంది కదా, అందుకే మీకోసం ఫంకీ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్డ్ టు

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మచ్చుకుంటూ మరియు సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. భయం మీ అందరికీ డైనోసార్ల గురించి తెలుసు కదండి. డైనోసార్లు అండి, అబ్బా సినిమాలో చుట్టమే కానీ బయట పెద్దగా పరిచయం లేదండి అంటారా? మాకు మాత్రం ఉందేటి, మాకు ఆ మాత్రం తెలుసు, మనం సినిమాలో చూసిన బ్యాచే కదా. ఇంతకీ విషయం ఏంటి భయ్యా, ఈ డైనోసార్లు కనుక మళ్ళీ మన భూమి మీదకి తిరిగి వచ్చిందనుకోండి, ఎలా ఉండదు అనుకుంటున్నారు పరిస్థితి? అంటే ఆ మధ్యన ఎవరో చెప్పారు కదా, ఏదో పరిశోధనలో ఏదో దానికి సంబంధించినటువంటి ఎముకలు దొరికాయి, గుడ్డూడి దొరికింది అని. ఏమో భయ్యా, ఇటువంటివన్నీ విన్నప్పుడు నిజమనిపిస్తుంది కానీ ఇప్పుడు చెప్పే విషయం విన్న తర్వాత మాత్రం మామూలుగా ఉండదు, రచ్చరచ్చగా ఉంటుంది. ఇంతకీ మ్యాటర్లోకి వెళ్ళిపోతే భయ్యా, ఒకవేళ ఈ డైనోసార్లు కనుక మళ్ళీ మన భూమి మీదకి తిరిగి వచ్చి బతికి బట్ట కట్టాలనుకుంటే ఇప్పుడున్న దానికన్నా రెట్టింపు ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లెవెల్ ఎంత తెలుసా? ఇప్పుడున్న దానికి డబుల్ ట్రిబుల్ అనమాట. అంతేకాదండి, ఇప్పుడున్న వేడి ఉంది చూశారు బయట మనకి, ఈ వేడి వాటికి సరిపోదంట. దీనికి 3 రెట్ల కన్నా ఎక్కువ ఉండాలట ఆ వేడి. 6.5 లక్షలు అంటే 6.5 లక్షల ఏళ్ల కిందట అవి జీవించిన కాలంలో భూ వాతావరణం అలాగే ఉండేదట. మరి ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, ఎంతకీ ఇవాళ బయట ఎండ ఎలా ఉందంటారు? దాంతో కంపేర్ చేసుకుంటే భయ్య ఇప్పుడు మనకు చాలా కూల్గా ఉంది ఉన్నట్టే కదా భయ్య. అదన్నమాట సంగతి. అనుకుంటాం పాత రోజు వస్తే బాగుంటాయని, కానీ దానికి తగ్గట్టు ఉంటుంది అన్నమాట విషయం.

ఎవరు ఇది విన్నాక అర్థమైందనమాట. అది మ్యాటర్. మరి ఈ విషయం ఉన్న తర్వాత ఒక మంచి రంగురంగుల పాట వింటే బాగుంటది కదా. అందుకే మీకోసం అమరత్ మూవీ నుంచి ఈ కూల్ మెలోడియస్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. మరి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే భయ్యా, డిసెంబర్ నెల వచ్చిందంటే క్రిస్మస్ వేడుకలు బాగా జరుగుతాయి. ఆ టైంలో క్రిస్మస్ తాతగారు వచ్చి మనకి అదే చిన్న పిల్లలకి చక్కటి చాక్లెట్లు గిఫ్ట్లు లాంటివి పంచుతూ ఉంటారు. ఇది మనకు తెలిసినది, మనం చూసిన కథ. కానీ జర్మన్లో మాత్రం అదే మన జర్మనీలో మాత్రం ఇలా కాదంట భయ్యో. అక్కడ క్రిస్ కైండ్ అనే ఒక సాంప్రదాయం ఉందట. అక్కడ క్రిస్మస్ తాతకి బదులుగా ఓ అందమైన యువతి వచ్చి పిల్లలకి చక్కటి బహుమతులు పంచుతారట. అదేంటో భయ్యా, మనకి ఎప్పటిదాకా ఎవరూ బహుమతులు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వరు, మనకి ఎవరూ కనబడరు. అదేంటో మరి సృష్టి రహస్యం అదనమాట సంగతి. సో మరి ఈ విషయం గురించి ఆలోచిస్తూ మీకు ఎవరైనా బహుమతి ఇచ్చారు లేదని మర్చిపోయి ఇప్పుడు వచ్చే మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్చం చేసుకుంటారు? వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడేసుకుంటున్నాం. భయం మనకి, అదే మీలో చాలామందికి, మనలో చాలామందికి ఉదయాన్నే లేవగానే మన బెడ్ మనకే సర్దుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మీ జీవితంలో మిమ్మల్ని విజయవంతులు కాబోతున్నట్లుగా ఒక సూచిక చూపిస్తుందట. ఏంది భయ్యా ఏం చెప్తున్నారంటారా? ఏం లే భయ్యా, సింపుల్ భయ్యా, మనకు ఉదయం లేవగానే మీ బెడ్ మీకే సర్దుకునే అలవాటు ఉందా? అలా ఉంటే గనక మీ జీవితం చాలా విజయవంతంగా సాగుతుంది అని చెప్పుకోవచ్చట. అంతేకాదండో, మీరు ధనవంతులు కూడా అవుతారట. ఈ చిన్న అలవాటుతో, అలవడే ఆ చిన్న క్రమశిక్షణే, అదే మనకి డిసిప్లిన్ వస్తుంది కదా భయ్యా, ఆ డిసిప్లిన్తో ఆ రోజంతా మీరు చేసే పనుల్లో ఏకాగ్రతను పెంపొందిస్తుందని ఓ అధ్యయనం వారు వెల్లడిస్తున్నారు. చూసారా భయ్యా, మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల మనలో ఎంత ఏకాగ్రత పెరుగుతుందో. అందుకే అంటారు, మన పనులు మనమే చేసుకోవాలి అని. దానిలో చాలా లాజిక్లు, చాలా సక్సెస్ సీక్రెట్లు ఉంటాయి మరి. కాబట్టి ఎక్కడైనా ఇటువంటి వాటిని బాగా గట్టిగా ఫాలో చేద్దాం అనుకుందాం కాసేపు. అదన్నమాట సంగతి. సో మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఇంకొక కూల్ మెలోడీ సాంగ్ వింటే బాగుంటుంది కదా. అందుకే మీకోసం ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి మరి ఈనాటి మన ఈ కృష్ణా తీరం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి నేనైతే బై బై చెప్పే సమయం ఆసన్నమైనది ఈనాటి ఈ కృష్ణా తీరానికి. తర్వాత మనమంతా కలుసుకుందాం మనసున మన శైలో అక్కడ సినీ ఫిల్మ్ క్విజ్ గేమ్ షోలో. అదనమాట సంగతి మీరు కోసం అయితే వెనక ఇప్పుడు మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేసిన వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రాష్టంలో గతేడాది జరిగిన మెగా డిఎస్సీ 2025 నియామక ప్రక్రియపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్లో పేర్కొంది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రెండవ రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి గోదావరిలో పడవ మీదుగా పుష్కరాల పనులు, గోదావరి తీర ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం రెండవ దశ అమలుకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాను 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి 100% అక్షరాస్యత సాధించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ సూచించారు. పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలుపై సెన్సెస్ ఉన్నతాధికారుల బృందం ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. గ్రామస్థాయిలో సేకరించిన డేటా, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమగ్రంగా తనిఖీ చేశారు. స్థానికంగా కుటీర పరిశ్రమలు నడుపుతూ జీవనం సాగించే వ్యాపారులందరూ కేంద్ర ప్రభుత్వం అందించే ముద్రా యోజన లోన్లు, 35% రాయితీతో అందించే సబ్సిడీ లోన్లు, రాష్ట ప్రభుత్వం డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా అందించే ఆర్థిక రుణాలను తీసుకుని వ్యాపారాలను కొనసాగిస్తున్నట్లు బాపట్ల జిల్లా లబ్ధిదారులు చెబుతున్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అధికారులు మరింత నిబద్దతతో పనిచేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈరోజు అక్షర ఆంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఎన్సీసీ విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం, ఆత్మవిశ్వాసంతో దేశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈరోజు తిరుపతిలోని ఎన్సీసీ బాలికల బెటాలియన్లో నిర్వహించిన కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అనూజ్ వాద్వా పాల్గొన్నారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు.

0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్దతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట్ర విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్ట్రపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాజస్థాన్ బికనేర్ జిల్లా సంచు సరిహద్దు అవుట్పోస్టులో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన 4 అంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో దేశం ముందంజలో దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్టపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్టపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే 4 ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
4: The foreign ministers meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted 4 documents, a joint statement on the Indo-Pacific energy security and the Quad critical minerals initiative framework.
3: న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి

0: డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమాపేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్దికి స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాలుగు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫయర్ వన్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహాలీలోని న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ షెట్లర్లు పివి సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడీ 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్, చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ టోర్నమెంటుకు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు

లేనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వింటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా షూట్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 7:17. మరి ఈ టైంలో మనమంతా మనసును మనసే అంటూ ఫిల్మీ గేమ్ షో ఆడేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసై ప్రోగ్రామ్ని. తెలుసు కదా మిత్రులారా, నేను అడిగే ప్రశ్నకి మీరు సమాధానం పంపించాలి. మరి దానికోసం మీరు మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు తెలిసిన సమాధానం, మీ పేరు, మీ ఊరి పేరు జత చేసి 0866243814 అయితే వాట్సాప్ చేసేయండి. అదన్నమాట సంగతి. మరి ముందుగా మీకోసం దానిక ఒక ఫస్ట్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. ఆ ప్రశ్న ఏమిటి అంటే, చెప్పిన సమయానికన్నా లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడిని ఏమంటారు తెలుసా? పని లేదంటారా? జల్సా సినిమాలో ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? ప్రశ్న మరొకసారి, చెప్పిన సమయానికన్నా లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడిని ఏమంటారు తెలుసా? పని లేదంటారా? జల్సా సినిమాలో ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? మరి ఈ ప్రశ్నకి మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 అయితే కనుక వాట్సాప్ పంపించేసేయండి. మరి ఇప్పుడైతే మీకోసం వస్తుంది సూపర్ హిట్ సాంగ్ను వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనసైలో. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తుందా? చెప్పిన సమయానికన్నా లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు. మరి ముందుగా వచ్చేవాడిని ఏమంటారు తెలుసా? పని లేదంటారా? జల్సా సినిమాలో ఈ డైలాగ్ చెప్పిన నటులు ఎవరు అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే గణేష్ రాజు శ్రీవాత్స కొనప్పటి నుంచి పంపించేశారు. సంజయ్ సాహు అలియాస్ పవన్ కళ్యాణ్ అంటున్నారు, కాదు భయ్యా, సినిమా ఆయనే హీరో, కాకపోతే ఈ డైలాగ్ చెప్పిన ఆయన కాదు. కానూరు నుంచి తాతారావు గారు పంపించేశారు, గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు అంటూ, వెరీ గుడ్ ఈవినింగ్ సార్, భర్త నేను ఈ మూవీలో మాకు ఇష్టమైన మంచి పాట వినిపించదు, థ్యాంక్స్ అంటున్నారు. ఓకే సార్, మన క్వశ్చన్కి ఆన్సర్ ఏది? అది లేదే. హాయ్ నమస్తే, జల్సా అంటున్నారు రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి. జల్సా సినిమా నేను ఆల్రెడీ చెప్పేశాను కదండి, నేను అడిగిన ప్రశ్న కూడా అది కాదు కదా. నెక్స్ట్, హాయ్ ఐఎమ్ చందన ఫ్రమ్ మైలవరం, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించేశారు, 6 గంటల తర్వాత చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు అంటున్నారు. మీరు చెప్పిన మాటలు కొన్ని పాటిస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాదండి, ఆ డైలాగ్ చెప్పినది, అదన్నమాట సంగతి. ఇంతకీ తదుపరి కరీంనగర్ నుంచి పంపించేశారు, పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ అండి అంటూ, కాదుగా సోదరా మీ పేరు కూడా లేదు అందులో. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు ప్రకాష్ రాజ్ అంటూ, అది కూడా కాదండి, ప్రకాష్ రాజ్ గారు కూడా కాదు. ఇంతకీ ఆన్సర్ ఏమిటంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అండి. అవునండి, మీరు విన్నది నిజమే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చెప్తారా డైలాగ్ని సునీల్కి, అది సంగతి. మరిక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, దొమ్మిల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడి రా, నాకు టోర్నమెంట్లు పెట్టద్దు అంటూ మన బాలయ్య బాబు గారితో మంచి క్రాక్ డైలాగ్ చెప్పించిన ఆ డైరెక్టర్ ఎవరు? క్వశ్చన్ మరొకసారి, దొమ్మిల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడి రా, నాకు టోర్నమెంట్లు పెట్టద్దు అంటూ మన బాలయ్య బాబు గారితో మంచి క్రాక్ డైలాగ్ చెప్పించిన ఆ డైరెక్టర్ గారు ఎవరు? మరి మీకు తెలిస్తే వెంటనే 0866243814కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న సూపర్ హిట్ సాంగ్ను వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటకం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనసైలో. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాం కదా, గుర్తున్నదా? దొమ్మిలలో గోళ్ళ బెడలు చూడదా, నాకు టోర్లు బెడలు పెట్టద్దు అంటూ బాలయ్యబాబు గారితో కిరాకి డైలాగ్ చెప్పించిన డైరెక్టర్ ఎవరు అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూద్దాం. ప్లీజ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు అంటున్నారు స్వరూప రెబ్బన కొమరం భీం డిస్టిక్ నుంచి అంటూ. అర్థం కాలేదు భయ్యా. అనంతపురం నుంచి అన్నదగ్గర పంపించేశారు ఇందాక ప్రశ్నకి సరైన సమాధానాన్ని. కనకారావు గారు పంపించేశారు ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ అస్సలం వలైకుం అంటున్నారు. వలైకుం అస్సలాం సార్, నేను అడిగిన రెండు ప్రశ్నలకి సమాధానం పంపించేశారు. ఫస్ట్ దానికి సెకండ్ దానికి కలిపి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ గారు. అండ్ నెక్స్ట్ నార్కట్పల్లి మండలం నుంచి వెంకటేష్ హేమలత గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. కనూరు నుంచి తాతారావు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. పాలం పోలే గారు ఆలగడ్డ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర చిన్నమస్తంలోని పెద్దమస్తానరావు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్తో. ఇని హిమవంత్ కుమార్ గారు పంపించేశారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నున్న నుండి శుభారాణి రంగారావు గారు అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండారు పంపించేశారు, రైట్ ఆన్సర్. ఐఎమ్ ఏంజల్ ఫ్రమ్ మైలవరం నుంచి అంటున్నారు, రైట్ ఆన్సర్. ఒక రాంగ్ ఆన్సర్, ఒక రైట్ ఆన్సర్ పంపించేశారు, అదన్నమాట సంగతి. సో మరి అది సంగతి. మరి ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. గచ్చిబౌలి దివాకర్ అనకాపల్లి టీంలో 14th ప్లేయర్, లోకల్ పాలిటిక్స్ వలన పాపం తొక్కేశారు. ఇంతకీ ఈ 14th ప్లేయర్ గచ్చిబౌలి దివాకర్ గారు ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కనుక 0866243814 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తే సూపరేట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వన్ మీడియా ఫ్రెండ్స్ మీరు థాట్ యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము నా మనసున మనసైలో. ఇందాక ఒక క్వశ్చన్ విన్నాను అడిగాను కదా, గుర్తున్నదా? అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ లోకల్ పాలిటిక్స్ వలన పాపం తొక్కేశారు మన గచ్చిబోలి దివాకర్ గారిని. ఇంతకీ ఈ 14th ప్లేయర్ గచ్చిబోలి దివాకర్ గారు ఎవరో మీకు తెలుసా అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఏంటో చూద్దాం. కనకారు గారు పంపించేశారు పెడల నుంచి రైట్ ఆన్సర్తో. మైకేల్ జాక్సన్ ఫ్రమ్ గుంటూరు.

నుంచి రైట్ ఆన్సర్. ఆయన ఏం చేయాలి ఫ్రమ్ మైలవరం నుంచి అంటున్నారు, రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు అలగడ్డ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. దస్కరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు, రైట్ ఆన్సర్తో మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు. నెక్స్ట్ పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య శృతి అండాలనుకో ఫ్యామిలీ పంపించారు, రైట్ ఆన్సర్. హాయ్ అండి అంటున్నారు అయ్యప్ప హోమ్ సమీన్పూర్ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్ ఎడ్లపల్లి శ్రీనివాస్ గారు. నెక్స్ట్ నున్న నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చినమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్తో. ఎంఎంఎస్ నివాస్ పంపించేశారు నల్లపాడు గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం నుంచి శ్యామలా ప్రకాష్ పంపించేశారు, రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మూరు గ్రామం నుంచి వెంకటేష్ మహమ్మద్ దగ్గర పంపించేశారు, రైట్ ఆన్సర్. డి బాలాజీ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాత్స కొనపూర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఎన్ హేమంత్ కుమార్ గారు పంపించేశారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నా పేరు డి సూరిబాబు అంటున్నారు అండ్ కళ్యాణి కామేశ్వరపేట విలేజ్ నుంచి పంపించేశారు, శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్తో కలిపి. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్? ఇంతకీ ఎవరి గచ్చిబోలి దివాకర్ గారు అంటే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రిమ్మి బ్రహ్మానందం గారు. అదన్నమాట సంగతి. సో బ్రహ్మానందం గారు కామెడీ ఆశ్రమాలు సూపర్ ఉంటుందండి. ఇంతకీ ఏం సినిమా? కొంచెం ఇష్టం కొంచెం కష్టం. అదన్నమాట సంగతి. ఇదండి ఈనాట మన ఈ మనసులో మనసై మీరంతా వింటూ చక్కగా ఎంజాయ్ చేశారు కదా. మరిక నెక్స్ట్ మనం తర్వాత కలుసుకుందాం, తర్వాత కార్యక్రమం డ్యూయెట్ డ్యూయెట్లో. అంతవరకు ట్యూన్ చేస్తూ ఈ మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తున్న సుబ్రహ్మణ్యం ఫర్సైల్ నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూనండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. 3 డిస్కముల పరిధిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లలో సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని మంత్రి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం, పీఎం సూర్యఘర్ ద్వారా సౌర విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీంతో మహిళలు, యువత, రైతులు, చిన్న వ్యాపారులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని పలువురు లబ్దిదారులు పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా కార్డుదారులందరికీ రేషన్ సరుకులు నాణ్యంగా సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. సీఆర్జెడ్ నిబంధనలు అనుసరించి సముద్ర తీరం వెంబడి 200 మీటర్ల నుంచి 500 మీటర్లలోపే రిసార్ట్స్ అభివృద్ది చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పెన్షన్ పంపిణీకి సంబంధించిన విధానాలపై ఈ నెల 29వ తేదీన జిల్లాలోని పెన్షన్ పంపిణీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి ఫోటోలను రాష్ట కార్యాలయానికి పంపించాలని సంబంధిత అధికారులను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తుందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, విరతుల స్వీకార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పలువురు నుంచి వినతులను స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మరణించారు. ట్రాన్స్ఫార్మర్ను కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గోకవరం పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాగల 3 గంటల్లో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద కానీ విద్యుత్ స్తంభాల వద్ద కానీ నిలబడరాదని విపత్తు నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 8:06. మరి ఈ టైంలో మనమంతా డ్యూయెట్ డ్యూయెట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయెట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్ని. ఆమె అందాన్ని చూడాలని ఆ చందమామ సైతం మబ్బులను దాటుకుంటూ మెల్లగా వచ్చేస్తుందట. ఆ సూర్యుని వెలుగుల కన్నా, ఆ వెలుగు నుంచి వచ్చే ఆ వెచ్చదనం కన్నా ఈమె ఎదురైతే కలిగే ఆ భావన భావనలకే చెమటలు పుట్టేస్తాయట. అయినా అంత అందాన్ని దగ్గరగా చూస్తూ ఉంటే రుణమో ఫలమో ఇచ్చుకోరా, మనసు తీరా ఊహల్లోనే ఆ అక్షింతలను చెల్లించుకోరా. ఇదంతా కాస్త వినడానికి ఏదో పొదకట్టుగా అనిపిస్తుంది కదా, కానీ ఈయే పదాలను కాస్త చక్కగా సంగీతంతో సమకూర్చి మనం వింటే ఎంత బాగుంటుందో తెలుసా. అందుకే మీకోసం సోలో చిత్రం నుంచి మణిశర్మ గారి సంగీతంలో వచ్చిన ఈ పాట వినని మీకే తెలుస్తుంది.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

వెల్ మడియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసి ఉంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. మృదుమధురమైన ఆ కోమలి పేరు పలకడం కన్నా ఇంకా అందమైన పేరు ఏముంటుందో చెప్పండి. తలతలలాడే ఆమెను చూస్తూ ఉంటే జాబిలమ్మ కూడా మబ్బుల మాటున దాగిపోదా? ప్రేమలో ఉంటే అన్నీ ఇలాగే అనిపిస్తాయేమో ఆ ప్రేమికులకి. ఇదిగో ఇప్పుడు రాబోతున్న ఈ ప్రేమికుల వరుస కూడా కాస్త అటు ఇటుగా ఇదే మాదిరిగా ఉంది. అదేంటో ఒకసారి మీరే వినండి. నీవల్లే నీవల్ల చిత్రం నుంచి వస్తున్న ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫైను తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాత్సవ, ఆర్థికవేత్త డాక్టర్ శమికా రవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. జనాభా మార్పు సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు పెను సవాలుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తుందని చెప్పారు. దేశంలో మారుతోన్న జనాభా తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాట్లను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. సెమీకండక్టర్లు, విద్యుత్ వాహనాలు, సౌర ఫలకాలు, అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల తయారీలో అత్యంత కీలకమైన ఖనిజాల విషయంలో భారత్ అమెరికా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడులు వంటి అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే ఈ ఒప్పందం లక్ష్యంగా చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై క్వాడ్ దేశాలు దృష్టి సారించాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: Our four nations are also market economies. We believe strongly that economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability, as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves, while also assisting others.
0: అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4 జరిగిన క్రిటికల్ మినరల్స్ ఫోరంలోనే ఈ ఒప్పందానికి పునాది పడిందని ఆయన గుర్తు చేశారు. ఇలా ఉండగా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మెటోగి తదితరులు హాజరయ్యారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆవిర్భవించిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఆమోదం పొందుతోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అనేక దేశాల్లో దైనందిన జీవితంలో యోగా అంతర్భాగంగా మారిందని చెప్పారు. అహ్మదాబాద్లో జరగనున్న మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 భారతదేశ సాంప్రదాయ ఆరోగ్య సాధనమైన యోగాను ప్రపంచ క్రీడా విభాగంగా నిలబెట్టడంలో కీలకమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ ఛాంపియన్షిప్ కోసం సుమారు 75 నమోదు చేసుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 500 పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. యోగా

0: భారతదేశ సాత్వికమైన శక్తిని ప్రతిబింబిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి యోగా ఒక కీలక మాధ్యమంగా ఆవిర్భవించిందని మన్సుఖ్ మాండవీయ వెల్లడిస్తూ. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లి నిల్వల కనీస హామీ సేకరణ ధరను క్వింటాల్కు 1,270 రూపాయల నుంచి 1,580 రూపాయలకు సవరించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు సవరించిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NAFED, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా NCCF అధికారులతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించారు. నాణ్యమైన ఉల్లి నిల్వలను సమర్థవంతంగా సేకరించడానికి రైతులకు మెరుగైన ప్రతిఫలాలు లభించేలా చూడాలని ప్రహ్లాద్ జోషి అధికారులకు సూచించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈ 12 ఏళ్ల కాలం సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ పరివర్తనకు చిరునామాగా భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం సాధించిన 22 ముఖ్యమైన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్య భారతం, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఈరోజు ఢిల్లీలో వడగాలుల పరిస్థితులపై IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఢిల్లీలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ తెలియజేస్తూ,
1: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 3-4 డేస్, ఈస్ట్ అండ్ అడ్జాయినింగ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్, బట్ దేర్ ఆఫ్టర్ రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్స్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ, దట్ ఈస్ ఫ్రమ్ 29th May ఆన్వర్డ్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జాయినింగ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్ అండ్ ఓవర్ కేరళ అండ్ తమిళనాడు టుడే.
0: ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ KVIC 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక చారిత్రక మైలురాయిని సాధించింది. ఇది ఏకంగా 187,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. కేవీఐసీ చైర్మన్ మనోజ్ కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోట్లాది మంది గ్రామీణ కళాకారుల పరిశ్రమ వల్లే ఇది సాధ్యపడిందని తెలిపారు. ఇలా ఉండగా కేవీఐసీ 2 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని, వీరిలో 80% మంది మహిళలని ఆయన పేర్కొన్నారు. 12 ఏళ్ల క్రితం ఖాదీ పరిశ్రమ టర్నోవర్ కేవలం 30,000 నుంచి 32,000 కోట్ల రూపాయల మధ్య మాత్రమే ఉండేదని మనోజ్ కుమార్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి వెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. ఒక్కసారి గనుక ప్రేమ అనే రుచి మనసుకు తెలిసిన తర్వాత ఇక అది ఊరికి ఎందుకు ఉంటుంది? అసలు అలా ఎందుకు ఉండనిస్తుంది చెప్పండి? ప్రపంచమంతా ఒకవైపు, తాము మాత్రమే ఇంకొక వైపు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ ప్రేమికులు. అసలు స్వర్గం అంటే ఆ ఇంద్రుడు ఉండే స్థలం కానే కాదంటారు. ఇంద్రుడెక్కడో ఉంటాడు, కానీ మేమెక్కడ ఉంటే అక్కడే స్వర్గం ఉంటూ ఉంటుంది అంటారు ఈ ప్రేమికులు. మరీ అంతలా అంటే ఎలా? ఇదిగో ఇప్పుడు మనం వినేవారు కూడా అలాంటి వారే. ఒకసారి మీరే వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి మరి ఈనాటి మన ఈ డ్యూయెట్. డ్యూయెట్ మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా? తర్వాత మనం అంతా కలుసుకుందాం మధుర స్వరాలలో. అంతవరకు ఇప్పుడు రాబోతున్న గీతాలను వింటూ ఎంజాయ్ చేస్తూ రండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
6: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
6: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
6: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.
6: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
7: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 9:02. మరి ఈ టైంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ, మరింకెందుకు ఆలస్యం. స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మరి ఈ మధుర స్వరాలని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు చంటి మరియు బంగారు బుల్లుడు, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మరియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం మధుర స్వరాలలో. ఇప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న పాటలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ ప్రేమ మరియు అమరజీవి. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. మరి ఇప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ 4 స్తంభాలట మరియు సీతకొక చిలుక. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గంజాయి దమ్ము బిగించి కొడితే ఆపై కారా కిళ్ళి నవిలితే ముల్లోకాలు అరే అరే భాయి మన కాళ్లకు సలాం చేస్తాయి. ఏసుకున్న కిళ్ళి ఏసుకున్న కిళ్ళి బొర్రె బొర్రె బొల్డంతా తిరిగెను మళ్ళీ ఒర్రబ్బా ఏసుకున్న కిళ్ళి బొర్రె బొర్రె బొల్డ

కాలింది కత్తి మీది సామైంది రోయ్ హోయ్ సరదాగా తిరిగేవాణ్ణి త్వరలాగా బతికేవాణ్ణి ఆహా సరదాగా తిరిగేవాణ్ణి త్వరలాగా బతికేవాణ్ణి ఎవరో

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. స్టూడియోల సమయం 10:02. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని వినిపించిన రకాలి అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన వినిపించిన రకాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకు సరబోతున్న గీతాలు సుమంగళి మరియు సభాషి సూరి. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న వినిపించిన రకాలి కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు పూజా ఫలం మరియు మూగ మనసులు ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: FM 101.3.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు పిడుగురాముడు మరియు నవరాత్రి, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: పాటిలాగాడు.
1: హాయ్ బాబోయ్, ఏంటి?

డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీమతి మిరియాల రంగమ్మ బృందం వారిచే అనుమాలదేవి కథ తంబురు కథ వింటారు.

అక్షగాలు భిక్షగాలు వస్తారు, అరిదేశి పరిదేశి వస్తారు, చుట్టాలు పట్టాలు వస్తారు. అమ్మా నా ఇల్లంతా తరిగడిపోతుందని ఊరి శివరా ఇల్లు కట్టి

మెతికి పెట్టదు. అమ్మ భర్త పేరు గోపిరెడ్డి, అమ్మ హనుమానదేవి. చక్కగా ఊరు శివర ఇల్లు కట్టుకుని హాయిగా జీవిస్తున్నారు. అలకతా లాగుండగా ఊళ్ళో ఉన్న 6 మంది తోటుకోడళ్ళు, 6 మంది మర్ధులు, అత్తగారు మామగారు. అమ్మ చూసావా, పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు చేసి అన్నదానం వస్త్రదానం చేసి 6 మంది తోటుకోడళ్ళకి భగవంతుడు వాళ్ళ భక్తి దేవుడు మెచ్చి 6 మంది తోటుకోడళ్ళకి 6 మంది కొడుకులు మెచ్చి

రూపాయలు, ఎస్తే 1000 రూపాయలు, పట్టుకుంటే 10 రూపాయలు. కోటి సూర్య ప్రకారంగా ఉన్నారు 6 మంది హనుమాన దేవికి మర్ది కొడుకులు, 6 మంది పిల్లలు చక్కగా బడికి వెళుతున్నారు. ఆ ఊళ్ళో స్కూలు, ఊరు శివర బడి కట్టారన్నమాట. ఈ పిల్లలు కూడా అందరు పిల్లలతో పాటు చక్కగా రోజు బడికి వెళుతున్నారు. ఇలా కథలాగుండగా ఇక్కడ 6 మంది హనుమాన దేవి మర్దులు కాశీ స్నానానికి వెళ్లారు. ఆ స్నానానికి వెళుతూ, అయ్యో మా అన్నయ్య పెద్దన్నయ్య ఉన్నాడు కదా గోపిరెడ్డి, అన్నయ్యను కూడా కేకేద్దామని, అన్నయ్య మేమందరం స్నానానికి వెళుతున్నాం కాశీ స్నానానికి, నువ్వు కూడా వస్తావా? అలాగే తమ్ముడని 7 మంది అన్నదమ్ములు కట్టకట్టుకొని వారు కాశీ స్నానానికి వెళ్ళినారా. ఎప్పుడైతే కాశీ వెళ్ళిపోయారు, ఇక్కడ చక్కగా ఆగునుక 6 మంది తోటుకోడళ్ళు, 6 మంది ఒక పిల్లలు చక్కగా ఊళ్ళో ఉన్నారు. ఎప్పుడైతే ఉన్నారు, ఒక రోజు దిన ముందున 6 మంది పిల్లలు బడికి వెళ్లి వచ్చేటప్పుడు హనుమాన దేవి 7 మేడలు ఎక్కు చూసింది. అమ్మోయ్ పిల్లలు ఎంత

ఏ తల్లి కనదని అంతల్లేకెళ్ళి తన దగ్గర దాసి పుష్పాదనం కామున్నది. అమ్మ వాళ్ళు ఎవరో కాదు, మీ మధ్య ఒక కొడుకులు, ఏంటి మంచి పిల్లలు పుట్టారా, ఇంత అందమైన పిల్లలు, అయితే చూసావా నాకు లేని పిల్లలు వాళ్ళకు ఉండరాదని అమ్మ మధ్య కొడుకుల దగ్గరకు వచ్చింది.

చేస్తుంది. ఏమి తెలియని చిన్న పిల్లలు అమ్మరావే చక్కన తల్లి పెద్దమ్మ మా పెద్దమ్మ ఎడవ బోకు మేము పెద్దమ్మని మాకు తెలియదు అందుకోసమే రాలేదు. ఎడవ బోకమ్మ పెద్దమ్మ రేపు మళ్ళీ వచ్చేటప్పుడు మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాం పెద్దమ్మ. పిల్లలు కూడా ఇంటికి వెళ్ళిపోయారు అమ్మ పిల్లలు వస్తారని. అమ్మ హనుమాల దేవి పండి నిండా విషం నింపుకోని ఈ పిల్లలు ఎలాగా చంపేయాలని ఓటు ఒక విషాలు కలిపి పాలంటా జిల్లేడు పాలు పోసింది. ఎన్నంటా కొత్త సునం వేసి కొత్త కుండలో వంట చేసి ఇంటి మీద చల్లారి

పిల్లలకి, అక్కడ పడుకున్న పిల్లలు అక్కడే నిద్రా పోయి నారాయణ అమ్మా చిన్న పిల్లలు ఇస్త్రాక కాడే పడిపోయి నిద్రపోయినట్టుగా పొత్తుగా వచ్చేసింది పిల్లలకి. ఇస్త్రాకాడే పడిపోయారు. పడిపోగానే బాగా చూసింది వాళ్ళమ్మ, ఈ అన్నం తిని వాళ్ళ ఇళ్ళకెళ్ళి సస్తారు కదా అనుకున్నాను. ఈ పిల్లలు ఇక్కడే మరణించారు. అమ్మా తన ఇంటి వెనకాల పాడుబడ్డ బావి ఉన్నది. అమ్మా కాలుకి తడప కట్టి ఒకరిని ఒకరిని వీడ్చుకొచ్చి పాడునూతులో వాళ్ళని వేసిన అమ్మా ఆరు మంది పిల్లల్ని నూతులో వేసేసింది. నూతులో వేసి ఏముంటుంది, రాజ్యానికి నేనే రాణి, ఈ దేశానికి నేనే రాణి. అమ్మా మర్ది కొడుకులకి పిల్లలు లేరు, నాకు లేరు, ఇప్పుడు సమానం అయిపోయాము. నాకు పిల్లలు లేరని ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారనుకో, వాళ్ళకి నా ఆయాస్తం తేలిపోతుంది. అలాగే వెళ్లకుండా పిల్లలు కూడా చంపేశారని పక్క పక్క పక్క నవ్వుతున్నదమ్మా. ఈ పిల్లలు చంపి నూతులు వేయటము దాసీ పుష్పవతి చూసింది. అమ్మా ఏమీ తెలియనట్టుగా సుమ్ముగా ఉంది ఒక దగ్గర. ఎప్పుడైతే పిల్లల్ని చంపి వేసిందో నూతికాడికి వెళ్ళి వచ్చి ఏడు మీద నీళ్లు పోసుకొని, నా అంటూ పోయింది, నా మైలు పోయిందని ఏడేడు మేడల్లో ఉంది హనుమాలదేవి. హనుమాలదేవి కథ అలాగుండని, ఇక్కడ బిడ్డలకన్నా కన్న తల్లులు ఊరంతా తిరుగుతున్నారు. బాబు మా అబ్బాయి వచ్చాడా, అమ్మా మా బాబు వచ్చాడని ఆరు మంది తల్లులు ఊరంతా ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ, పంతులు గారి బడికొచ్చినారా ఏమయ్యావో దేవ పంతులు, మా పిల్లలు పొద్దుననంగా వచ్చారు, మా పిల్లలు ఇంటికి రాలేదు. అమ్మా నేను ఈవేళ ఒంటి పూడే బడిపెట్టాను, రెండో పూట బడిపెట్టలేదు. మీ పిల్లలు ఏ ఈదులు ఆడుతున్నారో, ఏ బాధుల్లో పడుతున్నారో వెళ్ళి మీరు చూసుకోండి అమ్మా. బడిలో ఉన్న చెప్పే నా భారం, బడి దాటాకి మీ ఇష్టం అమ్మా అనే మాటకెళ్ళి ఆరు మంది తల్లులు ఊరంతా ఎతుకు.

అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మా ఇంకే ఉంది, ఆరు మంది పిల్లలు పుడతడనగా బెళ్ళేకి వెళ్ళిపోయారు, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, ఏమైపోయారని ఏడుస్తున్నా. మీ పెద్ద తోటకోడలు హనుమాలదేవి పిల్లలకి మందు పెట్టి చంపివేసి

గడికి రాగానే ఆరు మంది పిల్లలు చెక్కపేడులాగా తెలిపి ఉన్నారు. అయ్యో భగవంతుడా, మా బిడ్డలు లేని బ్రతుకు మాకెందుకు, మేం కూడా ఇందులో పడిచేస్తామని ఆరు మంది తల్లులు అమ్మా ఒంటి మీద నగలన్నీ ఒలిసివేసి అమ్మా మా పిల్లలు మాకు చూపించావు, మాకు ఇదే చాలుని, ఆరు మంది తోటకోడలు ఒంటి మీద ఉన్న నగలు ముసలమ్మ చేతికి మూట కట్టి ఇవ్వగా ఆ ముసలమ్మ ఆ చేతో మూట పట్టుకుంది. ఈ ఆరు మంది తోటకోడళ్ళు పోయిందమ్మని నూతులు దూకారా ఏంటమ్మా పిల్లల్ని తీసుకెళ్లిపోతారు దానా ప్రతిష్ఠత చేసుకుంటారనుకున్నా, అలా కాకుండా తల్లిగారు కూడా చచ్చిపోయారు, అమ్మాయి నగల మూట నాకెందుకు, బతికే బాలే వాళ్ళు చనిపోయారట, నేను బ్రతకడం ఎంత పెద్ద గొప్పతనం కాదు, నేను కూడా చచ్చిపోతాను వీళ్ళ తోడని ఆ నగల మూట కూడా నూతులు వేసి ముసలమ్మ కూడా గోవిందమని నూతులు దూకింది. అక్కడికి పిల్లలు ఆరుగురు తల్లులు ఆరుగురు ముసలమ్మతో పదముగ్గురు పాడుపడ్డ నూతులు ఉన్నారు. అమ్మా ఒకసారి హనుమానదేవి నూతు కడుకు వచ్చి చూసి అమ్మా చూడగానే మధ్య కొడుకులు చచ్చిపోయారు తోటుకోడళ్ళు చచ్చిపోయారు, అమ్మా రేపు ముసలమ్మకి రేపు మాపో వర ఇచ్చే రోజు వస్తుంది, నెల అయిపోయింది, ఆ నెల డబ్బులు కూడా మిగిలిపోయాయి, ఆ డబ్బులు కూడా మిగిలిపోయాయని పక్క పక్క

నూతులో ఉంది. పుణ్యమే బ్రతకాలి, పాపమే చావాలని భగవంతుడు ముస్లిం వృద్ధాపు వేషం కట్టుకొని శంకరుడు నూతికాడు పుట్టి గోరుడంతా ఈ బుత్తు నూతులో వేశాడు. నూతులో వేయగాని ఆ నూతులో ఉన్న గంగా బొగబొగా వచ్చి ఆ ఒడ్డుకొచ్చి పడిపోయే 13 పీనుగులు. గోరుడంత ఈబుతి వేశాడు శంకరుడు. పక్క మట్టి దులుపుతూ దిగ్గు దిగ్గున లేచిపోయారు పిల్లలు. 6 మంది తల్లులు లేచిపోయారు. ఈ ముసలమ్మ కూడా లేచి కూర్చుంది. ఇళ్ళు వాకళ్ళు ఉంచుకుని నూతులు ఎందుకు పడ్డారు? అయ్యో తాతయ్య, మేం పడలేదు, మా 6 మంది పిల్లలు నూతులో పడిపోయారని పడిపోయాం.

నాయనా, మీకు చక్కగా బడికి వెళ్లి ఇంటికి వెళ్లకుండా ఈ నూతులు ఎందుకు పడ్డారు? ఒరే తమ్ముడు అన్నయ్య, మన పెద్దమ్మ పాలన్నం పెట్టింది, మనం ఏమైపోయాం మనకు తెలీదు. మా పెద్దమ్మ పెట్టింది, మేము ఇలా పడిపోయామంటే పెద్దమ్మ మీద మాట వస్తుంది. అలా చెప్పకుండా పిల్లలు ఏమని చెప్తున్నారు అనుకున్నావు? అయ్యో తాతయ్య, మా పెద్దమ్మ ఆపీకల వరకు పాలనం పెట్టింది, తిన్నా వాళ్ళని తిన్నంగా ఉండలేక పెద్దమ్మ వెనకాల పూల ఒక తోట ఉంది, ఆ పూలు కోసుకోవడానికి వెళ్ళాము. ఆ నుయ్య చూడకుండా అందరూ ఇందులో గప్పున కాలు జారి పడిపోయింది. నాయనా, తల్లులే ధర్మకర్తలు అనుకున్నా, పిల్లలు ఇంకా పుణ్యాత్తులు, పెద్దమ్మ మీద మాట రాకుండా చెప్తున్నారు. అన్ని తెలిసిన వాడు సాంబశివుడు. మా అమ్మ నువ్వెందుకు పడిపోయావు? అయ్యో స్వామి, ఈ పిల్లలకి తల్లులకు చూపించాను, పిల్లలు చచ్చిపోయారు, తల్లులు చచ్చిపోయారు, నేనెందుకు బ్రతకాలి? నేను కూడా చచ్చిపోయాను. అయ్యో చాలా గాను మా అమ్మని, అమ్మ మీళ్ళకి మీరు వెళ్ళిపోండి అని ఎవరి వెళ్ళకు వాళ్ళని పంపించేశాడు. పంపించేసి, అమ్మాయి అనుమానదేవి, ఇంత మర్ది కొడుకులను చంపడానికి మూట కట్టుకుంది కదా, నాకు పుణ్యం పెడుతుందో పాపం పెడుతుందని సకావక సాంబశివుడు ముసలి వృద్ధాపైపోయి

తగిలించుకొని గణగణగణగణ గంట కొట్టి ఇంట్లో ఉండే పుణ్యులెవ్వరు, మేడలు ఉండే ధర్ములెవ్వరు, అమ్మా నాకు భిక్షం పెట్టిండని ఆ ఒక ముసిరి ఒక వృద్ధాపు ఆ జంగం తాతయ్య అరుస్తున్నాడట. ఏడేడు మేడల్లో ఉంది హనుమాల దేవి, అయ్యో జంగమయ్యా.

కదమ్మా. ఏ కాసిన భిక్షం పెడితల్లి. అయ్యో జంగం తాతయ్య, ఇంట్లో ఏమీ లేవు. పొద్దు నుంచి అన్నం తెలియదమ్మా. ఒక గుప్పుడు అంత అన్నం ఉంటి పెట్టి తల్లి. అన్నమా, అన్నం నేనే వండుకోలేదు. ఏమ్మా బియ్యం లేవు ఎందుకు వండుకోలేదు? అయ్యో తాతయ్య, బియ్యం వండుకుంటే అయిపోతాయని బియ్యం ఆడిచ్చిన పొట్టు ఆ మట్టో చిట్టో పొట్టలు పెడుతుందని నేను సోడుతోపు వండుకొని తింటాను. అమ్మా ఆ సోడుతోపే కాస్త పెట్టవమ్మా. అయ్యో తాతయ్య, సోడుతోప కూడా లేదు అమ్మా. నాకు కాస్త అన్నం పెట్టాలి, నువ్వు ఎలాగైనా సరే. అమ్మా జంగం తాతయ్య, నేనేం ఉండుదాని అనుకుంటే నాకంటే ముండోళ్ళలా ఉన్నాడు. వెళ్ళిపోమన్నా వెళ్ళిపోవట్లేదు. అలా కాదని ఆ జంగమయ్యకి ఒక దోషుడు ధాన్యం పెడతానని, ధాన్యం కొట్ల నిండా ధాన్యం ఉంది, ఒక దోషుడు ధాన్యం చేతి పట్టుకొని ఏడేడు గుమ్మాలికి కొట్టుకాడకు వచ్చి పోసేసుకుంది. మళ్ళీ దోషుడు ఒక బియ్యం చేత పట్టి సంగమేకి పెడదామని ఏడేడు మేడల దాట అమ్మా తిరిగి మళ్ళీ బియ్యం పెట్టుకొంక చూసుకుంది. అమ్మా సంగమేకి పెడితే నాకేమి లాభము? మళ్ళీ అవి తీసుకెళ్లి పెట్టు పోసేసుకుంది. అమ్మా ఏం పెడదామన్నా సరే మనసు ఒప్పట్లేదు. అమ్మా ఒక చీర తీసుకుంది. అమ్మా జంగమే కదా, కప్పుకుంటే ఎచ్చగా ఉంటుంది, పరుసుకుంటే మెత్తగా ఉంటుందని ఒక చీర తీసుకొచ్చి ఏడు గుమ్మాలకు వచ్చింది. రాగానే ఆ చీర కూడా ఇవ్వటాక తన మనసు ఒప్పట. అమ్మా ఎక్కడ ఇల్లంతా ఎదుగుతుంది, కానీ ఏం పెడదామని మనసు ఒప్పట్లేదు. ఎప్పుడైనా దానం చేసిన చెయ్యి అయితే పెట్టాలనిపిస్తుంది. ఆమె చేతుకుంటే ఎవరికి కూడా ఏమి పెట్టదు కాబట్టి ఆ తాతయ్యకి కూడా ఏమి కూడా పెట్టడానికి మనసు అంగీకరించట. అలా కాదని ఆవ కాదైభమా, ఏడేడు మేడలు అలికేసిన గుడ్డ, పాడైపోయిన గుడ్డ ఒక మూల పడి ఉన్నది, అది తీసుకుంది. చిక్కన ఒక సున్నములోని ఆ గుడ్డను ముంచేయగానే తెల్లగా అయిపోయింది. అమ్మా పైడిచం గడ్డు పెట్టుకొని ఒరే జంగమయ్య చేయగలుగుతుంది సంచి పట్ట వేరా. అమ్మా భగవంతుడు ఒక మాయచేత ఆ సంచి నుండి అన్నం పుట్టించాడంట భగవంతుడు. ఈ అన్నములు వేస్తుందా తీసి పారవేస్తుందని ఆ చక్కగా కనుక

0: సున్నపు గుడ్డ తీసుకొచ్చి ఆ సంచిలో అన్నంలోనే ఆ గుడ్డ వేసేసింది. అయ్యో జంగమయ్యా, అన్నం అడిగావు, నీ జోలు నిండా అన్నమే ఉంది కదా. అమ్మా నేను ఇద్దరు భార్యలకు వెళ్ళవాడిని, కొడుకులు కోడళ్ళకు వెళ్ళవాడిని, ఇది ఎంత పట్టుకెళ్లి వాళ్ళందరికీ పెడతాను. నువ్వు పెట్టావు చూసావ తెల్లటి అన్నం, ఆయన నేను ఫోన్ చేస్తాను. అమ్మా అన్నం పెట్టావు గాని కొంచెం కూరయ్యమ్మా. ఒరే జంగమయ్యా, నీ కూర గట్ట వండుకో. మరి ఏం తింటావమ్మా? అయ్యో జంగమయ్యా, అన్ని నీకు వివరాలు చెప్పాలా? అయినా అమ్మమ్మ ఎప్పటికైనా అప్పటికైనా సరే అన్నం పెట్టి కూర వేయకుండా వండకూడదమ్మా. కూర అంత పచ్చడన్నే వేయమ్మా. సరే పచ్చడి వేస్తానని పచ్చడి జాడీల దగ్గరకు వచ్చింది. ఆ జాడీలు పుచ్చుపట్టి పురుగులన్నా పడతాయి గాని తాను తినదు ఒకరికి పెట్టదు. అయితే ఇక్కడికి వచ్చిందంటే గేది కాడికి వెళ్ళి వచ్చి చేతుడు పేడ చేత పట్టుకుని, ఒరే జంగమయ్య సంచి పట్టు. అమ్మా అదేంటమ్మా అంతనల్లగా ఉంది? ఒరే గోంగూర పచ్చడి చేశాను, నేను కాస్త తిన్నాను నీకు కాస్త పెడుతున్నాను. అన్నంలోనా పేడ సున్నం దానం చేసింది హనుమాలదేవి. అన్ని తెలిసిన వాడు సాంబశివుడు. అమ్మా నీ భోజనం భోంచేసి కాశీలో నీ పేరు చెప్పుతా.
1: ఆనందిలో పేరు చెప్పుతా.
0: ఒరే జంగమయ్యా నా పేరు బాగా చెప్పు.
1: బాగా చెప్పు
0: అని చెప్పి కనుక అమ్మా హనుమాలదేవి లోపలికి వెళ్ళిపోయింది. సాంబశివుడు సముద్రాలు ఒడ్డుకొచ్చాడు. అన్నం అంట పారి ఇప్పగానే అన్నం కాదు అది ఒక్క సున్నామా. ఒక కొడుకు నుంచి నీ గుణపాఠం చెప్తానని మళ్ళీ ఒక ముసలి వృద్ధాపైపోయి మాయజంగం వేషం కట్టుకుని గడగడ గడగడ గంట కొట్టినాడా నారాయణ. అమ్మాయి జంగమయ్యకి పేడా సున్నం దానం చేసిన ఇంకా మళ్ళీ నా ఇంటికి వచ్చాడు. ఏవరే జంగమయ్యా, నీ పెట్టిన అన్నం బాగా భోంచేశా? అయ్యో తృప్తిగా భోంచేశానమ్మా. కాశీలో నీ పేరు చెప్తాను, మా అందులో నీ పేరు చెప్తాను. అమ్మా హనుమాలదేవి నీకు బిడ్డలున్నారమ్మా? అయ్యో బిడ్డలు పుడితే పురుడు చెయ్యాలి. అమ్మా ఆ పెరిగితే వాడికి పెళ్లి చెయ్యాలని, సస్తే వాడికి చావు చెయ్యాలని, పిల్లల వద్దు జల్లల వద్దన్న. అదేమిటమ్మా హనుమాలదేవి, మీ ఆరు మంది తోటికోడళ్ళకి చక్కగా ముచ్చెలాంటి కొడుకులున్నారు, నీకు కూడా చక్కని కొడుకు ఇస్తానమ్మా. అమ్మా ఊరికి ఇస్తానది ఎందుకు వద్దనాలి? అలాగే జంగం తాతయ్య. అయ్యో జంగం తాతయ్య, ఓ జంగం తాతయ్య మళ్ళీ చెప్తున్నాను విను, పిల్లోడికి మాత్రం పుట్టగానే వాడికి అన్నం పెట్టాలన్నా ఏం చేయాలని మేమేమి చెయ్యం. ఆడు తగ్గ డబ్బు ఏమని ఇస్తావా? అయ్యో తప్పకుండా ఇస్తానమ్మా, నాకు కూడా పిల్లలంటే చాలా ముచ్చట. అబ్బాయి పెరిగిన కొద్ది ధనం పుట్టిస్తా, నీకు ధనం ఇస్తాను, అన్ని ఇస్తానమ్మా, నీకు అబ్బాయి వల్ల ఏమి లోపం రాదు, నీకు అంతా పెరుగుదలే గానీ అంత తరిగిపోదు, పెరిగేలాగే తిమ్మన్నది. సరే అమ్మా అని ఒక ఖర్జూర పొలం ఇచ్చాడు భగవంతుడు. ఖర్జూర పొలం తీసుకుంది, కాశీకి వెళ్ళిన వారి కథ చెప్పాలి. ఏడు మంది అన్నదమ్ములు గుళ్ళేకి వెళ్ళి పూజ చేయించుకుంటున్నారు. అమ్మా గోపిరెడ్డి గుడెనకాల

పళ్ళు పూలు పెట్టి గుడి ఎదురుకుండా దండం పెడుతుంటే అమ్మా అన్నగారు పంతులు గారికి డబ్బులు ఇవ్వాలి, కొబ్బరికాయ కొంటే డబ్బులు అయిపోతాయని గుడి వెనకాలకి వెళ్ళి దండం పెడుతున్నాడు. అమ్మా చూసావా, అమ్మా భార్య భర్తలు సరిపోయారు, కాసేంత చూశారు ఇంటికి వచ్చారు, ఎవరిళ్ళలో వాళ్ళు చేరారు. అయ్యావండి గోపిరెడ్డి గారు నాకు ఒక జంగ వేసి ఖజ్జూర పొలం ఇచ్చాడు, దీనికి బిడలు పుడతారని చెప్పాడు. ఏవే నీకేమన్నా బుద్ధుందా, నువ్వు పిల్లలకు అన్నావు అనుకో, మన ఆస్తి ఏమైనా ఉంటుందా? ఆర్థిక పొలం ఆరాంచుకుపోతుంది. వాడికి పురుడితే వాడికి పురుడు చెయ్యాలి, పెరిగితే వాడికి పెళ్లి చెయ్యాలి, సస్తే వాడికి చావు చెయ్యాలి. ఈ డబ్బంతా ఎవరే పెడతారే? అబ్బాయి పుట్టగానే జంగం తాతయ్య వస్తాన్నాడు, అబ్బాయి తగ్గట్టు ఎంతో ధనమిస్తాన్నాడు. నిజంగా అన్నాడా? అయ్యో ఆ జంగం తాతయ్య పాపం అప్పుడే 2 సార్లు వచ్చాడు మన ఇంటికి. అయితే సరే అన్నాడు, తినగా పెళ్ళావా, లాభం వచ్చేలాగైతే తినమన్నాడు. సరే అని అమ్మవారు చక్కగా కనుక హనుమాల దేవి చల్లని వేళల్లో సంతానం భోంచేసి సంతానం తినగానే అమ్మ ఒక్కొక్క మాసం

ఏడు రాత్రుళ్ళు ఏడు పగళ్ళు ఏకగ్రంగా కష్టపడ్డదమ్మా హనుమాన దేవి. అమ్మా హాస్పిటల్కి వెళ్ళానంటే డబ్బులు అయిపోతాయని దాసేపు శోధ చేస్తా, చక్కగా పురుడు పోయించుకుంటా. అమ్మా చూసావా అబ్బాయి భూమి మీద పడ్డాడు. అమ్మా ఎవరిని కేకేసి భోజనం పెడితే డబ్బులు అయిపోతాయని ఎవరికి కూడా పిలవలేదు, తోడుకోడలు పిలవలేదు, మరిది గారులు పిలవలేదు. అమ్మా నా కొడుకుని నేనే పెంచుకుంటానని అమ్మా జంగం తాతయ్య వచ్చి ధనమిస్తాన్నాడు. చూసావా అమ్మా ఎంత మోసకారు. అమ్మా అబ్బాయికి కొబ్బు నూనె రాస్తే కొబ్బు నూనె అయిపోద్దని నూనె కూడా రాయట్లేదు. అమ్మా చూసావా బ్రాహ్మడు వచ్చి పేరు పెట్టాడు అనుకో డబ్బులు అయిపోతాయి. ధర్మయ్యంటా పేరు పెట్టినారా.

కుమారుణ్ణి. అమ్మా ఎలాగైతే తీర్చిదిద్దారు. పిల్లవాడికి కడుపు నేను అన్నం పెట్టలేదు. అమ్మా చూసావా, కొబ్బరిని రాస్తే కొబ్బరిని అయిపోతుంట. అమ్మా అన్నం పెడితే భీమన్న అయిపోతుంది. అలాగే ధర్మయ్య భగవంతుడు కృప చేత వాళ్ళిద్దరి దగ్గర పిల్లవాడు చక్కగా ఉన్నాడు. ఒక రోజు దిన ముందున, ఒరే అబ్బాయి, నేను ఈ సంవత్సరం పంటేశాను. ఏ సంవత్సరం పంటేసినా పండట్లేదు, కానీ ఈ సంవత్సరం నీ చేతుకుంటే ఇత్తనాలు జల్లు. అలాగే నా అన్నగారని గోపిరెడ్డి ధర్మయ్య పొలములేకు వచ్చి చక్కగా పొలమంతా దున్ని చక్కగా అమ్మాయి ఏమి ఇత్తనాలు వేశారు, పుచ్చకాయ ఇత్తనాలు దోసకాయ ఇత్తనాలు వేశాడు ధర్మయ్య. ధర్మయ్య చేతుకుంటా ఎంత విస్తారమైన పంట పండిపోయింది. విస్తారమైన పంట పండగా అమ్మాయి ఎక్కడ చూసినా పుచ్చకాయలే, ఎక్కడ చూసినా దోసకాయలు. తండ్రి రోజు వెళ్ళి అమ్ముకుని వ్యాపారం చేస్తున్నాడు. ఒక రోజు దిన ముందున, ఒరే పిల్లడా, ఈ వచ్చే పోయే దారిలో ఉంది మన పొలం. వచ్చే పోయే వాళ్ళు ఎవరైనా కోసుకుపోతారు, జాగ్రత్త. ఎవరికైనా నువ్వు ఏమైనా ధర్మం దానం చేసావు, ఈ శేనికాడనే బలిస్తా కొడుక. ధర్మయ్యకి ఎవరికైనా పెడదామనే ఉంది, కానీ తల్లిదండ్రులు భయం చేత ఎవరికేం పెట్టలేదు. ఒరే నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నా, శేను కాడ జాగ్రత్తగా కాపలా ఉండు. అలాగే నాన్నగారిని, అమ్మా చూసావా, పిల్లవాడిని కాపలా ఉంచి తండ్రి భోజనానికి వెళ్ళాడు. ఈ ధర్మయ్య శేను కాపలా కుండిపోయాడు, మంచి మీద కూర్చున్నాడు. ఇలాగ ఉండగానే శంకరుడు బాగా చూశాడు. అమ్మా తల్లిదండ్రులకి ఇలాగ దాన ధర్మం లేదు, ఈ పిల్లవాడికన్నా ఉందో లేదో అని జంగమేషం కట్టుకుని మంచిగాడ దేవుడు పుట్టినాడా భగవంతుడా తందారా తందారా తందారా తందారా గణగణ గణగణ గంట కొట్టాడు. అయ్యో బాబు పిల్లవాడా, నాకెక్కడ లేని ఆకలేస్తుందిరా చిన్నవాడా. అయ్యో తాతయ్య, మా నాన్న పుచ్చకాయలన్నీ లెక్క పెట్టుకుని వెళ్ళాడు, దోసకాయలన్నీ లెక్క పెట్టుకుని వెళ్ళాడు. నీకు ఒకటి పెట్టినా నన్ను ఈ శేనికాడ బలిస్తాను మరి అన్నాడు. అయినా తాతయ్య నా ప్రాణం ఒప్పట్లేదని తోటంతా వెతగ్గా ఒక ఆకులు చోటున ఒక పుచ్చకాయ పడ్డదట. ఆ పుచ్చకాయ తీసుకొచ్చి తాతయ్య చేతిలో పెట్టాడు. తాతయ్య భోంచే తాతయ్య, ఒక దోసకాయ కోసుకొచ్చి ఆ పండు దోసకాయ తాతయ్య చేతిలో పెట్టాడు. తాతయ్య ఇక్కడ తొక్కలు పిక్కలు పోయికే నువ్వు దూరంగా వెళ్ళి తినేసి అక్కడే పారే. అలాగే బాబని ఆ పొలం పక్కగాడికొచ్చి ఆ చక్కగా భుజించి తాతయ్య తిన్నది కొంచెం అయితే అక్కడ ఎక్కువ తొక్కలు పెట్టాడు. పెట్టేసేసి శంకరుడు మాయమైపోయాడు. అమ్మా గోపిరెడ్డి పొలం అంతా చూశాడు. ఒరే ఇక్కడ పుచ్చకాయ తక్కువ వచ్చింది, అక్కడ దోసకాయ తక్కువ వచ్చింది, నువ్వు తిన్నావా? నానా నేను తినలేదు. మరి ఏమైపోయింది? గబగబా భార్యను తీసుకొచ్చాడు. ఇంకేముంది భార్య హనుమాల దేవి, మన తోటంతానే దానం చేశాడే. వచ్చేవాళ్ళకి దాన ధర్మాలు చేసేసి నాకు అక్కడ తొక్కలున్నాయి, ఇక్కడ పిక్కలున్నాయి, ఇలాంటి కొడుకు మాకొద్దని అమ్మా భార్య అయితే కాళ్ళు పట్టుకుంది, తండ్రి అయితే కంఠం పట్టుకొని కండ్రగొడ్లతో నరికి వేసినారా. పిల్లవాడిని నరికి వేసి ఇలాంటి కొడుకు మనకొద్దని భార్య భర్తలు ఇంటికి వెళ్ళిపోయారు. భగవంతుడు అక్కడ పుట్టి ఏంటమ్మా ఇలాంటి పాపిష్టి వాళ్ళ తల్లిదండ్రులు. అయ్యో చూసావా నాయన, చిన్నవాడ నువ్వు చాలా మంచివాడివి, చాలా పుణ్యాత్ముడివి, నాకే ధర్మం చేసావు నాయన. ధర్మయ్య అని భగవంతుడు గోరడం తీపుతి వేయగా పిల్లవాడు తుళ్ళిపడి దిగ్గును లేచాడు. తాతయ్యా నీ కూడా వచ్చేస్తాను, అలాంటి తల్లిదండ్రులు నాకు వద్దు తాతయ్య అని ఆ పిల్లవాడు చక్కగా గనుక శంకరుడు ఆ దైవమా తాతయ్య, నాయనా నేను శంకరుణ్ణి, నీకు వచ్చిన భయం లేదని పిల్లవాడిని చేత పట్టుకుని తల్లిదండ్రుల మీద గోరడంత ఈబుద్ధి వేయగానే తల్లిదండ్రులు భస్మైపోయారు. పిన్నులు బాబాయిలు

లోకం వెళ్లిపోయారు. ఇక్కడికి అనుమానదేవ కథ. పాపం చేసుకున్న తల్లిదండ్రులు పాపలోకం వెళ్లిపోయారు, పుణ్యం చేసుకున్న వారు పుణ్యలోకం వెళ్లిపోయారు. ఇక్కడికి అనుమానదేవ కథ. ఇక్కడికి సంపూర్తి వాయనమ్మా.

మీరింతవరకు అనుమాలదేవి కథ తంబురు కథ విన్నారు. నిర్వహణ శ్రీమతి మిర్యాల రంగమ్మ బృందం. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఆర్ రత్నావతి బృందం ఆలపించిన భజనావళి వింటారు.

మీరింతవరకు జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీమతి ఆర్ రత్నావతి బృందం ఆలపించిన భజనావళి విన్నారు.

డిటిహెచ్ ఛానల్పై ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి హరికథ కార్యక్రమంలో భక్త అంబరీష హరికథ వింటారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి.